ఆకాశవాణి వరంగల్ కేంద్రం. శాఖ సంవత్సరం 1948, అశ్విని మాసం 8వ రోజు, క్రీస్తుశకం 2026 సంవత్సరం, సెప్టెంబర్ నెల 30వ తేదీ బుధవారం. ఎఫ్ఎం బ్యాండ్ 103.5 మెగాహెడ్స్ పై ఈనాటి ప్రసారం ప్రారంభం. నిలయంలో సమయం సరిగ్గా 5:58.51. ప్రియమైన మా శ్రోతలందరికీ నమస్కారం, శుభోదయం.

తరంగిణి భక్తి సంగీత కార్యక్రమంలో ఇంతవరకు మీరు రామేశ్వరం రామానంద సుప్రభాతం విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం ఇప్పుడొక దేశభక్తి గీతం విందాం.

దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం సమయం 6:45 వస్తుంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలీవ్ వింటారు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుగుణ. ముఖ్యాంశాలు. ఓటర్ల జాబితాపై ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలు నిరాధారమైనవని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ పేర్కొన్నారు. తెలంగాణలో చేపడుతున్న నీటి ప్రాజెక్టులకు అనుమతులు మంజూరు చేయాలని కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ను ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి కోరారు. ఆంధ్రప్రదేశ్లోని రైతు బజార్ల ద్వారా కేజీ ఉల్లిపాయలను 35 రూపాయలకు విక్రయించనున్నామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో అఖండ గోదావరి పర్యాటక ప్రాజెక్టుకు 95 కోట్ల రూపాయలు మంజూరయ్యాయని మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. ఇక వార్తల వివరాలు. ఓటర్ల జాబితాపై ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలు నిరాధారమైనవని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన నిన్న మాట్లాడుతూ ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో భాగంగా ముసాయిదా జాబితాను ప్రజల అభ్యంతరాల కోసం ఎన్నికల సంఘం అందుబాటులో ఉంచిందని తెలిపారు. ఓటర్ల జాబితాలో నకిలీ ఓట్లను తొలగించడమే ఎస్ఐఆర్ ముఖ్య ఉద్దేశమని కేంద్ర మంత్రి పేర్కొంటూ
1: సర్వ జరిగిన తర్వాత ఒక డ్రాఫ్ట్ పబ్లికేషన్ చేసింది. ఎందుకంటే 1,13 కోట్ల మంది ఓటర్లో అనేక మంది చనిపోయినటువంటి వ్యక్తులు ఉన్నారు, అనేక మంది డూప్లికేట్ ఓటింగ్, ప్రజాస్వామ్యంలో ఒక చోట మాత్రమే ఓటు ఉండాలనేటువంటి ఆలోచన. డూప్లికేట్ ఓటింగ్ తొలగించాలా, చనిపోయినటువంటి వ్యక్తులను ఓటింగ్ తొలగించాలా, కొంతమంది ఆచూకీ లేకుండా అసలు అనేక సంవత్సరాలుగా ఓటు హక్కు వినియోగించుకునే వాళ్ళు మన పోలింగ్ బూత్ లో కూడా ఉంటారు, వలసలు పోయి వారిని తొలగించాలా, వారు ఇప్పుడు ఎక్కడైతే ఉంటారో అక్కడ ఓటు హక్కు ఇవ్వాలా, ఇది ఈవేళ సర్వ ప్రక్రియ.

0: ఇదిలో ముఖ్యమైనటువంటి భాగం.
1: తెలంగాణలో చేపడుతున్న తుమ్మిడిహట్టి బ్యారేజ్ నిర్మాణానికి మహారాష్ట ప్రభుత్వం అంగీకరించేలా త్వరగా చర్యలు చేపట్టాలని కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ను ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి కోరారు. ఢిల్లీలో కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్తో ముఖ్యమంత్రి నిన్న సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణకు సంబంధించిన పలు సాగునీటి ప్రాజెక్టులపై వారు చర్చించారు. అలాగే పాలమూరు రంగారెడ్డి డిండి ఎత్తిపోతల పథకాలు, సీతారాంసాగర్ బహుళార్థక ప్రాజెక్టు, గౌరవెల్లి రిజర్వాయర్లకు పర్యావరణ అనుమతులు త్వరగా మంజూరు చేయాలని కేంద్ర మంత్రిని కోరారు. సమ్మక్క సాగర్ ప్రాజెక్టు నివేదికను ఇప్పటికే సమర్పించామని, నీటిపారుదల ప్రణాళిక, అంతర్రాష్ట అంశాలకు సంబంధించిన అనుమతులు ఇవ్వాలని కోరారు. ఆంధ్రప్రదేశ్లోని పార్వతీపురం మన్యం జిల్లా సీతంపేటలో జరిగిన ఐటీడీఏ 78వ పాలకవర్గ సమావేశంలో గిరిజన సంక్షేమం, అభివృద్దిపై గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి నిన్న సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, గిరిజన ప్రాంతాల్లో మౌలిక వసతులు, విద్య, వైద్యం, వ్యవసాయం, సంక్షేమ కార్యక్రమాలను ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో అమలు చేయాలని మంత్రి సూచించారు. ప్రభుత్వ పథకాలు, నిధులు అర్హులైన ప్రతి గిరిజనుడికి పారదర్శకంగా అందేలా చూడాలని ఆదేశించారు. సీతంపేట ఐటీడీఏ పరిధిని పసుపు పంటకు కేంద్రంగా అభివృద్ది చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో గ్రామీణ అభివృద్ది కోసం కేంద్ర రాష్ట ప్రభుత్వాలు సంయుక్తంగా 11,085 కోట్ల రూపాయలను మంజూరు చేశాయని శాసనసభాపతి చింతకాయల అయ్యన్నపాత్రుడు తెలిపారు. ఈ మేరకు విడుదల చేసిన వీడియో సందేశంలో ఆయన నిన్న మాట్లాడుతూ, ఈ నిధుల్లో అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గానికి సుమారు 44 కోట్ల రూపాయలను కేటాయించినట్లు చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు, అత్యవసర వసతుల కల్పనకు ఈ నిధులను వినియోగించనున్నట్లు వెల్లడిస్తూ,
0: రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కలిసి గ్రామీణ అభివృద్ధి కోసం చెప్పి రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో అన్ని గ్రామాలకు కలిపి 11,085 కోట్ల రూపాయలు శాంక్షన్ ఇవ్వడం జరిగింది. మన నర్సీపట్నం నియోజకవర్గాన్ని చూసుకుంటే ప్రభుత్వం ఇచ్చిన డబ్బు మొత్తం మీద మనం శాంక్షన్ ఇచ్చిన వర్కులు 421 వర్కులు శాంక్షన్ ఇవ్వడం జరిగింది. 43,59,00,000 రూపాయలు శాంక్షన్ ఇచ్చాం. ఆ వర్కులు అన్ని కూడా ఇమీడియట్ గా స్టార్ట్ చేయవలసిందిగా మన గ్రామ ప్రజలందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి.
1: ఉల్లిపాయల ధరల పెరుగుదల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లోని రైతు బజార్ల ద్వారా కేజీ ఉల్లిపాయలను 35 రూపాయలకు విక్రయించనున్నామని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. తొలిదశలో విజయవాడ నగరంలోని అన్ని రైతు బజార్లలో ఈ రోజు నుంచి ఈ విక్రయాలు ప్రారంభమవుతాయని చెప్పారు. ఆధార్ లేదా రేషన్ కార్డు ఆధారంగా ప్రతి కుటుంబానికి నెలకు 2 కేజీల ఉల్లిపాయలను కేజీ 35 రూపాయల చొప్పున అందించనున్నామని మంత్రి వివరిస్తూ, విజయవాడలో ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి వచ్చే స్పందనను బట్టి రాష్ట్రంలోని ఇతర రైతు బజార్లకు కూడా విస్తరించనున్నట్లు వెల్లడించారు.
2: సేవా సంకల్ప అభియాన్లో భాగంగా ప్రధానమంత్రి ముద్రా యోజనపై ప్రాంతీయ వార్తా విభాగం ప్రత్యేక కార్యక్రమం ఈరోజు ఉదయం 10 గంటలకు ప్రసారమవుతుంది. అలాగే 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాలపై ప్రత్యేక కార్యక్రమం ఈరోజు ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది.
1: ఆంధ్రప్రదేశ్లో అఖండ గోదావరి పర్యాటక ప్రాజెక్టు కింద 95 కోట్ల రూపాయలు మంజూరయ్యాయని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన నిన్న మాట్లాడుతూ, ఈ నిధులతో హేవలాక్ బ్రిడ్జ్, పుష్కర్ ఘాట్ల అభివృద్ది వంటి పనులు చేపడుతున్నట్లు తెలిపారు. ఈ ప్రాజెక్టుతో ప్రత్యక్షంగా పరోక్షంగా 5,000 మందికి పైగా ఉపాధి లభిస్తుందని మంత్రి తెలియజేస్తూ,
3: సాస్కీ స్కీమ్ 94,44,00,000 నిధులు మంజూరు చేసి అఖండ గోదావరి ప్రాజెక్టు సంబంధించిన ఉత్తర్వులు 13, 12, 24 జారీ చేశారు. హేవలాక్ బ్రిడ్జి పునరుద్ధరణకు 42,86,00,000, పుష్కర్ ఘాట్ అభివృద్దికి 28,43,00,000 అన్నారు. గోదావరి కెనాల్లో బోటింగ్ కానీ, వేసైడ్ రెస్టారెంట్ అభివృద్ధికి కానీ 3 కోట్లు దానికి శాంక్షన్ చేయించాం. కడీపులంకలో నర్సరీలకు సంబంధించిన, ఎకో టూరిజంకి సంబంధించినటువంటి ఒక ఎక్స్పీరియన్స్ సెంటర్ ఉండాలనేటువంటి ఆలోచనకి 5,13,00,000 పెట్టించాం. దీనివల్ల ప్రత్యక్షంగా పరోక్షంగా 5,000 మందికి ఉపాధి అవకాశం ఉంటుంది.
1: ఆంధ్రప్రదేశ్లో పట్టణ స్థానిక సంస్థలకు నిర్వహించనున్న ఎన్నికల సన్నద్దతపై రాష్ట పురపాలక, పట్టణాభివృద్ది శాఖ ఆధ్వర్యంలో ఈ రోజు నుంచి ప్రాంతీయ సదస్సులు నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా విశాఖపట్నంలో ఈరోజు ప్రాంతీయ సదస్సు జరగనుంది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, పార్వతీపురం మన్యం, అనకాపల్లి జిల్లాల పరిధిలోని నగరపాలక

సంస్థలు, పురపాలక సంఘాలు, నగర పంచాయతీల కమిషనర్లు, ఎన్నికల రిటర్నింగ్ అధికారులు, పర్యవేక్షణ అధికారులు ఈ సదస్సుకు హాజరుకానున్నారు. రేపు రాజమహేంద్రవరంలో, శనివారం గుంటూరులో, సోమవారం అనంతపురంలో ప్రాంతీయ సదస్సులు నిర్వహించనున్నామని అధికారులు తెలిపారు. పంటల వైవిధ్యీకరణలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న చర్యలతో పప్పుధాన్యాల సాగు గణనీయంగా పెరిగిందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఢిల్లీలో జరిగిన జాతీయ రబ్బీ సదస్సులో మంత్రి నిన్న పాల్గొని తెలంగాణలో వ్యవసాయ రంగ ప్రగతితో పాటు రైతుల కోసం అమలు చేస్తున్న కార్యక్రమాలను గురించి వివరించారు. ఈ ఖరీఫ్లో గత ఏడాదితో పోలిస్తే పప్పుధాన్యాల సాగు 36% పెరిగిందని, దీంతో తెలంగాణ దేశంలో 2వ స్థానంలో నిలిచిందని చెప్పారు. రైతులకు విత్తనాలు, ఎరువులతో పాటు సాంకేతిక పరిజ్ఞానం, సకాలంలో రుణాలు, నేల ఆరోగ్య సమాచారం, శాస్త్రీయ సలహాలు, నీటి పొదుపు విధానాలు, మౌలిక వసతులు అవసరమని మంత్రి పేర్కొన్నారు. వాతావరణం. ఉత్తర తమిళనాడు, దానిని ఆనుకుని ఉన్న దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్పై ఏర్పడిన ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని కోస్తా, రాయలసీమ జిల్లాల్లో రానున్న 3 రోజుల పాటు అక్కడక్కడా తేలికపాటి వర్షాలు కురిసే అవకాశముందని వెల్లడించింది. మరోవైపు తెలంగాణలో ఈరోజు, రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. అంతర్జాతీయ అనువాదకుల దినోత్సవాన్ని ఈరోజు నిర్వహిస్తున్నారు. ఒక భాషలోని భావాలను మరో భాష మాట్లాడే ప్రజలకు అర్థమయ్యేలా చేస్తున్న అనువాదకుల సేవలను గుర్తించేందుకు ఐక్యరాజ్యసమితి పిలుపు మేరకు ప్రతి ఏటా సెప్టెంబర్ 30న ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ప్రపంచ అనువాద పితామహులుగా పేరొందిన సెయింట్ జెరోమ్ గౌరవార్థం ఈ రోజును అనువాదకుల దినోత్సవంగా నిర్వహిస్తున్నారు. గ్రీకు భాషలోని బైబిల్ను ఆయన లాటిన్లోకి అనువదించారు. వివిధ భాషల్లోని సమాచారాన్ని ప్రజలకు చేరవేయడంలో అనువాదకుల పాత్రపై అవగాహన కల్పించేందుకు ఈరోజు పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఓటర్ల జాబితాపై ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలు నిరాధారమైనవని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ పేర్కొన్నారు. తెలంగాణలో చేపడుతున్న నీటి ప్రాజెక్టులకు అనుమతులు మంజూరు చేయాలని కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ను ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి కోరారు. ఆంధ్రప్రదేశ్లోని రైతు బజార్ల ద్వారా కేజీ ఉల్లిపాయలను 35 రూపాయలకు విక్రయించనున్నామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో అఖండ గోదావరి పర్యాటక ప్రాజెక్టుకు 95 కోట్ల రూపాయలు మంజూరయ్యాయని మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు.

ఎఫ్ఎం బ్యాండ్ 103.5 మెగాహెర్ట్స్ పై మా శ్రోతలకు అందించే కార్యక్రమాల వివరాలు, ప్రసార విశేషాలు. ఈ ఉదయం 7 గంటలకు జిల్లా సమాచార లేఖ, 7:05 తెలుగులో వార్తలు, 7:15 ప్రసారమయ్యే ఉదయ తరంగిణి కార్యక్రమంలో ప్రపంచ గుండె దినోత్సవం సందర్భంగా నిన్న కాకతీయ మెడికల్ కాలేజీలో జరిగిన చేతులతో సిపిఆర్ ఒక సామాజిక అవగాహన కార్యక్రమంపై నివేదిక వింటారు. సమర్పణ శ్రీ పి శ్రీనివాస్. 8:00 జానపద సంగీత కార్యక్రమం, 8:15 మార్నింగ్ న్యూస్, 8:30 ఎన్సీఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం వినవచ్చు, 9:00 చిత్రసీమ, 10:00 వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతాయి, 12:30 తెలుగులో వార్తలు, 1:10 ప్రాంతీయ వార్తలు, 1:20 నుండి వివిధ భారతి కార్యక్రమాలు కొనసాగుతాయి, 3:00 వివిధ భారతి కార్యక్రమాలు ముంబై కేంద్రం నుండి ప్రసారమవుతాయి, 5:00 చిత్రసీమ, 6:00 దేశభక్తి గీతం, 6:05 ఆంగ్లలో వార్తలు, 6:10 ప్రాంతీయ వార్తలు, 6:25 సమాచార దర్శిని, 6:30 యువవాణి యువజనుల కార్యక్రమం ప్రసారమవుతుంది.

7 గంటలకు ఉద్యోగవాణి, 7:05 తెలుగులో వార్తలు, 7:15 పంట పొలాలు వ్యవసాయదారుల కార్యక్రమం వినవచ్చు. 7:45 వికసిత్ భారత్ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. 8:00 మనోరంజని శ్రోతలు ఉత్తరాలు మరియు వాట్సాప్ ద్వారా కోరిన సినీ గీతాలు వినవచ్చు. 9:00 న్యూస్ సెట్ 9 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ నుండి. 9:15 స్పాట్లైట్ ఢిల్లీ నుండి. 9:30 శాస్త్రీయ సంగీత కార్యక్రమం. 10:00 20th ఎడిషన్ ఆఫ్ ఏషియన్ గేమ్స్ హైలైట్స్ ప్రసారమవుతాయి. 10:20 మధుర గీతాలు అలనాటి ఆణిముత్యాల లాంటి సినీ గీతాలు వినవచ్చు. ఇవి ఎఫ్ఎం బ్యాండ్ 103.5 MHz పై మా శ్రోతలకు అందించే కార్యక్రమాలు.

ఆకాశవాణి సమయం 7 గంటలుగా వస్తుంది. మరికొద్ది క్షణాల్లో జిల్లా సమాచార లేఖ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు.

0: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం జిల్లా సమాచార లేఖ. ఈనాటి కార్యక్రమంలో పెద్దపల్లి జిల్లా వివరాలు మీకు అందిస్తారు శ్రీ వై సంతోష్ కుమార్.
1: పెద్దపల్లి జిల్లాలో 246,981 బీపీఎల్ కుటుంబాల్లోని 718,000 మందికి 410 చౌక ధరల దుకాణాల ద్వారా ప్రతి నెల 4,548 మెట్రిక్ టన్నుల సన్నబియ్యాన్ని పంపిణీ చేస్తున్నట్లు ప్రభుత్వ విప్ విజయ రమణారావు తెలిపారు. సెప్టెంబర్ 17 ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ప్రభుత్వ విప్ పాల్గొన్నారు. అనంతరం మాట్లాడుతూ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ద్వారా 245 కోట్ల రూపాయల మేర ఆదా జరిగిందన్నారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం మొదటి విడతలో జిల్లాకు మంజూరైన 7,199 ఇళ్ల నిర్మాణ పనులు కొనసాగుతున్నాయన్నారు. హత్యకు గురైన తాండ్ర అక్షత్రాణి కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ చెప్పారు. ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే చింతకుండ విజయరమణారావు, కలెక్టర్ కోయా శ్రీహర్ష, రామగుండం సిపి అంబర్ కిషోర్ జాతో కలిసి సుల్తానాబాద్ మండలం రేగడి మద్దికుంటలో అక్షత్రాణి తల్లిదండ్రులను పరామర్శించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ ఘటనపై ప్రత్యేక దర్యాప్తు చేపట్టి బాధ్యులను గుర్తించి చట్ట ప్రకారం తరఫున బాధిత కుటుంబానికి 4.12 లక్షల పరిహారం అందజేస్తున్నామని, కేంద్ర ప్రభుత్వం ద్వారా మరో 4.12 లక్షల రూపాయలు అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు. క్రీడారంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు ప్రత్యేక స్పోర్ట్స్ పాలసీ రూపొందించాలని ఎమ్మెల్సీ మల్కా కుమరయ్య రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ద్వారా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, నిధులను వినియోగించుకోవాలని కోరారు. మైసూరు తరహాలో అంతర్జాతీయ ప్రమాణాలతో సమగ్ర స్పోర్ట్స్ కాంప్లెక్స్ లు ఏర్పాటు చేయాలన్నారు. జిల్లాలో మరో వ్యవసాయ మార్కెట్ ఏర్పాటైంది. ప్రభుత్వ విప్ విజయ రమణారావు సిఫారసు మేరకు ఎలిగేడు మండలాన్ని వ్యవసాయ మార్కెట్ గా ఏర్పాటు చేస్తూ జీవో నెంబర్ 570 ద్వారా వ్యవసాయ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఎలిగేడు ఇప్పటి వరకు ధర్మారం వ్యవసాయ మార్కెట్ పరిధిలో ఉండేది. కమిటీ చైర్మన్

గా పొట్యాల రమేష్, వైస్ చైర్మన్ గా కోరుకంటి వెంకటేశ్వరరావును నియమించింది. రామగుండం పోలీస్ కమిషనరేట్ లో ఈ నెల 12 నిర్వహించిన జాతీయ మెగా లోక్ అదాలత్ లో పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల్లోని 5,261 కేసులు

0: ప్రాథమిక విద్యకు పెద్దపీట వేస్తున్నారని డీఈఓ శారద తెలిపారు. అక్కడి విద్యా విధానాన్ని అధ్యయనం చేసేందుకు ఈ నెల 12 నుంచి 19 వరకు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ బృందం సింగపూర్ లో పర్యటించింది. అందులో డీఈఓ ఉన్నారు. డీఈఓ మాట్లాడుతూ అక్కడి ముఖ్యాంశాలను అధ్యయనం చేసి తెలంగాణ విద్యారంగంలో అన్వయించే అవకాశాలను ప్రతినిధి బృందం పరిశీలిస్తుందని వివరించారు. నిజాం నిరంకుశ పాలన నుంచి తెలంగాణకు విముక్తి కల్పించేందుకు పోరాడిన స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు అన్నారు. ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా మంతన్లో దివంగత స్వాతంత్ర సమరయోధుడు రాంపల్లి కృష్ణయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. విశ్వకర్మలకు ప్రభుత్వం అన్ని రకాల సహకారం ఉంటుందని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. ధర్మారం వ్యవసాయ మార్కెట్ యార్డులో నిర్వహించిన విశ్వకర్మ జయంతి ఉత్సవాల్లో మంత్రి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆరుతడి పంటల మాదిరిగానే తక్కువ నీటితో అధిక దిగుబడి ఇచ్చే వరి వంగడాలపై దృష్టి సారించాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష సూచించారు. సో అండ్ డ్రీప్ ఎన్జీఓ సంస్థ రంగంపల్లి గ్రామంలో నిర్వహించిన వరి వరహాల్లో భాగంగా తక్కువ నీరు, రసాయన మందులతో అధిక దిగుబడి సాధించిన రైతులకు ఎకరాకి 500 రూపాయల చొప్పున ప్రోత్సాహకాలను కలెక్టర్తో పాటు సంస్థ ఎండీ దివ్య అందించి అభినందించారు. ప్రజలు సుఖ సంతోషాలు అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని, ప్రతి పని విఘ్నేశ్వరుడి ఆశీస్సులతో సజావుగా సాగాలని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు ఆకాంక్షించారు. గ్రామీణ విద్యార్థులు ఆకలితో అలమటించొద్దనే ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం అల్పాహారం అందిస్తోందని ప్రభుత్వ విప్ విజయ రమణారావు అన్నారు. గర్రేపల్లి ZPHS లో విద్యార్థులకు అల్పాహారం ప్రారంభించి మాట్లాడారు. మంతన్లో సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్ ను మంత్రి శ్రీధర్బాబు ప్రారంభించినట్లు తెలిపారు. మంతన్లోని కిచెన్ ద్వారా జిల్లాలోని 40,052 మంది పాఠశాలలు, జూనియర్ కళాశాలల విద్యార్థులకు అల్పాహారం అందిస్తున్నామని తెలిపారు. పోలీస్ స్టేషన్లకు వచ్చే ఫిర్యాదుదారులతో మర్యాదగా ప్రవర్తించాలని రామగుండం సిపి అంబర్ కిషోర్జా అన్నారు. సుల్తానాబాద్ పోలీస్ స్టేషన్ తనిఖీ చేసిన సందర్భంగా క్రైమ్ రేట్, సర్కిల్ పరిధిలో నమోదవుతున్న కేసులు, రికార్డులు, సీసీ కెమెరాల కమాండ్ కంట్రోల్ రూమ్ ను పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ రౌడీ షీటర్లు, సస్పెక్ట్ షీట్ లో ఉన్న వ్యక్తులు, ఇతర నేరస్తుల ఇళ్లను క్రమం తప్పకుండా తనిఖీ చేస్తూ వారి కదలికలపై నిరంతరం నిఘా పెట్టాలన్నారు. సీసీ కెమెరాల ప్రాధాన్యతపై ప్రజల్లో అవగాహన కల్పించడంతో పాటు ఏర్పాటు చేసుకునేలా చూడాలన్నారు.
1: మీరింతవరకు శ్రీ వై సంతోష్ కుమార్ అందించిన పెద్దపల్లి జిల్లా వివరాలు విన్నారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 7:05, తెలుగులో వార్తలు వింటారు.
2: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది చిలుకూరి సతీష్ కుమార్. ముందుగా ముఖ్యాంశాలు. ఉక్రెయిన్ గల్ఫ్ ఘర్షణలతో రాబోయే నెలల్లో తీవ్ర ఆహార సంక్షోభం తలెత్తే అవకాశం ఉందని విదేశాంగ మంత్రి జయశంకర్ హెచ్చరించారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నిన్న దోహాలో ఖతార్ ఆర్థిక మంత్రి అలీ బిన్ అహ్మద్తో సమావేశమై యూపీఐ విస్తరణపై చర్చించారు. సేవా సంకల్ప్ జన్ భాగీదారీ స్ఫూర్తితో రాష్టాలు, కేంద్రపాలిత ప్రాంతాలు స్వచ్ఛత హీ సేవ 2026 ప్రచారం ఒక ప్రజా ఉద్యమంలో మార్చాలని కేంద్ర గృహ పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ పిలుపునిచ్చారు. ఆసియా క్రీడల్లో భారత్ 6 స్వర్ణాలు, 21 రజతాలు, 26 కాంస్యాలతో కలిపి మొత్తం 53 పతకాలతో పతక పట్టికలో 10వ స్థానంలో కొనసాగుతుంది. ఉక్రెయిన్ గల్ఫ్ ఘర్షణలతో రాబోయే నెలల్లో తీవ్ర ఆహార సంక్షోభం తలెత్తే అవకాశం ఉందని విదేశాంగ మంత్రి జయశంకర్ హెచ్చరించారు. ఆసియా సొసైటీ కార్యక్రమంలో మాట్లాడుతూ నల్ల సముద్రం గుండా ప్రధాన ఎగుమతిదారుల నుంచి ధాన్యపు రవాణాకు అంతరాయం కలగటం ఎరువుల కొరత, ఆహార భద్రతకు తీవ్ర ముప్పుగా పరిణమిస్తుందని జయశంకర్ పేర్కొన్నారు. చమురు సరఫరాలకు అంతరాయంతో ధరలు పెంచుతున్నందున ఇంధన మార్కెట్ సంక్షోభంలో ఉందని విదేశాంగ మంత్రి తెలిపారు. ఇంధన, ఆహార, ఎరువులు, ఆర్థిక ఒత్తిళ్ల సంయుక్త ప్రభావం అభివృద్ది చెందుతున్న ఆర్థిక వ్యవస్థలకు చాలా భారంగా మారుతుందని మంత్రి హెచ్చరించారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నిన్న దోహాలో ఖతార్ ఆర్థిక మంత్రి అలీ బిన్ అహ్మద్ అల్ కువారితో సమావేశమై యూపీఐ విస్తరణపై చర్చించారు. దోహాలో జరుగుతున్న ఏఐఐబి వార్షిక సమావేశం సందర్బంగా భారత్లో ఖతార్ $10 బిలియన్ పెట్టుబడి హామీ అమలు చేయడం, నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్తో మెరుగైన భాగస్వామ్యం, ద్వైపాక్షిక పెట్టుబడి ఒప్పందం ఖరారు చేయడంపై ఈ చర్చలు దృష్టి సారించాయన్నారు. వాణిజ్యం, పెట్టుబడులు, పన్నుల విషయంలో భద్రత అందించేందుకు డబుల్ టాక్సేషన్ అవాయిడెన్స్ ఒప్పందం గురించి చర్చించారు. ఖతార్ అభివృద్దికి భారతీయ సంఘం అందిస్తున్న సహకారం ఖతార్ ఆర్థిక మంత్రి ప్రశంసించారు. న్యూఢిల్లీలో నిన్న జరిగిన 65వ జాతీయ కళా ప్రదర్శనలో 20 మంది అవార్డు గెలుచుకున్న కళాకారులను కేంద్ర సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ సత్కరించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినోత్సవం.

సందర్భంగా నిర్వహించిన సేవా హీ సంస్కృతి కార్యక్రమం సృజనాత్మకత, సేవాభావం ఏ విధంగా అర్థవంతంగా కలగలవో తెలియజేస్తుందన్నారు. వ్యర్థ పదార్థాలతో కళాకృతులు సృష్టించే వేస్ట్ వండర్ కార్యక్రమంతో పాటు లలిత్ కళా అకాడమీ వివిధ విభాగాల ద్వారా చేస్తున్న కృషిని కొనియాడారు. సేవా సంకల్ప్ జన్ భాగీదారి స్ఫూర్తితో రాష్టాలు, కేంద్రపాలిత ప్రాంతాలు స్వచ్ఛత హీ సేవ 2026 ప్రచారాన్ని ఒక ప్రజా ఉద్యమంలా మార్చాలని కేంద్ర గృహ పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ పిలుపునిచ్చారు. ఈ నెల 17న మొదలైన ఈ ప్రచారం వచ్చే నెల 17వ తేదీన ముగుస్తుంది. నెల రోజుల పాటు జరిగే స్వచ్ఛత హీ సేవ ప్రచార ఏర్పాట్లు మంత్రి ఈరోజు సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ స్వచ్ఛతను స్వభావం, సంస్కారం, వ్యవహారంలో అంతర్భాగంగా మార్చేందుకు పెద్ద ఎత్తున ప్రజల భాగస్వామ్యం, క్షేత్రస్థాయిలో స్పష్టమైన మార్పు, నిరంతర ప్రయత్నాలు అవసరమన్నారు. రేపు జరిగే ఏక్ దిన్, ఏక్ ఘంట, ఏక్ సాత్ కార్యక్రమ ఏర్పాట్లు సమీక్షిస్తూ రాష్ట్రాలు ముందుగానే భారీ శ్రమదాన కార్యక్రమాలకు ప్రణాళిక సిద్దం చేసుకోవాలని సూచించారు. భారత్ రిపబ్లిక్ ఆఫ్ కొరియా మధ్య 10వ డిఫెన్స్ ఇండస్ట్రీస్ అండ్ లాజిస్టిక్స్ కోఆపరేషన్ జాయింట్ కమిటీ మీటింగ్ నిన్న న్యూఢిల్లీలో జరిగింది. ఇరు దేశాలు రక్షణ పరిశ్రమలు, లాజిస్టిక్స్లో కొనసాగుతున్న ద్వైపాక్షిక సహకారం సమీక్షించాయని, రక్షణ సంబంధాలు మరింత బలోపేతం చేసే మార్గాలపై చర్చించాయని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ సమావేశం ద్వారా ఇరు దేశాల రక్షణ పరిశ్రమల మధ్య సహకారం పెంపొందించుకోవడం, రక్షణ ఉత్పత్తి లాజిస్టిక్స్లో భాగస్వామ్యం ప్రోత్సహించడానికి అవకాశం లభించిందని తెలిపింది. ఈ సమావేశానికి భారత రక్షణ ఉత్పత్తి కార్యదర్శి దినేష్ మాహూర్, రిపబ్లిక్ ఆఫ్ కొరియా డిఫెన్స్ అక్విజిషన్ ప్రోగ్రాం అడ్మినిస్ట్రేషన్ అదనపు వైస్ మినిస్టర్ కిమ్ ఇల్ డాంగ్ సంయుక్తంగా అధ్యక్షత వహించారు. ఐక్యరాజ్యసమితి సాధారణ సభ ప్రసంగంలో జమ్మూకాశ్మీర్పై టర్కీ అధ్యక్షుడు రెషవ్ తయ్యిప్ ఎర్డోగన్ చేసిన వ్యాఖ్యలు భారత్ ఖండించింది. విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైష్వాల్ న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ ఇది భారత్ ప్రాదేశిక సార్వభౌమత్వానికి సంబంధించిన విషయమని, దీనిపై ఎవరికీ జోక్యం చేసుకునే హక్కులేదని స్పష్టం చేశారు. ఇక ఐపీఎస్సీ ప్రకటన గురించి ప్రస్తావిస్తూ న్యూయార్క్లో భారత్, బ్రెజిల్, దక్షిణాఫ్రికా విదేశాంగ మంత్రుల మధ్య సమావేశం జరిగిందని తెలిపారు. ఆ సమావేశం తర్వాత మూడు దేశాలు కలిసి ఆర్థిక, అభివృద్ది, రాజకీయ వంటి పలు అంశాలపై సంయుక్త ప్రకటన విడుదల చేస్తాయని పేర్కొన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఉత్తరప్రదేశ్లో 10 స్థానాలు, ఉత్తరాఖండ్లో 1 స్థానం సహా మొత్తం 11 రాజ్యసభ స్థానాల ద్వైవార్షిక ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం నిన్న నోటిఫికేషన్ జారీ చేసింది. కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పురి, బీజేపీ నేత బిఎల్ వర్మ, సమాజ్వాదీ పార్టీ నేత రామ్ గోపాల్ యాదవ్, బీఎస్పీ నాయకులు రామ్జీ సహా మరో 6 నేతల పదవీకాలం నవంబర్ 25న ముగుస్తుంది. ఉత్తరాఖండ్కు చెందిన నరేష్ భన్సల్ పదవీకాలం నవంబర్ 25న ముగుస్తుంది. పశ్చిమ బెంగాల్లో 1 రాజ్యసభ స్థానం ఉప ఎన్నిక కూడా నామినేషన్ నోటిఫికేషన్ జారీ చేసింది. టీఎంసీ ఎంపీ రుక్మిణి మాలిక్ రాజీనామా కారణంగా ఈ స్థానం ఖాళీ అయింది. అక్టోబర్ 16న పోలింగ్ జరగనుంది. ప్రైవేట్ ఆసుపత్రులు క్యాన్సర్ మందులపై భారీ ధరలు విధిస్తుండటంపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ఈ పద్దతిని నరమేధం అని అభివర్ణించిన కోర్టు అన్ని మందులపై ఒకే రకంగా 16% మార్జిన్ ఉండాలని తెలిపింది. కార్పొరేట్ ఆసుపత్రులు తమ సొంత నిర్దేశిత ఫార్మసీల నుంచే మందులు కొనాలని రోగులను బలవంతం చేస్తున్నాయనే ఆరోపణలు పరిశీలించాలని జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ సందీప్ మెహతాతో కూడిన ధర్మాసనం కేంద్రాన్ని కోరింది. ముఖ్యంగా ప్రభుత్వ పథకాల కింద చికిత్స పొందే సందర్భాల్లో ఈ పద్దతులు రోగులపై తీవ్ర ఆర్థిక భారం మోపుతాయని ధర్మాసనం పేర్కొంది. ఈ అంశంపై సమగ్రంగా విచారణ జరుపుతామని తెలిపింది. ఈ కేసు తదుపరి విచారణ అక్టోబర్ 12కి కోర్టు వాయిదా వేసింది. భారత్, జపాన్లు కమ్యూనికేషన్స్, డిజిటల్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగాల్లో సహకారం మరింత బలోపేతం చేసే అవకాశాలపై నిన్న చర్చించాయి. జపాన్లో టోక్యోలో జపాన్ అంతర్గత వ్యవహారాలు కమ్యూనికేషన్ల మంత్రిత్వ శాఖ అంతర్జాతీయ వ్యవహారాల డైరెక్టర్ జనరల్ హిడియోతో జపాన్లో భారత రాయబారి నగ్మా మళ్లీ జరిపిన సమావేశంలో ఈ చర్చలు జరిగాయి. ఈ సమావేశంలో భారత్, జపాన్ సంబంధాలు మరింత పటిష్టం చేసేందుకు కలిసి పనిచేయాలని ఇరు దేశాలు అంగీకరించాయి. భారత్, జపాన్ మధ్య దౌత్య సంబంధాలు 1952లో ప్రారంభమయ్యాయని, 2014 నుంచి ఈ రెండు దేశాలు ప్రపంచ భాగస్వామ్యం కలిగి ఉన్నాయని వారు తెలిపారు. కర్ణాటక, కేరళ, మాహే, కారైకల్, ఈశాన్య రాష్ట్రాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. 3 నుంచి 4 రోజుల పాటు
రాయలసీమ, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్ ప్రాంతాల్లో ఉరుములు

0: మెరుపులు ఈదురుగాలితో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. కోస్తాంధ్ర, ఒడిశాలో కూడా ఇలాంటి వాతావరణ పరిస్థితి ఉండే అవకాశం ఉందని తెలిపింది. అలాగే అస్సాం, మేఘాలయ, కేరళ, మాహే, మధ్యప్రదేశ్, మరట్వాడ, త్రిపుర రాష్ట్రాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ పేర్కొంది. భారత స్పిన్నర్ శ్రీచరణి ఇటీవల టోర్నమెంటులో అద్భుత ప్రదర్శన కనబరిచి ఐసీసీ మహిళల T20 బౌలింగ్లో ర్యాంకింగ్స్లో అత్యధిక రేటింగ్ పాయింట్లు సాధించారు. ఇప్పటికే టాప్ ర్యాంకుడ్ T20 ఐ బౌలర్గా ఉన్న ఈ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ నవంబర్ 2018 నుంచి ఆస్ట్రేలియాకు చెందిన మేగన్ గట్ పేరిట ఉన్న 806 పాయింట్ల రికార్డు అధిగమించి 817 పాయింట్ల రికార్డు రేటింగ్ చేరుకున్నారు. మహిళల ఆసియా కప్, ఆసియా క్రీడల్లో భారత్ విజయాల్లో చరణి కీలక పాత్ర పోషించారు. 3 వన్డేల మ్యాచ్ల క్రికెట్ సిరీస్లో భాగంగా గౌహాటీలో వరుసపుర క్రికెట్ స్టేడియంలో జరిగే 2వ వన్డేలో ఈరోజు భారత్ వెస్టిండీస్తో తలపడుతుంది. ఈ మ్యాచ్ మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమవుతుంది. తిరువనంతపురంలో జరిగిన తొలి మ్యాచ్లో 8 వికెట్ల తేడాతో విజయం సాధించిన భారత్ సిరీస్లో తమ ఆధిక్యం పెంచుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఆసియా క్రీడల్లో భారత్ 6 స్వర్ణాలు, 21 రజతాలు, 26 కాంస్యాలతో కలిపి మొత్తం 53 పతకాలతో పతక పట్టికలో 10వ స్థానంలో కొనసాగుతుంది. ఇక నిన్న రిలే షూటింగ్ అథ్లెటిక్స్ బాక్సింగ్లో 2 స్వర్ణాలు, 1 రజతం, 5 కాంస్యాలతో సహా మొత్తం 8 పథకాలు సాధించింది. మహిళల 4x400 మీటర్ల రిలేలో స్వర్ణం గెలుచుకోగా పురుషుల 4x400 మీటర్ల రిలేలో, అలాగే మిక్స్డ్ మీటర్ రిలేలో భారత్ మరో 2 కాంస్య పథకాలు కూడా సాధించింది. ఇక పథకాలు సాధించిన క్రీడాకారులకు రాష్టపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్టపతి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. భవిష్యత్తులో క్రీడాకారులు మరిన్ని విజయాలు సాధించాలని వారు ఆకాంక్షించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఉక్రెయిన్ గల్ఫ్ ఘర్షణలతో రాబోయే నెలల్లో తీవ్ర ఆహార సంక్షోభం తలెత్తే అవకాశం ఉందని విదేశాంగ మంత్రి జైశంకర్ హెచ్చరించారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నిన్న దోహాలో ఖతార్ ఆర్థిక మంత్రి అలీ బిన్ అహ్మద్తో సమావేశమై యూపీఐ విస్తరణపై చర్చించారు. సేవ సంకల్ప్ జన్ భాగీదారీ స్పూర్తితో రాష్టాలు, కేంద్రపాలిత ప్రాంతాలు స్వచ్ఛత హీ సేవ 2026 ప్రచారాన్ని ఒక ప్రజా ఉద్యమంలా మార్చాలని కేంద్ర గృహ పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ పిలుపునిచ్చారు. ఆసియా క్రీడల్లో భారత్ 6 స్వర్ణాలు, 21 రజతాలు, 26 కాంస్యాలతో కలిపి మొత్తం 53 పథకాలతో పతక పట్టికలో 10వ స్థానంలో కొనసాగుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
1: ఆకాశవాణి వరంగల్ కేంద్రం.

ఉదయతరంగిణి కార్యక్రమానికి శ్రోతలందరికీ స్వాగతం, నమస్కారం. ఈనాటి కార్యక్రమంలో నిన్న ప్రపంచ గుండె దినోత్సవం సందర్భంగా కాకతీయ మెడికల్ కాలేజీలో జరిగిన చేతులతో సిపిఆర్ ఒక సామాజిక అవగాహన కార్యక్రమంపై రేడియో నివేదిక వినబోయే ముందు ఓ పాట విందాం.

అది నువ్వు చిత్రం కోసం తిప్పుపడిన భాస్కర్ భట్ల గీతానికి జీవన్ థామ్స్ సంగీతం సమకూర్చారు. ఇప్పుడు వినండి. నిన్న ప్రపంచ గుండె దినోత్సవం సందర్భంగా కాకతీయ మెడికల్ కాలేజీలో జరిగిన చేతులతో సిపిఆర్ ఒక సామాజిక అవగాహన కార్యక్రమంపై రేడియో నివేదిక సమర్పణ శ్రీ పి శ్రీనివాస్.

0: నిన్న సెప్టెంబర్ 29 ప్రపంచ గుండె దినోత్సవం సందర్భంగా కాకతీయ మెడికల్ కాలేజీలోని ఎన్ఆర్ఐ ఆలుమ్ని ఆడిటోరియంలో కార్డియో పల్మనరీ రిససిటేషన్ సిపిఆర్ అనగా సడన్ కార్డియాక్ అరెస్ట్ సమయంలో చేతులతో ఛాతిమర్దన ద్వారా ప్రాణాలను రక్షించడం అనే అంశంపై అవగాహన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమం ప్రముఖ కార్డియాలజిస్ట్ కాకతీయ మెడికల్ కాలేజీ పూర్వ విద్యార్థి డాక్టర్ రామక శ్రీనివాస్ గారు నిర్వహించారు. చేతులతో సిపిఆర్ ప్రత్యక్ష సాక్షి సహాయము ఒక సామాజిక అవగాహన అనే ఈ కార్యక్రమం ద్వారా వైద్య రంగానికి ఏమాత్రం సంబంధం లేని సాధారణ వ్యక్తులు కూడా సిపిఆర్ ఛాతిమర్దన చేసే విధంగా ఒక రోజు పాటు అందరికీ శిక్షణనిచ్చారు.
1: భారతదేశంలో ప్రతి లక్షకు ఒక 4,000 మంది ప్రతి సంవత్సరం ఈ సడన్ కార్డియాక్ అరెస్ట్ వలన మరణిస్తున్నారని అంచనా. సడన్ కార్డియాక్ అరెస్ట్ సమయాన సిపిఆర్ ప్రక్రియ ద్వారా ముఖ్యంగా ఈ

0: సాలతో సిపిఆర్ ప్రక్రియ ద్వారా ఆ కుప్పకూలిని వ్యక్తిని రక్షించవచ్చని శాస్త్రీయంగా నిరూపించబడ్డది. హార్ట్ అటాక్ మరియు సడన్ కార్డియక్ అరెస్ట్ అంటే ఏమిటి? సడన్ కార్డియక్ అరెస్ట్ అంటే ఆ వ్యక్తి అకస్మాత్తుగా కుప్పగూలిపోవడం, తెలివిదప్పడం, శ్వాస ఉండదు, నాడి ఉండదు. అంతకుముందు వారికి లక్షణాలైన ఛాతు నొప్పి, ఆయాసము, దమ్ము గాని, దడ గాని, తలదిప్పడం గాని, వాంతులు గాని ఉండొచ్చు, ఉండకపోవచ్చు కూడా. గుండెపోటు సడన్ కార్డియక్ అరెస్ట్ కు దారితీసే అవకాశం ఉంటుంది. గుండెపోటు సడన్ కార్డియక్ అరెస్ట్ ఒకటి కాదు, సడన్ కార్డియక్ అరెస్ట్ కు గుండెపోటు దారి తీయవచ్చు. హార్ట్ అటాక్ అంటే ఏమిటి? గుండెపోటు అంటే ఏమిటి? గుండెకు సరఫరా చేసే రక్తనాళాలైన కర్నరీ రక్తనాళాలలో అకస్మాత్తుగా అంతరాయం గనుక ఏర్పడితే గుండె కండరానికి రక్తం సరఫరా ఆగిపోతుంది, తద్వారా గుండె కండరం చచ్చుబడిపోయే అవకాశం ఉంటుంది. ఈ గుండెపోటు హార్ట్ అటాక్ సమయాన గుండె లయ వేగం విపత్కర పరిస్థితులలో మారే అవకాశం ఉంటుంది. గుండె వేగం అతివేగంగా లయ తప్పుతుంది. ఈ విపత్కర పరిస్థితులలో కార్డియక్ అరెస్ట్ సంభవించే అవకాశం ఉంటుంది. విపత్కర పరిస్థితుల్లో కార్డియక్ అరెస్ట్ జరిగినప్పుడు సిపిఆర్ ప్రక్రియతో, ముఖ్యంగా హస్తాలతో సిపిఆర్తో ఆ వ్యక్తిని రక్షించే అవకాశం ఎక్కువగా ఉంటుందని శాస్త్రీయంగా నిరూపించబడ్డది.
1: ఈ అవగాహన కార్యక్రమంలో స్వయంగా డాక్టర్ రామక శ్రీనివాస్ గారు ప్రత్యక్షంగా మోడల్ సహాయంతో శిక్షణనిచ్చారు. వివిధ స్కూళ్ల నుండి వచ్చేసిన విద్యార్థులకు, వివిధ రంగాల నుండి వచ్చిన వ్యక్తులకు, అలాగే సాధారణ వ్యక్తులకు, విద్యార్థులకు స్వచ్ఛంద సహాయకుల సహకారంతో సిపిఆర్లో శిక్షణనిచ్చారు.
2: అందరూ డిగ్రీ విద్యార్థులు, ఇంటర్మీడియట్ డిగ్రీ, యా ఇంటర్మీడియట్. సో అందరు రెండమ్మ, కూర్చున్న తర్వాత నేర్పుతాను. వీడియో చూసారు కదా, అర్థమైందా? ప్యాంప్లెట్స్ ఇస్తాను మా వాళ్ళు స్టాఫ్. సో కార్డియక్ అరెస్ట్ అనేది ప్రపంచవ్యాప్తంగా ఒక ప్రధాన ప్రజారోగ్య సమస్య. మన ముందేమైనా కొలాప్స్ అయితే కనుక గుండె కుప్పకూలిపోతే సిపిఆర్ ప్రక్రియతో వాళ్ళని రక్షించవచ్చని శాస్త్రీయంగా తెలుపబడ్డది. అయితే సడన్ కార్డియక్ అరెస్ట్ సమయాన సిపిఆర్ ప్రక్రియతో రక్షించవచ్చని శాస్త్రీయంగా తెలుపబడ్డప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఈ కార్డియక్ అరెస్ట్కు ప్రధాన కారణం హార్ట్ అటాక్. కొన్నిమార్లు సింపుల్ రీజన్స్ హార్ట్ అటాక్ కాక ఛాతి మీద ఏదన్నా దెబ్బ తాకినా కూడా, లేకపోతే క్రికెట్ బాల్ తగిలినా కూడా, ఛాతి మీద గుద్దినా కూడా ఆ వ్యక్తి కొలాప్స్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. సడన్ కార్డియక్ అరెస్ట్ అంటే ఏంటి? సడన్ కార్డియక్ అరెస్ట్ సమయాన్ని ఏం చేయాలి? హార్ట్ అటాక్ అంటే ఏంటి? ఏఈడి పరికరం అంటే ఏంటి? ఇవన్నీ కూడా ఇప్పుడు మీకు క్లుప్తంగా చెప్తాను. సడన్ కార్డియక్ అరెస్ట్ అంటే ఆ వ్యక్తి అకస్మాత్తుగా కుప్పకూలిపోతాడు, తెలివి తప్పుతాడు, శ్వాస ఉండదు, నాడి ఉండదు. అంతకంటే ముందు అతనికి ఛాతి నొప్పి కానీ, ఆయాసం కానీ, దమ్ము కానీ, దడ కానీ ఉండవచ్చు, ఉండకపోవచ్చు కూడా. అయితే హార్ట్ అటాక్ ప్రధాన కారణం, హార్ట్ అటాక్ ఇది కార్డియక్ అరెస్ట్కు. హార్ట్ అటాక్ వచ్చిన ప్రతి వారికి కార్డియక్ అరెస్ట్ కాదు. కార్డియక్ అరెస్ట్కు హార్ట్ అటాక్ కాక ఇతర కారణాలు కూడా ఉంటాయి, కానీ ప్రధాన కారణం 80-90% హార్ట్ అటాకే ప్రధాన కారణం. హార్ట్ అటాక్ అంటే ఏంటి? హార్ట్ అటాక్ అంటే గుండెకు సరఫరా చేసే రక్తనాళాల్లో కనుక అంతరాయం కనుక ఏర్పరిస్తే ఆ వ్యక్తికి గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. గుండెపోటు సమయాన గుండె కండరానికి రక్తం సరఫరా అకస్మాత్తుగా ఆగిపోతుంది, గుండె కండరం చచ్చుబడిపోతుంది. గుండె కండరం చచ్చుబడిపోయినప్పుడు, అది దెబ్బతిన్నప్పుడు గుండె లయ వేగం సాధారణంగా 70-80% ఉండేదల్లా విపత్కర పరిస్థితుల్లోకి మారుతుంది, 200-300 పరిస్థితుల్లోకి. ఆ సమయాన సిపిఆర్ కార్డియక్ అరెస్ట్ జరుగుతుంది. కార్డియక్ అరెస్ట్ జరిగినప్పుడు మొట్టమొదటి అవయవము మెదడు కాబట్టి ఆ వ్యక్తి తెలివి తప్పుతాడు, శ్వాస ఉండదు, ఏముండదు. అప్పుడు ఛాతి మర్దన సిపిఆర్ తోటి అతన్ని రక్షించడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. అయితే కార్డియక్ అరెస్ట్ జరిగి మెదడుకు రక్త ప్రసరణ ఆగినప్పుడు 10 సెకండ్స్ లోపు ఆ సిపిఆర్ ప్రక్రియ మొదలు పెట్టాలి. 4-5 నిమిషాల లోపు ఆ వ్యక్తిని రక్షించడానికి మనం అవకాశం ఉంటుంది. 4-5 నిమిషాలు కనుక దాటితే ఆ కుప్పకూలిని వ్యక్తిని రక్షించే అవకాశం సన్నగిలుతుంది. ఎందుకు? మెదడుకు రక్త ప్రసరణ ఆగిపోతుంది. మెదడు ఎంత సమయం అది ఆ రక్త ప్రసరణ ఆగటాన్ని తట్టుకుంటుంది అంటే 5 నిమిషాలే. 8-10 నిమిషాలు దాటితే ఆ వ్యక్తిని రక్షించడానికి అవకాశం ఉండదు. అందుకే సిపిఆర్ అనేది 10 సెకండ్స్లోకి మొదలు పెట్టారు. సిపిఆర్ ప్రక్రియ తోటి కుప్పగూలిని వచ్చి రక్షించవస్తుందని తెలిసినప్పుడు ఎలా చేయాలి? మన ముందు ఎవరన్నా కుప్పగూలిపోతే మొట్టమొదటి కార్యక్రమం జరిగిందని నిర్ధారించాలి.

ఇలా వ్యక్తి కదలటం లేదు, శ్వాస లేదు, నాడు తెలివి తప్పుతాడు, శ్వాస ఉండదు. ఈ రెండింటితో గుర్తించి అత్యవసర వైద్య వ్యవస్థను రప్పించడం మొదటి సూచన. నెక్స్ట్ స్టెప్ సమర్థవంతమైన ఛాతి ముద్దన, అంటే ఛాతి మధ్యలో ఒక చేతితో పెట్టి ఇంకో చేతితో రద్దీ అతి బలంగా అతి వేగంగా పుష్ హార్డ్ అండ్ పుష్ ఫాస్ట్ 100 to 120 టైమ్స్ ఎ మినిట్. అట్లీస్ట్ 2 అంగుళాల లోపలికి అదమాలి. ఛాతి మళ్ళీ యథాస్థానానికి రావాలి. ఇది సమర్థవంతమైన ఛాతి మద్దతు. అంత ఒకవేళ అలసిపోతే ఇంకొకళ్ళు టేక్ ఓవర్ చేసి చేయడం ముఖ్యం. అయితే ఛాతి మద్దతు చేస్తున్నప్పుడు ఏఐడి పరికరం కనుక అందుబాటులో ఉంటే, ఏఐడి అనేది కంప్యూటర్ లాంటి పరికరం, ఆటోమేటెడ్ ఎక్స్టర్నల్ డిఫిబ్రిలేటర్. ఈ కంప్యూటర్ లాంటి పరికరంతో హాస్పిటల్లో మీరు చూస్తుంటారు, మానిటర్ మీద లయావేగం కనబడుతుంటుంది, దాంతో గుర్తించి షాక్ అందించడం చేస్తారు. కానీ ప్రజలు, సాధారణ ప్రజలు ఉండే చోట మానిటర్తో వాళ్ళు గుర్తించలేరు కాబట్టి ఇది కంప్యూటర్ లాంటి పరికరం, వాయిస్ ప్రామ్స్ తోటి పనిచేస్తుంది. దాంతో షాక్ అందించాలన్న వద్దని నిర్ధారిస్తాము, అప్పుడు షాక్ అందిస్తాం. ఓకే, అయితే మీకు ఇప్పుడు ఛాతి మద్దతు చూపించి తర్వాత ఏడి ఎలా పనిచేస్తుంది, ఎలా ఉపయోగించాలో చూపిస్తాను. మన ముందు కుప్పగూరు పోతే కాడికెళ్ళదని నిర్ధారించి అత్యవసర వైద్య వ్యవస్థను రప్పించడం మొదటి సూచన. 108 తర్వాత ఛాతి మద్దతు చేయాలి. అయితే ఇప్పుడు నేను మిగతా వాళ్ళు ఇక్కడ స్క్రీన్ మీద చూడవచ్చు, ఇది క్వాలిటీ సిపిఆర్. ఇప్పుడు 100 to 120 మార్లు కనీసం 2 అంగుళాల లోపలికి యథాస్థానానికి రావడం, అంతరాయం లేకుండా చేయడం. ఇవాళ ఆ మ్యానికిన్స్ కంటే దీంట్లో గ్యాడ్జెట్ ఉంటుంది, అది స్కోర్ ఇస్తుంది. ఆ స్కోర్ 80% కంటే పైన ఉండడం ముఖ్యం. ఉంటే మీరు కరెక్ట్గా నేర్చుకున్నట్టు లెక్క. అది తర్వాత చూపిస్తాను. నేను చేస్తూ ఉంటే అక్కడ స్క్రీన్ మీద కూడా కనబడుతుంది, కానీ మీరు నేను చూడండి మీరు. సో అది కరెక్ట్గా చేస్తున్నట్టు లెక్క. ఇక్కడ స్క్రీన్ మీద రేట్ డెప్త్ కనీసం 100 to 120 మార్లు 2 అంగుళాల లోపల కదా ఛాతి యథాస్థానానికి రావడం అక్కడ కనబడుతుంటుంది. సో అది అందరూ నేర్చుకోవాలి ఆ విధంగా. ఫస్ట్ అది ప్రాక్టీస్ అయిన తర్వాత ఇక్కడ చూపించవచ్చు. చూడండి ఇక్కడ

నూరు నుంచి 160 మార్లు కనీసం 2 అంగుళాల లోపలికి ఛాతి మళ్ళీ యథాస్థానానికి రావడం, అంతరాయం లేకుండా చేయడం ఇవి ప్రధాన అంశాలు. అందరూ ఆ విధంగా ప్రాక్టీస్ చేయాలి. రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే అది. సో ఇది, సో ఇక్కడ స్కోర్ వస్తుంది. దీంతో పాటు ఈ స్కోర్లో కరెక్ట్ 80% ఎబో ఉండాలి. కరెక్ట్గా చేస్తున్నారా లేదా అనేది ఇక్కడ ఫీడ్బ్యాక్ కూడా ఇస్తుంది. ఎన్ని కంప్రెషన్, 107 మార్లు చేశాను, 92% కరెక్ట్గా కంప్రెషన్స్ రేట్. డెప్త్ 2 అంగుళాల లోపలికి 84% కరెక్ట్గా చేశాను. ఛాతి మళ్ళీ యథాస్థానానికి రావడం 100%. సో అది ఫీడ్బ్యాక్ ఇచ్చింది. 1 నిమిషం చేశాను, ఎక్కడ ఆగలేదు. కంప్రెషన్ ఫ్రాక్షన్ అంటే ఇది కూడా. సో దీంతో ఇది క్వాలిటీ సిపిఆర్ అంటాం దీన్ని. అదేమో వట్టిగా చెస్ట్ కంప్రెషన్ మసాజ్ చేయడమే, దీంట్లో క్వాలిటీ సిపిఆర్లో భాగంగా మీకు స్కోర్ ఇస్తుంది. సో శిక్షణ కరెక్ట్గా పొందారలా అనేది కూడా ఇది యాప్ చెప్తుంది. ఇది ఇంపార్టెంట్. సో ఇప్పుడు ప్రాక్టీస్ చేయండి. నేను చూపించిన మాట అర్థమైందా అండి? సో అయితే ఛాతి మర్దనతో పాటు కొన్ని మార్లు శ్వాస అందించడం కూడా చాలా ముఖ్యం. ఎప్పుడు నీటి మునక సమయాన, ఇదివరకే శ్వాసకోశ సంబంధమైన వ్యాధులు కనుక ఉంటే, ఏదన్నా శరీరం గొంతులో కనుక ఏదైనా ఫారిన్ బాడీ అబ్స్ట్రక్షన్ అయితే, ఓకే, తర్వాత డ్రగ్ ఓవర్డోసేజ్ అయితే, చిన్నపిల్లలు 1 సంవత్సరం లో పిల్లలు, ఇన్ఫెంట్స్లో, వీళ్ళందరిలో ఛాతి మర్దనతో పాటు శ్వాస అందించడం కూడా చాలా ముఖ్యం. మిగతా వారందరికీ ఛాతి మర్దననే ముఖ్యం, ప్రధాన అంశం. అయితే కాడికర జరిగిన తర్వాత రక్త ప్రసరణ వ్యవస్థ అకస్మాత్తుగా అది కుప్పకూలిపోతుంది కాబట్టి ఆ టైంలో ఆల్రెడీ ఛాతిలో కొద్దిగా ప్రాణవాయువు ఆక్సిజన్ ఉంటుంది కాబట్టి శ్వాస అందించడం ముఖ్యం, ప్రథమం కాదు. కాడికర జరిగినప్పుడు ఛాతి మర్దననే ప్రధాన అంశం కాబట్టి ఛాతి మర్దనం ముఖ్యం చేయాలి. ఎక్కువ ఎక్సెప్ట్ ఈ కొన్ని పరిస్థితుల్లో మాత్రమే, నీటి మునక సమయాన, శరీరంలో ఏమైనా గొంతులో ఏమైనా.

అబ్స్ట్రక్షన్ అయితే, ఇదివరకు శ్వాసకోశ లంగ్ ప్రాబ్లమ్ అనుకుంటే డ్రగ్ ఓవర్డోసేజ్ అయితే చిన్నపిల్లల్లో మీకు మనకు సమయం. మిగతా అన్ని ప్లేసెస్లో ఛాతి మధ్యన ప్రధాన అంశం సిపిఆర్ తోటి మనం ఎవరినైనా మనం రక్షించవచ్చు. అతను దారిన పోయి ఎవరైనా కావచ్చు, మన మిత్రుడు కావచ్చు, మన బంధువు కావచ్చు, ఇవన్నీ కూడా ఛాతి మీద. అయితే మన కొలాప్స్ అయితే వాళ్ళ దగ్గర నుంచి పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. గుడ్ సమారిటన్ రూల్స్ ప్రకారం ఛాతి మద్దనని ప్రథమంగా మొదలు పెట్టారు. ఓకే, ఇప్పుడు ప్రాక్టీస్ చేసి ఇది చేయండి, వారు మీకు హెల్ప్ చేస్తారు. అర్థమైంది కదా?

0: కార్యక్రమంలో శిక్షణ పొందిన వారికి కాకతీయ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ మోహన్ దాస్ గారు సర్టిఫికెట్లను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన కాకతీయ మెడికల్ కాలేజ్ మాజీ ప్రిన్సిపల్ డాక్టర్ సంధ్యారాణి గారు మాట్లాడుతూ,
1: గుడ్ ప్రోగ్రామ్ అండ్ ఎవ్రీ యూజ్ఫుల్ టు ఈచ్ అండ్ ఎవ్రీ ఇండివిజువల్ షుడ్ నో హౌ టు డూ సిపిఆర్ బికాస్ నవేదేస్ స్టూడెంట్స్ ఆర్ ఎవ్రీబడి ఈజ్ వెరీ ఎంతూజియాస్టిక్ ఇన్ టేకింగ్ ద పిక్చర్స్. వన్స్ ఏ పర్సన్ ఫాల్స్ డౌన్ దే ఆర్ వెరీ ఎంతూజియాస్టిక్ టేకింగ్ ద పిక్చర్స్ అండ్ అప్లోడింగ్ ఇన్ ద సోషల్ మీడియా, బట్ దే ఆర్ నాట్ బోదర్డ్ వాట్ హెల్ప్ యూ కెన్ డూ దట్ పర్టికులర్ ఇండివిజువల్ హూ ఫాల్స్ డౌన్ బికాస్ ద బ్రెయిన్ ఈజ్ యాక్టివ్ ఓన్లీ ఫర్ 5 మినిట్స్. ఆఫ్టర్ దట్ ఈవెన్ ఇఫ్ యూ స్పెండ్ క్రోర్స్ ఆఫ్ రూపీస్ వీ కెనాట్ సర్వైవ్ ద పేషెంట్. సో ఎవ్రీ ఇండివిజువల్ షుడ్ నో హౌ టు డూ ద సిపిఆర్ ఇన్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వెదర్ మెడికల్ ఆర్ నాన్ మెడికల్ వాట్ ఎవర్ మే బి. ఈవెన్ స్కూల్ చిల్డ్రన్ దే ఆర్ గివింగ్ నౌ ఆపర్చునిటీ టు డూ సిపిఆర్. ఎవ్రీబడి షుడ్ నో హౌ టు డూ ద సిపిఆర్ యాక్టివిటీ సో దట్ వీ కెన్ సేవ్ సమ్ ఆఫ్ ది లైఫ్స్ విచ్ ఆర్ నవడేస్ వీ ఆర్ సీయింగ్ వెరీ యంగ్ పీపుల్ ఆర్ డైయింగ్ ఇన్ ద జిమ్ అండ్ రైల్వే స్టేషన్స్ ఇన్ వాకింగ్ ఏరియాస్ వేట్ ఎవర్ యూ గో. సో యూ షుడ్ నో ది ఫండమెంటల్స్ ఫస్ట్. యూ హ్యావ్ టు రికగ్నైజ్ వెదర్ హీ నీడ్స్ సిపిఆర్ ఆర్ నాట్, దట్ ఈస్ ఇంపార్టెంట్. ఆఫ్టర్ దట్ వీ హ్యావ్ టు డూ ద సిపిఆర్ టెక్నిక్.

0: తెలంగాణ అకాడమీ ఆఫ్ సైన్స్ చైర్మన్ ప్రొఫెసర్ కూరపాటి వెంకట నారాయణ గారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ,
1: ఈ మధ్యన కార్డియాక్ ప్రాబ్లం అనేది తీవ్రంగా జరుగుతున్నది కాబట్టి ఈనాటి యువతకు అలాగ లేదా స్వచ్ఛంద సంస్థలకు కూడా ఇది చాలా బాధ్యతగా తీసుకొని చేయాల్సిన అవసరం ఉన్నది. శ్రీనివాస్ సారు దీన్ని ఒక లైఫ్ టైం మిషన్ లాగా దీన్ని నిర్వహిస్తూ ఉన్నారు. ప్రజల నుంచి స్పందన కానీ ప్రభుత్వం నుంచి కానీ స్పందన కానీ ఎంతనా రాని ఎవరు పట్టించుకున్నా పట్టించుకోకుండా నా బాధ్యత మాత్రం నేను చేస్తానని వారు నిరంతరం ఇది చేస్తూ ఉన్నారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ కార్యక్రమాన్ని జూనియర్ కళాశాలలకు, డిగ్రీ కళాశాలలకు, ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ లాంటి సంస్థలకు బాధ్యతగా ఇచ్చేటువంటి ఒక ఫైనల్ డిగ్రీ ఇచ్చే ముందు ఇది కంపల్సరిగా నేను చూడాలి. ఇందులో ట్రైనింగ్ అయిన వాళ్ళకు మాత్రమే తప్పకుండా డిగ్రీ కూడా ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని తీసుకుంటే ఇది ఒక మిషన్ లాగా, ఒక ఉద్యమం లాగా అందరికీ చేరుతుంది. దానివల్ల చాలా ఈ మరణాలను మనం అవాయిడ్ చేయడానికి అవకాశం ఉంది.

0: ఉదయం 7 గంటల నుండి రాత్రి 7 గంటల వరకు కొనసాగిన ఈ అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న మెడికల్ విద్యార్థులు, వాలంటీర్సు ఆకాశవాణితో తమ అనుభవాలను ఇలా పంచుకున్నారు.
1: నా పేరు వచ్చేసి డేవిడ్ జార్జీనా అన్నమాట. మేము కేఎంసీ 8th ఫైనల్ ఇయర్. సో మాకు ఇది సిపిఆర్ అనేది, బేసిక్ లైఫ్ సపోర్ట్ అనేది మాది మెయిన్ ప్రయారిటీ మేము ఇంటర్న్షిప్కి వెళ్ళడానికి. అది సర్టిఫికేట్స్ పక్కన పెడితే ఇది చాలా బేసిక్ మేము నేర్చుకున్నది. ఇంకొకటి మాకు చాలా హెల్ప్ఫుల్గా ఉంది ఇది, ఎందుకంటే రేపు మేము ఎక్కడికి వెళ్ళినా ఎక్కడైనా ప్లేసెస్లో ఇట్ వాస్ వెరీ హెల్ప్ఫుల్. ఎట్లా వెళ్ళాలి ఏంటనేది, మిషన్ ఉన్నా లేకపోయినా డైరెక్ట్ బాడీ మీద ఎలా చేయాలనేది నేర్పించారు సేవా గ్రూప్ కేఎంసీది. వాళ్ళకి నేను చాలా థ్యాంక్ఫుల్గా ఉంటాను. ఇంకొకటి మా ప్రిన్సిపల్ కానీ అండ్ ఎవ్రీ వన్ హూ సపోర్టెడ్ దిస్, వీఆర్ సో థ్యాంక్ఫుల్ ఫర్ దాట్. అండ్ అది ఎక్కడ వస్తుంది ఏంటి వస్తుంది అని పాంప్లెట్స్ ఇచ్చి మాకు అది నేర్పించి, అండ్ ఇంకొకటి ఓన్లీ డిగ్రీతోటే కాకుండా యూస్ఫుల్ స్కిల్స్తో పంపిస్తున్నారు. సో అది చాలా హెల్ప్ఫుల్గా ఉంది అండ్ దీని ద్వారా నేను ఇంకెంతమందిని సేవ్ చేస్తానో అది. ఐ థ్యాంక్ గాడ్ ఫర్ దాట్.

0: నా పేరు స్వాగత్. నేను ఫైనల్ ఇయర్ ఎంబీబీఎస్ చదువుతున్నాను. ఇప్పుడు ఇక్కడ సిపిఆర్, హ్యాండ్స్ ఆన్ సిపిఆర్ అలాంగ్ విత్ ఆటోమేటెడ్ ఎక్స్టర్నల్ డిఫిబ్రిలేటర్ అనే డివైస్తో పాటు నేర్పిస్తున్నారు. నార్మల్గా అయితే యూజువల్ సెటప్స్లో ఏఈడి అనేది ఉండదు, అంటే ఆటోమేటెడ్ ఎక్స్టర్నల్ డిఫిబ్రిలేటర్. అది ఏం చేస్తుంది అంటే హార్ట్ యొక్క రేట్ రిధమ్ అంటే అది ఎలా కొట్టుకుంటుంది, నార్మల్గానే కొట్టుకుంటుందా లేకపోతే ఒకసారి ఎక్కువ ఒకసారి తక్కువ కొట్టుకుంటుందా అనే దాన్ని రిధమ్ అంటారు. సో అవి రెండింటిని బ్యాలెన్స్ చేయడానికి మనం అంటే ప్రొఫెషనల్ టెక్నికల్ ఈ ఫీల్డ్లో ఉన్న వాళ్ళు, డాక్టర్స్ కానీ వీళ్ళంతా అయితే అది మానిటర్ చూసి రిధమ్ ఎట్లుంది అనేది చూసి చేయగలరు. కానీ ఇప్పుడు బయట వాళ్ళకి అవగాహన ఉండదు కదా దానిపైన. సో అందుకోసం అని ఇలాంటి డివైజెస్ ఉంటాయి అన్నట్టు, దాన్ని ఆటోమేటెడ్ ఎక్స్టర్నల్ డిఫిబ్రిలేటర్ అంటారు. అది ఏం చేస్తుంది అంటే ఒక షాక్ ఇస్తుంది, ఆ షాక్ ఇవ్వడం వల్ల ఈ హార్ట్ రేట్ కానీ రిధమ్ కానీ నార్మలైజ్ అయిపోయేలా చేస్తుంది అన్నట్టు నార్మల్ బాడీ ఫంక్షన్కి. సో అందుకోసం అని దీన్ని ప్యాచెస్లా అప్లై చేస్తారు. ఆ డివైస్ ఇప్పుడు మీరు చెప్పినట్టు కాస్ట్లీ, సో అందుకని ఎక్కువ దొరకదు. కాకపోతే దొరికినప్పుడు ఇలా ఎలా చేయాలి అనేది చూపించారు ఇక్కడ. ఆ ప్యాచెస్ని ఒకటి రైట్ సైడ్, ఒకటి లెఫ్ట్ సైడ్ అక్కడ హార్ట్ కింద పెట్టేసి, అంటే అటు పాత్వే ఉంటుంది అన్నట్టు. సో అట్లా షాక్ అనేది ట్రావెల్ చేస్తూ ఉంటుంది ఎలక్ట్రికల్ వేవ్, దానివల్ల ఆ హార్ట్ షాక్ వేవ్ ఇచ్చినప్పుడు ఆ రిధమ్ అనేది నార్మల్గా అబ్నార్మల్ ఉన్నది నార్మల్ అయిపోద్ది ఇట్లా ఒకసారి షాక్ ఇవ్వడం వల్ల. సో అందుకని ఇప్పుడు బయట ఈసీజీ చదివి చేసే కెపాసిటీ లేదు కాబట్టి అందరికీ, సో నార్మల్ అవగాహన కోసం ఇట్లాంటి ఆటోమేటెడ్ డివైజెస్ని మనం యూజ్ చేస్తాము.
1: ఇప్పుడు మీరు సిపిఆర్ చేశారు కదా, దాని స్కోర్ ఉంటుంది కదా, మీకు ఎంత వచ్చిందంటే?
0: నాకు 99 వచ్చింది.
1: వెరీ గుడ్, వెరీ గుడ్ స్కోర్.

నా పేరు జయానంద్ అండి. నేను ఫైనల్ ఇయర్ ఎంబీబీఎస్ స్టూడెంట్, కాకతీయ మెడికల్ కాలేజ్. ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది ఎవ్రీ ఇయర్ జరుగుతూ చేస్తూ ఉంటారు సార్. ఇది మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే పబ్లిక్కి బేసిక్ నాలెడ్జ్ కల్పించడానికి. ఎవరైనా కానీ గ్రౌండ్ లెవెల్ వర్కర్స్ ఉంటారు, పోలీస్ మెన్ ఉంటారు, తర్వాత షాప్ కీపర్స్ ఉంటారు, తర్వాత క్లీనింగ్ పర్సన్స్ ఉంటారు, అందరికి కూడా చాలామంది. ఇప్పుడు చూసుకుందాం, రైల్వే స్టేషన్ కానివ్వండి, బస్టాండ్లో కానివ్వండి, ఇంకెక్కడైనా కానివ్వండి, కార్డియాక్ అరెస్ట్ అయ్యి సడన్గా పడిపోతారు. పడిపోయినప్పుడు పక్కనున్న జనాలు ఈ మధ్య కాలంలో ఫోటోలు తీయటం, వీడియోలు తీయటం చేస్తున్నారు. అది చేయకుండా అసలు ఏం చేయాలి అనేది ఇక్కడ నేర్పిస్తామన్నమాట ఈ క్యాంపెయిన్లో. ఫస్ట్గా ఈ క్యాంపెయిన్లో ఏం నేర్పిస్తామంటే, ఒక వ్యక్తి పడిపోయిన తర్వాత చేయాల్సింది ఏంటి, మొదటిగా గుర్తించాలి పడిపోయాడని. గుర్తించిన తర్వాత వెంటనే అంబులెన్స్ కాల్ చేయాలి. అంబులెన్స్ కాల్ చేసి ఆ వ్యక్తి దరిదాపుల్లో సేఫ్గానే ఉన్నాడు అని చూసుకోవాలి. ఓ గుమిగూడి మళ్ళీ అక్కడ మీరు టెన్షన్ పడి చుట్టుపక్కల నుండి టెన్షన్ పెట్టకూడదు. తర్వాత అంబులెన్స్కి కాల్ చేసిన తర్వాత మీరు హ్యాండ్స్ ఆన్ సిపిఆర్ అనేది స్టార్ట్ చేయాలి. ఎప్పుడు స్టార్ట్ చేయాలి అనేది, ఎప్పుడు అంటే ఒక పర్సన్ అన్కాన్షియస్గా పడిపోయాడు, పడిపోయిన తర్వాత తనకి ఊపిరి తీసుకుంటున్నాడా లేదా అనేది ఫస్ట్ చెక్ చేయాలి. తర్వాత పల్స్ అనేది ఆడుతుందా లేదా అనేది చేతుల దగ్గర, అంటే వ్రిస్ట్ దగ్గర చెక్ చేయాలి, లేదా మెడ దగ్గర కనిపిస్తుంది అన్నమాట. అక్కడ కూడా కనిపించట్లేదు అంటే మీ చెవు తీసుకెళ్ళి తన ముక్కు దగ్గర పెట్టండి. పెట్టిన తర్వాత శ్వాస తీసుకుంటున్నాడా లేదా అనేది చూసుకోవాలి. తీసుకోవట్లేదు, తీసుకోవట్లేదు అని తెలిసిన తర్వాత అతన్ని తట్టి లేపాలి. లెగవండి లెగవండి అని, పేరు ఏమైనా కానివ్వండి, లేపడానికి ట్రై చేయాలి. అక్కడికి అతనే రెస్పాండ్ అవ్వట్లేదు, అలాంటప్పుడు మీరు సిపిఆర్ అనే ఒక ప్రొసీజర్ స్టార్ట్ చేయాలి. సిపిఆర్ చేయడానికి మెయిన్ ఎప్పుడెప్పుడు చేయాలంటే, ఒకటి కార్డియాక్ అరెస్ట్ అంటారు, సడన్గా గుండె అయిపోద్ది అప్పుడు చేయాలన్నమాట. తర్వాత ఎప్పుడైతే ఊపిరి పీల్చుకుంటున్నారో, ఎప్పుడైతే కాన్షియస్గా ఉంటున్నారో అప్పుడు చేయకూడదు. ఎప్పుడైతే గుండె ఆగిపోయింది, ఇంకా పీల్చుకోవట్లేదు గాలి అన్నప్పుడే చేయాలన్నమాట. సో ఏం చేయాలంటే, మీ చేతులు తీసుకెళ్ళి ఛాతి మీద పెట్టాలి. ఛాతి మీద పెట్టి కరెక్ట్ ఎక్కడ అంటే నిప్పుల్స్ ఉంటాయి అన్నమాట, దాదాపు మెడ నుంచి ఒక చెయ్యి భాగం అంతా కింద పెట్టి కంప్రెషన్స్ అనేవి స్టార్ట్ చేయాలి. దాదాపు 2 ఇంచెస్ పాటు లోపలికి వెళ్ళాలి ఒక్కొక్క కంప్రెషన్ అనేది. ఏ విధంగా అయితే 2 ఇంచెస్ కంప్రెస్ చేస్తామో అదే విధంగా చేతులు పైకి కూడా రావాలి. వచ్చిన తర్వాత ఒక నిమిషంకి వచ్చేసి 100 నుంచి 120 కంప్రెషన్స్ చేయాలి. సో ఈ కంప్రెషన్స్ చేసే టైంలో వచ్చేసే వ్యక్తి అలసిపోతూ ఉంటాడు. సో వెనకాల వ్యక్తి రెడీగా ఉండాలి చేయడానికి. అట్లా టర్న్స్ తీసుకొని అంబులెన్స్ వచ్చేదాకా చేయాలి. మన సొసైటీలో కానీ రైల్వే స్టేషన్, బస్టాండ్, అన్ని చోట్ల ఏఈడి అనేది ఒకటి పరికరం పెట్టారనమాట గవర్నమెంట్ వాళ్ళు. అంటే ప్రతి చోటు ఉండకపోవచ్చు, కానీ కొన్ని చోట్ల అయితే ఉన్నాయి. దాన్ని ఎట్లా వాడాలనేది కూడా ఈ క్యాంపెయిన్లో నేర్పిస్తారు. సో ఆ ఈడీ అనేది 2 ప్యాచెస్.

ఉంటాయి, ఒకటి పైన షోల్డర్ దగ్గర, ఒకటి కింద చెస్ట్ దగ్గర పెడతారు. తర్వాత ఈడిఎం మొత్తం చెప్తుంది, ఒక లే మ్యాన్ కూడా చేయగలడు, అంటే ఒక సాధారణ వ్యక్తి కూడా చేయగలడు ఎలా చేయాలి అనేది. సో పెట్టి ఆన్ చేయాలన్నమాట, అదే చెప్తుంది ఎప్పుడు ఆన్ చేయాలి, ఎప్పుడు బటన్ నొక్కాలి అని. బటన్ నొక్కినప్పుడు మనం దూరం జరగాలన్నమాట, ఎందుకంటే అది షాక్ ఇస్తుంది, షాక్ ఇచ్చి హార్ట్ని మళ్ళీ పనిచేసేలాగా చేస్తుంది. చేసిన తర్వాత ఆ ఈడి స్టార్ట్ చేసి షాక్ ఇచ్చిన తర్వాత మళ్ళీ సిపిఆర్ ప్రక్రియ స్టార్ట్ చేయాలన్నమాట. ప్రక్రియ కంటిన్యూ చేస్తూనే ఉండాలి, మళ్ళీ ఈడి షాక్ ఇవ్వాలి, మళ్ళీ సిపిఆర్ కంటిన్యూ చేయాలి ఎప్పుడు దాకా, అంబులెన్స్ వచ్చేదాకా.

0: గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఐఎమ్ స్వీతి ఫ్రమ్ కాకతీయ మెడికల్ కాలేజ్, ఫైనల్ ఇయర్ స్టూడెంట్. ఈరోజు మాకు ఇక్కడ సిపిఆర్ ప్రోగ్రామ్ కండక్ట్ చేశారు ఎన్ఆర్ఐ ఆడిటోరియంలో. అవేర్నెస్ రిగార్డింగ్ సిపిఆర్ అన్ని డిపార్ట్మెంట్స్కి, ఇంక్లూడింగ్ యూనో ఫార్మసీ, ఆల్ స్టూడెంట్స్ అండ్ మెడికల్ స్టూడెంట్స్ అందరికీ చేశారు. అండ్ ఎవ్రీబడి హెస్ పార్టిసిపేటెడ్. సో వీ ఆల్రెడీ నో అబౌట్ సిపిఆర్, కానీ ఈరోజు వాళ్ళు లైక్ ప్రాపర్ మెథడాలజీ అండ్ డెప్త్ ఎలా ఉండాలి, ప్లేస్మెంట్ అండ్ స్టఫ్ అంతా మొత్తం చెప్పారు. సో అది మేము ప్రాక్టీస్ చేసి వీ కుడ్ సీ ఆర్ స్కోర్ అనమాట. వీ కుడ్ జస్ట్ అసెస్ హౌ మచ్ వి డూయింగ్ ఇట్ రైట్ అన్నట్టు. ఇట్ వాస్ గుడ్, అ లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ పార్టిసిపేటింగ్ అండ్ ఇట్స్ అ గుడ్ ఎక్స్పీరియన్స్ దట్ ఐ హ్యాడ్ టుడే.
1: మీ స్కోర్ ఎంత వచ్చింది?
0: నాది 97 వచ్చింది.
1: థ్యాంక్ యూ.

0: చేతులతో సిపిఆర్ ప్రత్యక్ష సాక్షి సహాయము ఒక సామాజిక అవగాహన నిర్వాహకులు డాక్టర్ శ్రీనివాస్ రామక గారు కార్యక్రమ నివేదికను ఆకాశవాణితో పంచుకున్నారు.
1: ప్రపంచ వ్యాప్తంగా ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 29 వరల్డ్ హార్ట్ డే గా పరిగణిస్తారు. ప్రతి సంవత్సరం 2001 నుంచి ఒక్కొక్క నినాదం ప్రకారం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. అయితే 2009 నుంచి ఈ సిపిఆర్ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ముఖ్యంగా కార్డియక్ అరెస్ట్ గురించి ప్రజల్లో అవగాహన కల్పించడానికి 2015 నుంచి నేషనల్ సిపిఆర్ ఛాలెంజ్ క్యాంపెయిన్ చేస్తున్నాము. అయితే ఈ సంవత్సరం నేషనల్ సిపిఆర్ ఛాలెంజ్లో భాగంగా ప్రతి భాషలో భారతదేశంలో కాక ప్రపంచవ్యాప్తంగా మొట్టమొదటిసారి 13 భారతీయ భాషల్లో ఆంగ్లము, తెలుగు, హిందీ కాక కన్నడ, మలయాళం, ఉర్దూ, అస్సామీస్, బెంగాలీ, ఒరియా, గుజరాతీ, మరాఠీ, బెంగాలీ, కశ్మీరీ వీటన్నిటి భాషల్లో సిపిఆర్ గురించి అవగాహన కల్పించాము. ఈ సంవత్సరం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు సిపిఆర్ కార్యక్రమం ఉంటుంది. దాంట్లో భాగంగా ఈ సంవత్సరం ఇప్పుడు దాదాపు ఇప్పటికీ ఉదయం మార్నింగ్ వాకర్స్, తర్వాత 6 స్కూళ్ళకు చెందిన విద్యార్థులు, వాళ్ళ స్టాఫ్, కళాశాల విద్యార్థులు, తర్వాత కేఎంసీ విద్యార్థులు వీళ్ళందరూ కూడా వచ్చారు. వీళ్ళకు ఇప్పుడు శిక్షణ కార్యక్రమం ఇంత తర్వాత ప్రొఫెసర్ వెంకటనారాయణ గారు, ప్రొఫెసర్ సదానంద గారు, రవీందర్ గారు, తర్వాత ఈ సంవత్సరము ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తెలంగాణ శాఖ, తెలంగాణ అకాడమీ ఆఫ్ సైన్స్, కార్డియాలజికల్ సొసైటీ ఇండియా తెలంగాణ శాఖ, తర్వాత కాకతీయ మెడికల్ కాలేజ్ అలుమ్నీ అసోసియేషన్, తర్వాత అసోసియేషన్ ఆఫ్ ఫిజిషియన్స్ ఆఫ్ ఇండియా వరంగల్ శాఖ వీళ్ళందరి సహకారంతో ఈ శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నాం.

ఇంకా ఈ కార్యక్రమానికి నగరంలోని వివిధ కళాశాలలు పాఠశాల విద్యార్థులు స్వచ్ఛందంగా విచ్చేసి శిక్షణ కార్యక్రమాన్ని పూర్తి చేసుకున్నారు. వీరేగాక నగరంలోని ప్రముఖ డాక్టర్లు, విద్యావేత్తలు, పోలీసు శాఖ వారు, ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున పాల్గొని శిక్షణా కార్యక్రమాన్ని పూర్తి చేసుకున్నారు. నేషనల్ సిపిఆర్ ఛాలెంజ్ క్యాంపెయిన్, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఐఎంఏ, తెలంగాణ హాస్పిటల్ అండ్ నర్సింగ్ హోమ్స్ అసోసియేషన్ తానా, అసోసియేషన్ ఆఫ్ ఫిజిషియన్స్ ఇండియా, కెఎంసి ఆలుమ్నై వెల్ఫేర్ అసోసియేషన్, తెలంగాణ అకాడమీ ఆఫ్ సైన్స్, కార్డియాలజికల్ సొసైటీ ఆఫ్ తెలంగాణ సంస్థలు చేతులతో సిపిఆర్ ప్రత్యక్ష సాక్షి సహాయము ఒక సామాజిక అవగాహన అనే కార్యక్రమ నిర్వహణలో భాగస్వాములయ్యారు.

ఇంతవరకు మీరు నిన్న ప్రపంచ గుండె దినోత్సవం సందర్భంగా కాకతీయ మెడికల్ కాలేజీలో జరిగిన చేతులతో సిపిఆర్ ఒక సామాజిక అవగాహన కార్యక్రమంపై రేడియో నివేదిక విన్నారు.

0: సమర్పణ శ్రీ పి శ్రీనివాస్. ఇప్పుడు కొన్ని వాణిజ్య ప్రకటనలు విందాం.
1: రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: మన్నికకి మరో పేరు, దర్జాకి దర్పానికి మరో పేరు. మహారాజ్ ప్రాంట్స్ సర్దార్ పాపారాయుడు లుంగీలు, ధోవతులు, టవల్స్ అన్ని రిటైల్ షాపుల్లో లభిస్తాయి. ప్రతి సందర్భంలో మిమ్మల్ని ప్రత్యేకంగా నిలుపుతాయి. మహారాజ్ ప్రాంట్స్ సర్దార్ పాపారాయుడు లుంగీలు, ధోవతులు, టవల్స్ నాణ్యతలో ఉన్నతం, నడకలో హుందాతనం.
2: ఎనభై సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
0: మహానగరంలో ఈ చిత్రం కోసం కార్తీక్ పాడిన పాట విందాం.

0: అయితే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
1: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాత్.
2: వినండి వినండి వినండి గ్రామస్తులారా, కేవైసీ అప్డేట్ సందేశాన్ని నిర్లక్ష్యం చేయకండి. వెంటనే కేవైసీ అప్డేట్ చేయించుకోండి. గుర్తింపు లేదా చిరునామాలో ఏ మార్పు లేకపోతే మీ బ్యాంక్ లేదా ఏటీఎం లేదా బిజినెస్ కరెస్పాండెంట్ అంటే బీసీ వద్దకు వెళ్ళండి, లేదా బ్యాంక్ లో రిజిస్టర్డ్ ఇమెయిల్ లేదా మొబైల్ నెంబర్ లేదా మొబైల్ బ్యాంకింగ్ యాప్ లేదా ఉత్తరం ద్వారా దాన్ని ప్రకటింపచేయండి. ఒకవేళ ఏదైనా మార్పు ఉంటే కొత్త గుర్తింపు ఇంకా చిరునామా ప్రమాణ పత్రాలు చూపించి ఖాతాని సక్రియంగా ఉంచుకుని బ్యాంకింగ్ సేవల లాభాలు పొందండి. మీకు దగ్గరలో ఉన్న గ్రామ పంచాయతీ క్యాంప్ కి లేదా బ్యాంక్ శాఖకి వెళ్లి కూడా మీ కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
3: ఆర్బీఐ అంటుంది,
1: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
4: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. చేవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
5: ఒకే ఒక్క ఛాన్స్, ఏ చిత్రం కోసం దీపు పాడిన పాట విందాము.

ఇంతటితో ఈనాటి ఉదయతరంగిణి కార్యక్రమం సమాప్తం.

ఆకాశవాణి వరంగల్ కేంద్రం జానపద సంగీత కార్యక్రమం. ఈనాటి కార్యక్రమంలో టి యాదగిరి బృందం పాడిన జానపద గీతాలు విందాం.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

జానపద సంగీత కార్యక్రమంలో ఇంతవరకు మీరు టి యాదగిరి బృందం పాడిన జానపద గీతాలు విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం. సమయం 8:15 వస్తుంది. మరికొద్ది క్షణాల్లో మార్నింగ్ న్యూస్ ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు.

ఆకాశవాణి వరంగల్ కేంద్రం. చిత్రసీమ తెలుగు సినీ గీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా వసంత కోకిల. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట. గోపీ గీతానికి ఇళయరాజా సంగీతం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. చేవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: తలంబ్రాలు చిత్రం కోసం పి సుశీల పాడిన పాట. సత్యం సంగీతం, రాజశ్రీ గీతం.

0: చా బొబ్బలా
1: సై బాల్,
0: నడువుల తామర
1: సై బాల్,
0: బురద పుల్లా
1: సై బాల్.
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.

0: మీరు విన్న ఆ పాట శుభ సంకల్పం. చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ఎస్పీ శైలజ బృందం పాడిన పాట. వేటూరు గీతానికి ఎంఎం కీరవాణి సంగీతం సమకూర్చారు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. చేవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: అమెరికా అమ్మాయి ఈ చిత్రం కోసం జి ఆనంద్ పాడిన పాట. గోపి గీతానికి జికే వెంకటేష్ సంగీతం.

శ్రీవారి ముచ్చట్లు. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన పాట. దాసరి నారాయణరావు గీతానికి చక్రవర్తి సంగీతం.

0: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
1: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
0: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసి.
2: ఎల్ఐసి ప్రతిక్షణం మీకు తోడుగా.
3: ఎఫ్ఎం బ్యాండ్ 103.5 మెగాహెర్ట్స్ పై శ్రోతలు చిత్రసీమ వింటున్నారు. తరువాతి పాట రాధా కళ్యాణం. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట, డాక్టర్ సి నారాయణ రెడ్డి గీతానికి కెవి మహాదేవన్ సంగీతం.

అతిథిదేవోభవ. ఈ చిత్రం కోసం సిద్ శ్రీరామ్, నూతన్ మోహన్ పాడిన పాట.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీచేవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: సీతారామం ఈ చిత్రం కోసం అనురాగ్ కుల్కర్ణి, సింధూరి విశాల్ పాడిన పాట, సిరివెన్నెల గీతానికి చంద్రశేఖర్ సంగీతం.

తెలుసు కదా, ఈ చిత్రం కోసం సిద్ శ్రీరామ్ పడిన పాట. కృష్ణకాంత్ గీతానికి ఎస్ఎస్ తమన్ సంగీతం.

0: ఇంతకీ కస్టమర్ కేర్ ఎక్కడుంది? మేడం
1: చెప్పండి.
0: ఈ కేవైసీ అప్డేట్ కోసం నాకు మాటిమాటికి మెసేజ్ ఎందుకు వస్తుంది?
1: ఎందుకంటే బ్యాంకింగ్ సేవల కోసం నిశ్చితమైన సమయానికి కేవైసీ అప్డేట్ చేయించాలి.
0: కానీ ఇది ఎలాగవుతుంది?
1: గుర్తింపు లేదా చిరునామాలో ఏ మార్పు లేకపోతే మీ బ్యాంక్ లేదా ఏటీఎం లేదా బిజినెస్ కరెస్పాండెంట్ అంటే బీసీ వద్దకు వెళ్ళండి, లేదా బ్యాంక్ లో రిజిస్టర్డ్ ఈమెయిల్ లేదా మొబైల్ నంబర్ లేదా మొబైల్ బ్యాంకింగ్ యాప్ లేదా ఉత్తరం ద్వారా దాని స్వీయ ప్రకటన ఇవ్వండి.
0: అలాగా? మరి ఏదైనా మార్పు ఉంటేనో?
1: అలాగైతే కొత్త గుర్తింపు ఇంకా చిరునామా ప్రమాణ పత్రాలు చూపించి కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
0: అంతేనా?
1: అంతే.
0: అర్థమైంది.
1: మీకు దగ్గరలో ఉన్న గ్రామ పంచాయతీ క్యాంప్ కి లేదా బ్యాంక్ శాఖకి వెళ్లి కూడా మీ కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
2: ఆర్బీఐ అంటుంది,
3: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
4: శతవానం భవతి ఈ చిత్రం కోసం విజయ్ జీవదాస్ చిత్రపడిన పాట. రామజోగేశాస్త్రి గీతానికి మిక్కీ జెమేయర్ సంగీతం.

మజిలీ ఈ చిత్రం కోసం వనమాలి గీతానికి గోపీసుందర్ సంగీతం సమకూర్చగా, అరుణ్ గోపన్ చిన్మయ్ పాడిన పాట.

మీరు విన్న ఆ పాట దేవరా చిత్రం కోసం కాలభైరవ పాడిన పాట. రామజోగయ్య శాస్త్రి గీతానికి అనిరుద్ధ రవిచంద్ర సంగీతం. ఇప్పుడు వినండి శ్యామ్ సింగరాయ్ చిత్రం కోసం అనురాగ్ కుల్కర్ణి పాడిన పాట. సిరివెన్నెల గీతం, మిక్కీ జేమేయర్ సంగీతం.

0: చిత్రసీమ తెలుగు సినీ గీతాలు విన్నారు. ప్రకటించిన అంశం మరికొద్ది క్షణాల్లో.
1: ఇప్పుడు వార్తలు.

0: ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు కరీంనగర్, సిరిసిల్ల జిల్లాలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ భవన సముదాయం ప్రారంభించి వివిధ అభివృద్ది పనులకు శంకుస్థాపన చేస్తారు. అనంతరం జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. సాయంత్రం సిరిసిల్లకు చేరుకుని వివిధ అభివృద్ది పనులకు శంకుస్థాపన చేసి బహిరంగ సభలో ప్రసంగిస్తారు. తెలంగాణలో పెట్టుబడులకు అపార అవకాశాలున్నాయని, ఐటీ, ఫార్మా, లైఫ్ సైన్సెస్, ఇన్నోవేషన్ రంగాల్లో హైదరాబాద్ ప్రత్యేక గుర్తింపు సాధించిందని శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ చెప్పారు. జర్మనీలో ఫ్రాంక్ఫర్ట్లో భారత కాన్సులేట్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో మాట్లాడిన స్పీకర్ యూరప్ పారిశ్రామికవేత్తలు రాష్టంలో అవకాశాలు పరిశీలించాలని కోరారు. స్పీకర్తో పాటు శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి నేతృత్వంలో బృందం జర్మనీలో పర్యటిస్తోంది. ఆదిలాబాద్ రిమ్స్లో జరిగిన నవజాత శిశువుల అగ్ని ప్రమాద ఘటనపై జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ ప్రతినిధులు రాష్ట బాలల హక్కుల పరిరక్షణ కమిషన్తో హైదరాబాద్లో సమాపేశమయ్యారు. ఈ నెల 24న రిమ్స్ను సందర్శించినప్పుడు చేపట్టిన పరిశీలనలు, బాధిత కుటుంబాలు జరిపిన సంభాషణలు, చికిత్స పొందుతున్న చిన్నారుల పరిస్థితి రాష్ట కమిషన్ చైర్పర్సన్ కొత్తకోట సీత దయాకర్ రెడ్డి సభ్యులు వివరించారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ 2026 సంవత్సరాన్ని భారత నావికాదళానికి ఒక చారిత్రాత్మక సంవత్సరంగా అభివర్ణించారు. ఈ సంవత్సరంలో 18 యుద్ద నౌకలు నౌకాదళంలో ప్రవేశపెట్టడానికి లేదా అధికారికంగా సేవలకు తీసుకురావడానికి ప్రణాళికలున్నాయని తెలిపారు. నిన్న న్యూఢిల్లీలో జరిగిన భారత నౌకాదళం ద్వివార్షిక కమాండర్స్ కాన్ఫరెన్స్ 2వ ఎడిషన్లో ప్రసంగించారు. జమ్మూకాశ్మీర్లో బుద్గాం జిల్లా ఎత్తైన ప్రాంతాల్లో నిన్న సాయంత్రం భద్రతా దళాలతో జరిపిన ఎదురుకాల్పుల్లో లష్కరే తోయిబాకు చెందిన ఒక ఉగ్రవాది హతమయ్యాడు. అతడిని పాకిస్తాన్ కేంద్రంగా పనిచేసే లష్కరే తోయిబాకు చెందిన మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది సులేమాన్ షా అలియాస్ ముస్సాగా భావిస్తున్నారు. తదుపరి సమాచారం అందే సమయానికి ఈ ఆపరేషన్ ఇంకా కొనసాగుతుంది. ఈరోజు కర్ణాటక, కేరళ, మాహే, తమిళనాడు, ఈశాన్య రాష్ట్రాల్లో కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. తీరప్రాంత ఆంధ్రప్రదేశ్, పుదుచ్చేరి, ఒడిశా, మధ్యప్రదేశ్, అస్సాం, మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపురలో ఉరుములతో కూడిన మెరుపులు, ఇదురు గాలులు వీస్తాయని ఐఎండీ అంచనా వేసింది. ఈరోజు అంతర్జాతీయ అనువాద దినోత్సవం జరుపుకుంటున్నారు. అనువాదకులు, వ్యాఖ్యాతలు, భాషా నిపుణుల సేవలు గుర్తించి గౌరవించడం, దేశాలు, సంస్కృతుల మధ్య వారధిగా అనువాదం పోషించే పాత్రను చాటడం ఈ దినోత్సవ ఉద్దేశం. 2017లో ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం దీన్ని అధికారికంగా ప్రకటించింది. భాషా వైవిధ్యం, భాషా హక్కులు, అర్థం చేసుకోబడ్డంలో శక్తి అనేది ఈ ఏడాది ఇతివృత్తంగా ఉంది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVD ఫాలో అవ్వండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని ముఖ్యాంశాలు తిరిగి ఉదయం 11 గంటలకు వింటారు.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ఎవర్ గ్రీన్ హిట్స్ కి స్వాగతం.

రెడీ చిత్రం నుండి నీరజ్ శ్రీధర్ దివ్య పాడిన పాట విన్నారు కదా. ఈ పాట కోరిన శ్రోతలు అలేజ్ చిట్టి, మహేష్ వైష్ణవి, సరూర్ నగర్ మండలం, హైదరాబాద్ నుండి కోరారు.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

0: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
1: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
0: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ.
2: ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.
3: ఎవర్ గ్రీన్ హిట్స్ లో తర్వాతగా జల్సా చిత్రం నుండి పాటను కోరుతున్నారు రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు చౌటుప్పల్ నుండి. వీరందరి కోసం ఈ పాట.

0: సీనియర్ సిటిజన్స్ డే సందర్భంగా లయన్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ T20A 320D వారి ఆధ్వర్యంలో సీనియర్ సిటిజన్స్ కోసం 3 మెగా హెల్త్ క్యాంప్ అక్టోబర్ 2 ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు ఏవీ కాలేజ్ దోమలగూడ హైదరాబాద్.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 10:15. ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు. తర్వాతగా ఎంసీఏ చిత్రం నుండి మా కోసం ఒక పాటను వినిపించండి అంటూ కోరుతున్నారు భవానీ వెంకట్, మాస్టర్ మిథున్ మహాదేవ్ పుట్టపాక నుండి కోరుతున్నారు. వీరందరి కోసం ఎంసీఏ చిత్రం నుండి సాగర్ ప్రియ హేమేష్ పాడిన పాట.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 10:20, ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు. తర్వాతగా జులై నుండి పాటను కోరుతున్నారు. గజ్వేల్ నుండి సేర్ల వెంకటేష్, సుగుణ, రాంప్రసాద్, రామ్చరణ్. ఇంకా దస్తగిరి, సంధ్య, ప్రొద్దుటూర్ కడప జిల్లా నుండి. వీరి కోసం జులై చిత్రం నుండి టిప్పు, సుజాత పాడిన పాట.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

0: రాగరంజితమై రసరమ్యలోకంలో విహరింపజేసే మహతి.
1: ఆకాశవాణి వివిధ భారతి.
2: శృతి నీవు, గతి నీవు, ఈ నా కృతి నీవు భారతి.
3: సీనియర్ సిటిజన్స్ డే సందర్భంగా లయన్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ T20A 320D వారి ఆధ్వర్యంలో సీనియర్ సిటిజన్స్ కోసం ఫ్రీ మెగా హెల్త్ క్యాంప్ అక్టోబర్ 2న ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు ఏవీ కాలేజ్ దోమలగూడ హైదరాబాద్.
4: ఎవర్గ్రీన్ హిట్స్ లో తర్వాతగా గోపాల గోపాల చిత్రం నుండి పాటను వినిపించమంటూ కోరుతున్నారు చిన్న గోపాలకృష్ణ చందన్ ఫ్రమ్ కొండాపూర్.

0: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలేడంతా గప్షాప్ వాట్సాప్ రిక్వెస్ట్ సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ్ భారతి ఆకాశవాణి తెలుగుడు ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. విబి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ్ భారతి ఆకాశవాణి తెలుగు తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: గుజరాత్ హ్యాండీక్రాఫ్ట్ ఉత్సవం 2026 మన మాదాపూర్ శిల్పారామంలో సెప్టెంబర్ 25 నుంచి అక్టోబర్ 4 వరకు. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గవర్నమెంట్ ఆఫ్ గుజరాత్ ఆధ్వర్యంలో ప్రిన్సిపల్ సెక్రటరీ అండ్ కమిషనర్ కాటేజ్ అండ్ రూరల్ ఇండస్ట్రీస్ గవర్నమెంట్ ఆఫ్ గుజరాత్ సౌజన్యంతో గుజరాత్ రాష్ట్రంలో తయారైన హస్తకళ వస్తువులు, చేనేత, ఖాదీ వస్త్రాల ప్రదర్శన, అమ్మకాలు మన గుజరాత్ హ్యాండీక్రాఫ్ట్ ఉత్సవం 2026లో. అలాగే సందర్శకులు వీక్షించేందుకు కచ్చిగోడి తొలుబొమ్మల నాటకంతో పాటు ప్రతిరోజు సాయంత్రం ప్రఖ్యాత కళాకారులచే సాంస్కృతిక కార్యక్రమాలు మన మాదాపూర్ శిల్పారామంలో. అందరూ ఆహ్వానితులే.
2: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 10:35. ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు. తర్వాతగా రంగస్థలం చిత్రం నుండి పాటను కోరుతున్నారు. నెమ్మాని గ్రామం నుండి వెంకటేశం, సుమలత ఇంకా అయ్యదేవర వెంకటహరనాథ్ వరంగల్ నుండి. వీరందరి కోసం ఈ పాట.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ఎవర్ గ్రీన్ హిట్స్ లో తర్వాతగా ఆర్ఆర్ఆర్ చిత్రం నుండి పాటను కోరుతున్నారు. గోధుమగుంట గ్రామం నుండి బండి కృష్ణగౌడ్, మల్లేష్ గౌడ్. ఇంకా చిత్రియాల గ్రామం నల్గొండ జిల్లా నుండి దమ్మోజ్ వెంకటాచారి, వరలక్ష్మి, కృష్ణమ్మ వీరందరి కోసం ఆర్ఆర్ఆర్ చిత్రం నుండి ఈ పాట.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 10:45, ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు. తర్వాతగా కెమెరామెన్ గంగతో రాంబాబు చిత్రం నుండి పాటను కోరుతున్నారు రమ్య, హేమ, ప్రణయ చౌటుప్పల్ నుండి. ఇంకా కస్తూరి రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు కూడా చౌటుప్పల్ నుండి కోరుతున్నారు. వీరందరి కోసం ఈ పాట.

సీనియర్ సిటిజన్స్ డే సందర్భంగా లయన్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 320A 320D వారి ఆధ్వర్యంలో సీనియర్ సిటిజన్స్ కోసం ఫ్రీ మెగా హెల్త్ క్యాంప్ అక్టోబర్ 2న ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు AV కాలేజ్ దోమలగూడ హైదరాబాద్.

ఎవర్ గ్రీన్ హిట్స్ లో తర్వాతగా బాహుబలి చిత్రం నుండి పాటను కోరుతున్నారు. జర్రిపోతుల బుచ్చయ్య హనుమకొండ డిస్ట్రిక్ట్ తారాలపల్లి గ్రామం నుండి వీరి కోసం ఈ పాట.

ఎవర్ గ్రీన్ హిట్స్ లో చివరగా మీకోసం వస్తోంది మజిలీ చిత్రం నుండి చిన్మయి శ్రీపాద పాడిన పాట. పాటను కోరిన వారు సనత్ నగర్ నుండి శ్రీనివాసులు, శ్రీదేవి, శేషగిరి, సుభద్ర, నరసయ్య, జ్యోతి. వీరికోసం ఈ పాట.

0: వరల్డ్ సీనియర్ సిటిజన్స్ డే సందర్భంగా లయన్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ T20A/T20D వారి ఆధ్వర్యంలో సీనియర్ సిటిజన్స్ కోసం 3 మెగా హెల్త్ క్యాంప్ అక్టోబర్ 2న ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు ఏవీ కాలేజ్ దోమలగూడ హైదరాబాద్.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ సమయం 11 గంటలు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో వార్తల ముఖ్యాంశాలు వింటారు.

0: ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు కరీంనగర్, సిరిసిల్ల జిల్లాలో పర్యటిస్తారు. మధ్యాహ్నం కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ భవన సముదాయం ప్రారంభించి వివిధ అభివృద్ది పనులకు శంకుస్థాపన చేస్తారు. అనంతరం జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. సాయంత్రం సిరిసిల్లకు చేరుకుని 350 కోట్ల రూపాయల విలువైన అభివృద్ది పనులకు శంకుస్థాపన చేసి బహిరంగ సభలో ప్రసంగిస్తారు. బీజేపీకి రాజ్యాంగంపై నమ్మకం లేకపోవడం వల్లే దళితులపై వివక్ష కొనసాగుతుందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆరోపించారు. ఢిల్లీలో కాంగ్రెస్ ఎస్సీ ఎస్టీ ఎంపీల ఫోరం నిర్వహించిన దళిత ఆదివాసీ ఆత్మగౌరవ సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్ అధ్యకుడు మల్లికార్జున ఖర్గేకు జరిగిన అవమానం ఖండించారు. బీజేపీ పాలనలో ఎస్సీ ఎస్టీలను 2వ తరగతి పౌరులుగా చూస్తున్నారని విమర్శించారు. సూర్యాపేట జిల్లా మునిగాల మండలం సయ్యద్ ముజావర్పేటలో ప్రతిరోజు దాదాపు 60,000 మంది విద్యార్థులకు పోషకాహారం అందించే భారీ కేంద్రీకృత వంటశాల సిద్దమవుతోంది. మరో 100 రోజుల్లో దీన్ని అందుబాటులోకి తెచ్చేందుకు కృషి జరుగుతోంది. హరే కృష్ణ మూవ్మెంట్ చారిటబుల్ ఫౌండేషన్ సహకారంతో చేపడుతున్న ఈ ప్రాజెక్టుకు సింగరేణి సంస్థ 9 కోట్ల రూపాయల పైచిలుకు నిధులు అందించింది. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రాజెక్టును పర్యవేక్షిస్తున్నారు. సేవా సంకల్ప అభియాన్లో భాగంగా బీజేపీ రాష్ట అధ్యకులు రామచంద్రరావు ఈరోజు నల్గొండ జిల్లాలో పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా నల్గొండ పట్టణంలో పలు కాలనీలు జరిగిన స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో బీజేపీ కార్యకర్తలతో కలిసి పాల్గొన్నారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కేసరి మండలం కుందనపల్లిలో చాముండిపట్నం కాలనీలో ఆక్రమణకు గురైన 7,200 గజాల ప్రజావసరాల స్థలాలు హైడ్రా కాపాడింది. కాలనీ సంక్షేమ సంఘం ఫిర్యాదుతో క్షేత్రస్థాయిలో పరిశీలించిన హైడ్రా మంగళవారం ఆక్రమణలు తొలగించి ఫెన్సింగ్ వేసింది. మరోవైపు సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువులో 100 ఎకరాలకు పైగా విస్తరణ ఉన్న సాకి చెరువులో మట్టిపోసి కబ్జా చేయకుండా ఇరిగేషన్ అధికారుల విజ్ఞప్తి మేరకు కిలోమీటర్ మేర ఫెన్సింగ్ ఏర్పాటు చేసింది. ఈరోజు అంతర్జాతీయ పాడ్కాస్ట్ దినోత్సవం జరుపుకుంటున్నారు. పాడ్కాస్టుల శక్తిని, ఆడియో మాధ్యమ ప్రాముఖ్యతను చాటడం ఈ దినోత్సవ ఉద్దేశం. 2014లో అమెరికాలో నేషనల్ పాడ్కాస్ట్ డేగా ప్రారంభమైన ఈ వేడుక అంతర్జాతీయ భాగస్వామ్యం పెరగడంతో 2015 నుంచి అంతర్జాతీయ దినోత్సవంగా మారింది. పాడ్కాస్టర్లు, శ్రోతలు, పాడ్కాస్ట్ రంగ నిపుణులు ఈ సందర్భంగా అనుభవాలు పంచుకుంటారు. ఆసియా క్రీడల్లో భారత్ కాంపౌండ్ ఆర్చరీ మిక్స్డ్ విభాగంలో మరో స్వర్ణం సాధించింది. తెలంగాణకు చెందిన సికితారావు, మహారాష్టకు చెందిన రాజేష్ల ద్వయం ఫైనల్ పోటీలో దక్షిణ కొరియాను ఓడించి స్వర్ణ పథకం సాధించారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని ముఖ్యాంశాలు తిరిగి ఈ మధ్యాహ్నం 3 గంటలకు వినవచ్చు.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లబ్ల సమయం 11:03. మరికొద్ది క్షణాల్లో గుర్తుకొస్తున్నాయి.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం గుర్తుకొస్తున్నాయి వింటున్నారు మీ రేడియోనేస్తం పద్మినితో. ప్రియమైన శ్రోతలందరికీ నమస్కారం. ఈరోజు బుధవారం. మరి బుధవారం నాడు మనం దర్శకులు గాని సంగీత దర్శకుల ప్రస్థానం, వారి గురించిన ఎన్నో విశేషాలు మాట్లాడుకుంటూ ఉంటాం కదా. మరి ఈరోజు పద్మిని ఎవరి గురించిన విశేషాలు మోసుకొని వచ్చేసింది అని ఎదురుచూస్తున్నారా చెప్తాను. పరిచయమే అవసరం లేని పేరు అది. పంట పొలంలో పుట్టిన పాట నేడు ప్రపంచమంతటా స్వర పరిమళాన్ని వెదజల్లుతోంది. 50 ఏళ్ల స్వర ప్రయాణం, వేల కొద్దీ పాటలు, కోట్లలో అభిమానులు, ఎన్నో స్వర ప్రయోగాలు. శాస్త్రీయమైన, జానపదమైన, క్లాస్ అయినా మాస్ అయినా మెలోడీకి మారుపేరు. గెస్ట్ చేస్తూ ఉండండి, ఎవరై ఉంటారో చెప్తాను.

ఇంకెవరై ఉంటారు? మనసుని తాకే సంగీతానికి మరో చిరునామా, వారే మ్యూజికల్ మైస్ట్రో పద్మవిభూషణ్ ఇళయరాజా.

ఇలాంటి ఎన్నో మంచి మంచి పాటల్ని ఏర్చి కూర్చి తీసుకొచ్చేశాను ఈరోజు గుర్తుకొస్తున్న కార్యక్రమంలో ఇళయరాగాల్లో. మరి ముందుగా మాట్లాడుకోవాలంటే 1994 వచ్చిన మహానది సినిమాలో శ్రీరంగ రంగనాథుని దివ్య రూపమే అనే పాటలో శాస్త్రీయత భక్తిభావం ఒట్టిపడుతూ ఉంటుంది. మీరందరూ ఆ పాటని వినే ఉంటారు. పల్లవి ముఖ్యంగా మోహనంలో, చరణం హంసధ్వనిలో సంగీతజ్ఞాని స్వరపరిచిన ఒక మాస్టర్ పీస్. హంసధ్వని రాగం అంటే చాలా మంగళకరమైన, ఉల్లాసభరితమైన, భక్తిభావం నిండిన రాగం. ఈ పాట వినండి. ఈ పాట తర్వాత ఆ పాటను గురించిన విశేషాలు చెప్తాను.

0: ఎంత అద్భుతంగా ఉంది కదా రాగం. ఇందాక చెప్పాను కదా, హంసధ్వని రాగం చాలా మంగళకరమైన, ఉల్లాసభరితమైన, భక్తిభావంతో నిండిన రాగం. ఇళయరాజా గారి పాటను కావేరి కృష్ణానదుల ప్రవాహంలాగా ఎంతో హాయిగా భక్తిభావంతో కూర్చారు. ముఖ్యంగా ఈ పాటలో ఉపయోగించిన లయ, ఆ తరంగాల శబ్దాలు వింటుంటే మనకి నిజంగానే నది ఒడ్డున కూర్చొని రంగనాథుని దర్శనానుభూతి కలుగుతుంది. అవును కదా, మరి పాట వినే ప్రతిసారి మనసులో భక్తి ఆనందం పారవశ్యం కలుగుతాయి. స్వయంగా ఇళయరాజా గారు శ్రీరంగం వెళ్లి ఆ గుడి పరిసరాలు చూసి స్వరపరిచారట ఈ పాటను. అంతే అందంగా మనకి రచించి ఇచ్చారు వెన్నెలకంటి గారు. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు బేబీ శోభన ఆలపించిన పాట మహానది చిత్రం నుంచి విన్నారు. ఇలాంటి ఎన్నో మంచి మంచి రాగాలతో ఉన్న పాటలు మన ఇళయ రాగాల్లో ఈనాటి గుర్తుకొస్తున్నాయిలో. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7

0: సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ ఏఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: గుర్తుకొస్తున్నాయి వింటున్నారు, నేను మీ రేడియో నేస్తం పద్మిని. స్టూడియోల సమయం 11:10 దాటి 30 సెకండ్లు. ఇళయ రాగాలు, ఇళయరాజా స్వరపరిచిన శాస్త్రీయ సంగీత రాగాల్లో కొన్ని సినిమా పాటల గురించి మాట్లాడుకుంటున్నాం ఈనాటి మన గుర్తుకొస్తున్నాయిలో. 1982 వచ్చిన అనువాద చిత్రం, తమిళ అనువాద చిత్రం టిక్ టిక్ టిక్ సినిమా. మరి చూసిన వాళ్ళకి గుర్తుందో లేదో తెలియదు, కానీ ఆ సినిమాలో ఓ నటనమ యూరి వయ్యారి అనే పాట, ఆ పాటని కరహరప్రియ రాగంలో స్వరపరిచారు ఇళయరాజా. ఈ పాట పల్లవి వినేటప్పుడు ఖమాస్ రాగంలా అనిపిస్తుందంటారు చాలామంది సంగీతాభిమానులు. కానీ పాట మధ్యలో చరణానికి ముందుగా వచ్చే క్లాసికల్ బిట్లో సడన్గా కరహరప్రియ రాగ ఛాయలు స్పష్టంగా వినిపిస్తాయి. ఇక మనసు కవి ఆచార్య ఆత్రేయ గారి రచన మరింత వన్నె తెచ్చింది ఆ పాటకి. ఇంకో విశేషం ఏంటంటే, సాధారణంగా శాస్త్రీయ సంగీతంలో స్వరాలు నేర్చుకున్నాక పాటలు పాడతారు, కానీ ఇక్కడ రివర్స్ కంపోజిషన్ చేశారట ఇళయరాజా గారు. అంటే ఏం లేదండి, మొదట ట్యూన్ కంపోజ్ చేసి ఆ తర్వాత గాయకులతో నేరుగా స్వరాల బిట్ను పాడించారట. ఒక కమర్షియల్ వెస్టర్న్ బీట్కి సంప్రదాయ సంగీతాన్ని మేళవించడంలో దిట్ట ఈ మాస్ట్రో. ఇలాంటి ఎన్నో పాటలు వారి పాటల ఖజానాలో. మరి అలాంటి కొన్ని పాటలు ఈనాటి మన ఇళయరాగాల్లో.
2: కదా కదా కదా కదా కదా కదా కదా కదా కదా కదా కదా కదా కదా కదా కదా కదా కదా కదా కదా కదా కదా కదా కదా కదా కదా కదా కదా కదా కదా కదా కదా కదా కదా కదా కదా కదా కదా కదా కదా కదా కదా కదా కదా కదా కదా కదా కదా కదా కదా కదా కదా కదా కదా కదా కదా కదా కదా కదా కదా కదా కదా కదా కదా కదా కదా కదా కదా కదా కదా కదా కదా కదా కదా కదా కదా కదా కదా కదా కదా కదా కదా కదా కదా కదా కదా కదా కదా కదా కదా కదా కదా కదా కదా కదా కదా కదా కదా కదా కదా కదా కదా కదా కదా కదా కదా కదా కదా కదా కదా కదా కదా కదా కదా కదా కదా కదా కదా కదా కదా కదా కదా కదా కదా కదా కదా కదా

0: ఇలాంటి పాటలు ఇచ్చారు కాబట్టే వీ లవ్ యూ రాజా అంటూ వారి అభిమానులు ఇళయరాజా గారి మీద ఎంతో ఆత్మీయ అభినందనలు తెలియజేస్తూ ఉంటారు.
1: వరల్డ్ సీనియర్ సిటిజన్స్ డే సందర్భంగా లయన్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ T20A 320D వారి ఆధ్వర్యంలో సీనియర్ సిటిజన్స్ కోసం 3 మెగా హెల్త్ క్యాంప్ అక్టోబర్ 2న ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు ఏవీ కాలేజ్ దోమలగూడ హైదరాబాద్.
0: గుర్తుకొస్తున్నాయి వింటున్నారు. మరి ఈ రోజు గుర్తుకొస్తున్నాయిలో ఇళయ రాగాలు ఈ సెగ్మెంట్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఇక 1985 వచ్చిన కళాతపస్సు విశ్వనాథన్ క్లాసిక్ స్వాతిముత్యం ఈ సినిమాలో ఒక పాట గురించి విశేషంగా చెప్పుకోవాలి, తప్పకుండా ప్రస్తావించుకోవాలి. ఆ పాటే సువ్వి సువ్వి సువ్వాలమ్మ. సువ్వి అనే పదం మన తెలుగు సంస్కృతిలో భాగం. పూర్వం రోట్లో ధాన్యం దంచేటప్పుడు లేదా తిరగల్లో విసిరేటప్పుడు ఆ శ్రమ తెలియకుండా ఉండడానికి సువ్వి పాటలు పాడుకునేవారట. అలాంటి అచ్చ తెలుగు జానపద శైలిని స్వాతిముత్యం సినిమాలో డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు రాసిన ఆ సువ్వి పాటకి సాంప్రదాయ శాస్త్రీయ రాగం మధ్యమావతిలో గ్రామీణ జానపదలైన జోడించి స్వరపరిచారు మైస్ట్రో. సువ్వి సువ్వి సువ్వాలమ్మ సీతాలమ్మ పాటలో ఇళయరాజా గారి బ్రిలియన్స్ ఏంటంటే, మనం గమనిస్తే ఒకవైపు కమల్ హాసన్ పాత్ర ఏదో సరదాగా పాడుతున్నట్టుగా ఉంటుంది, కానీ మరోపక్క రాధిక పాత్ర పాడే సాహిత్యంలో విషాదం కనిపిస్తుంది. రెండు భావోద్వేగాలకి ఇళయరాజా గారు మధ్యమావతి రాగస్వరాల్ని అందించారు. అండాదండా ఉండాలని కోదండా రాముని నమ్ముకుంటే గుండే లేని మనుషుల్లే నిన్ను కొండా కోనలకు వదిలేశాడంటూ సాగే పాటలో మీరిప్పుడు గమనించండి, ఆ పాట నేను మీకు వినిపిస్తాను. ఆద్యంతం ఒక రోకటి పోటు వినిపిస్తూనే ఉంటుంది, తీక్షణంగా వినండి ఆ పాటని.

0: చాలా బాగా పాడుతున్నారే.
1: పైషజు మందరం. ఆ

ఎంత అద్భుతమైన పాట, ఎంత అచ్చమైన మన తెలుగు పాట కదా. కొన్ని పాటలు మనం రెగ్యులర్గా వింటూ ఉంటాం, కానీ ఆ పాట వెనుకున్న ఇలాంటి విశేషాలు వింటూ ఉంటే వావ్, ఇన్ని విశేషాలు ఉన్నాయా ఈ పాట వెనుకని మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది. మరి అలా మళ్ళీ మళ్ళీ వినాలనిపించే పాటల్ని ఈరోజు ఏడ్చి కూర్చి తీసుకొచ్చాము ఇళయ రాగాల్లో. గుర్తుకొస్తున్నాయి వింటున్నారు, నేను మీ రేడియో నేస్తం పద్మిని. స్టూడియోలో సమయం 11:24 దాటి 24 సెకండ్లు. ఇక 1985 వచ్చిన సింధు భైరవ సినిమా, అసలు ఆ సినిమా సృష్టించిన సంచలనం అంతా ఇంత కాదు. ఆ సినిమాలో పాటలన్నిట్లోనూ తనదైన ప్రయోగాలు చేశారు ఈ సంగీత ప్రయోగకర్త అనొచ్చు ఇళయరాజా. ఈ సినిమాలో మరి మరి నిన్నే పాట వెనుక ఒక విశేషం ఉంది. అదేంటంటే, త్యాగరాజస్వామి మరి మరి నిన్నే కృతిని కాంబోజి రాగంలో స్వరపరిచారు. కానీ సింధు భైరవి సినిమా కోసం ఈ కృతిని పూర్తిగా సారమతి రాగంలోకి మార్చి ప్రయోగం చేశారు ఇళయరాజా. ఎందుకంటే ఈ సినిమాలో, మీకు ఈ సినిమా గుర్తుంటే, ఈ సినిమాలో ఈ పాట కచేరి అయిన వెంటనే నటి సుహాసిని పాడలేను పల్లవేనా అంటూ ఒక పాట

పాటని పాడతారు. ఆ పాటని సారమతి రాగంలో పాడతారు. అదే రాగంలో ఉండాలని ఈ మరిమరి నిన్నే కృతిని కూడా అలా మార్చారట ఇళయరాజా. ఈ పాట వినండి, దీని తర్వాత మరిన్ని విశేషాలున్న ఈ పాట గురించి చెప్తాను.

0: ఈ పాటకి ఇళయరాజా గారు రాసిన నోట్స్ ని పద్మవిభూషణ్, కెజే యేసుదాస్ గారు తనదైన శైలిలో గమకాలు జోడించి అద్భుతంగా సింగిల్ టేక్లో పాడారట. ఉత్తమ సంగీత దర్శకుడిగా జాతీయ పురస్కారం అందుకున్నారు మైస్ట్రో ఈ సినిమాకి. ఈ చిత్రంలో ఎన్నో ప్రయోగాలు చేశారు రాగాలతో. ఉదాహరణకి ఇంకొక మంచి గొప్ప విశేషం చెప్పాలి, మహాగణపతిం భజే పాట మొదట్లో వస్తుంటుంది, టైటిల్స్ పాడుతూ ఉంటే పాట వస్తుంటుంది. అసలు ఒక శాస్త్రీయ సంగీత కచేరీలో మృదంగం వయలిన్ సహకారం ఉంటుంది, కానీ ఇళయరాజా సన్నివేశపరంగా ఆ పాటలో, అంటే మహాగణపతిం భజే పాటలో మృదంగం ఉపయోగించకుండా కేవలం వయలిన్తోనే స్వరపరిచారట. ఇక ఇందాకలు మనం విన్నాం కదా సారమతి రాగం, మోక్షము గలదే అనే అద్భుతమైన త్యాగరాజ కృతి ఉంది ఆ రాగంలో.
1: వరల్డ్ సీనియర్ సిటిజన్స్ డే సందర్భంగా లయన్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ T20A/320D వారి ఆధ్వర్యంలో సీనియర్ సిటిజన్స్ కోసం ఫ్రీ మెగా హెల్త్ క్యాంప్ అక్టోబర్ 2న ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు AV కాలేజ్ దోమలగూడ హైదరాబాద్.
0: గుర్తుకొస్తున్నాయి వింటున్నారు. మరి ఈ రోజు గుర్తుకొస్తున్నాయిలో ఇళయ రాగాలు ఒక ప్రత్యేకమైన కార్యక్రమం గురించి మాట్లాడుకుంటున్నాం. ఇళయరాజా శాస్త్రీయ సంగీత రాగాల ఆధారంగా స్వరపరిచిన పాటలు వింటున్నాము. స్టూడియో క్లాక్ లో సమయం 11:29 దాటి 40 సెకండ్లు. 1985 వచ్చిన అన్వేషణ్ సినిమా అసలు ఒక సంచలనం సృష్టించింది. వంశీ గారి దర్శకత్వంలో వచ్చిన సినిమా ఎప్పటికీ ఒక మాస్టర్ పీస్ అనే చెప్పాలి. ఆ సినిమాలో కీరవాణి చిలకల అంటూ సాగే పాట, అసలు ఈ పాట ఇష్టపడిన వారు ఉన్నారంటే లేరనే చెప్తాను నేను. ఎందుకంటే కర్ణాటక శాస్త్రీయ సంగీతంలో కీరవాణి రాగంలో శాస్త్రీయతని భావుకతని సినిమా పాటగా మలిచిన విధానం అద్వితీయం.

అసహ్యం. ఆ సినిమాలో పాత్ర స్వభావానికి, ఆ అడవి వాతావరణానికి తగినట్టు ఈ పాటలో ఇళయరాజా వెస్టర్న్ క్లాసికల్ మ్యూజిక్కి కౌంటర్ పాయింట్ టెక్నిక్ అంటారనమాట. అలాంటి టెక్నిక్ని అద్భుతంగా ఉపయోగించారు. అసలు ఈ కౌంటర్ పాయింట్ టెక్నిక్ అంటే ఏం లేదు, రెండు లేదా అంతకంటే స్వరాలను ఒకేసారి వినిపించడంలా స్వరపరచడం అనమాట. అంటే ఒకేసారి ఒకే సమయంలో రెండు వేరు రాగాలు వినిపిస్తాయి, కానీ అవి ఒకదానితో ఒకటి కలిసిపోయి ఒక అద్భుతమైన పాటను సృష్టిస్తాయి. అలాంటి అద్భుతమైన పాటే ఈ కీరవాణి పాట. 3 రోజులు పట్టిందట. అసలు ఇళయరాజా అంటేనే నిమిషాల్లో గంటల్లో స్వరపరిచేస్తారు, రికార్డింగ్ పూర్తి చేస్తారు. కానీ ఈ ఒక్క పాటకి మాత్రం 3 రోజులు పట్టిందట రికార్డింగ్ కోసం. ఎందుకంటే ప్రతి వాయిద్యం, ప్రతి స్వరం పర్ఫెక్ట్గా రికార్డ్ అయ్యే వరకు రికార్డింగ్ని పూర్తి చేశారట ఇళయరాజా. శాస్త్రీయ రాగానికి వెస్టర్న్ ఆర్కెస్ట్రేషన్ ఫ్యూజన్ చేశారు రాజా ఈ పాటలో. పాశ్చాత్య కర్ణాటక మేళవింపులో వచ్చిన ఈ క్లాసిక్ కీరవాణి పాట అసలు ఆయన పర్ఫెక్షనిజంకి ఈ పాటలో ఎంతో సుస్పష్టంగా కనిపిస్తుంది. మరి ఆ పాట మనందరి కోసం.

ఇప్పటికీ ఈనాటికి ఎంతో ఫ్రెష్గా ఉంటుంది కదా, ఎన్నిసార్లు విన్నా మళ్లీ మళ్లీ వినాలనిపించే పాట అది. ఎందుకంటే ఆ రాగ ఛాయలు ఎలా ఉంటాయి, అంతే గొప్పగా స్వరపరిచారు ఇళయరాజా, అంతకన్నా అద్భుతంగా రాశారు వేటూరు సుందరమూర్తి గారు. గుర్తుకొస్తున్నాయి వింటున్నారు, మరి ఈనాటి గుర్తుకొస్తున్నాయిలో ఇళయ రాగాలు ప్రత్యేకమైన పాటలు వింటున్నాం. స్టూడియోల సమయం 11:35 దాటి 50 సెకండ్లు. 1983 వచ్చిన సాగర సంగమం చిత్రం. అసలు సంగీతం, సాహిత్యం, నాట్యత్రయం ఈ మూడు కలిసిన ముత్యపు రాశి ఆ సినిమా. అన్ని పాటలు ఆణిముత్యాలే, దేనికదే వైవిధ్యం. ఇక సినిమాలో చివరిగా వచ్చే వేదం అణువనున్న నాదం పాట, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు శైలజమ్మ అన్నా చెల్లెళ్ల జుగల్బందీలా ఉంటుంది ఆ పాట వింటుంటే, ఎంతో గొప్పగా పాడారు ఆ పాట. ఇక శాస్త్రీయ సంగీతాన్ని నృత్యాన్ని మేళవించిన గొప్ప ప్రయోగం హంసానంది రాగంలో సాగే ఈ పాటలో. అసలు ఆ స్వరధార అపురూపం, అద్భుతం. వేటూరు గారి సాహిత్యం ఈ పాటను ఒక లిరికల్ మాస్టర్ పీస్గా చేసింది. అంతే అద్భుతంగా స్వరపరిచారు మన ఇళయరాజా గారు. పల్లవిలోనే నాలో రేగే రాగాలెన్నో హంసానంది రాగాలే అంటూ రాగం పేరుని ఎంత ఒడుపుగా జోడించారు వేటూరి గారు. ఇక పాటలో ఎలాంటి పాశ్చాత్య వాయిద్యాలు లేకుండా అచ్చమైన మన తెలుగు పాటగా స్వరపరిచారు ఇళయరాజా. పాట చివరిలో మనం గమనిస్తే భద్రుహరి రాసిన సుభాషిత శ్లోకం, జయంతితే సుకృతిను రససిద్ధా కవీశ్వరా నాస్తి తేషాం యశః కాయే జరామరణజం భయంతో ముగించారు వేటూరి. అంటే నవరసాలను పండించగల గొప్ప కళాకారులకు, కవులకు మరణం లేదు, వారి కీర్తికి మరణ భయం ఉండదు అని అర్థం. మేస్ట్రో అందించిన ఆ మేలిరత్నం మనందరికోసం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: గుర్తుకొస్తున్నాయి వింటున్నారు. మరి ఈనాటి గుర్తుకొస్తున్నాయిలో ఇళయ రాగాలు ప్రత్యేకమైన పాటలు వింటున్నాం. ఇక 1989లో వచ్చిన గీతాంజలి సినిమాలో ఓం నమః నయన శృతులకు అంటూ సాగే పాట హంసనాదం రాగ ఆధారంగా రాజాగారు చేసిన ప్రయోగమనే చెప్పాలి. హంసనాద రాగాన్ని ఆద్యంతం శాస్త్రీయంగా వాడుతూనే చరణంలో ఒకే ఒక చోట శుద్ధ దైవతాన్ని అన్యస్వరంగా ప్రయోగించి పాటకు ఒక వైవిధ్యాన్ని తెచ్చేశారు రాజా. కానీ ఈ పాటలో ఒక అద్భుతమైన విలక్షణమైన టెక్నిక్ వాడారట. అదేంటంటే ట్రిపుల్ బీట్. అంటే అది ఎలా ఉంటుందంటే, తీవ్రమైన ఆందోళనలో ఉన్నా లేదా తీవ్రమైన ప్రేమలో ఉన్నా మనిషి గుండె ఎలా కొట్టుకుంటుందో టక్ టక్ టక్ టక్ టక్ టక్ అలాగా ఆ హార్ట్ బీట్ పాల్పిటేషన్స్ని సరిగ్గా అలాగే ఈ పాటలో ఉండేలా డిజైన్ చేశారట. ఇక వేటూరి గారు రాసిన ఈ పాటలో ఈ మంచు బొమ్మలొకటై కౌగిలి కరిగే వేళలో అని రాసినప్పుడు మంచు ముక్కలు కరిగి నీరుగా అయితే ఎలా ఉంటుందో అలాగ వైలిన్ నోట్స్ కరిగిపోతున్న అనుభూతిని కలిగించారట ఇళయరాజా. 1989లోనే విదేశీ సింథసైజర్ టెక్నాలజీని ఉపయోగించి రాగభావాన్ని ఎక్కడ అటు ఇటు మార్చకుండా ఒక సరికొత్త పాటని అందించారు ఇళయరాజా. మరి ఆ పాట వినేద్దామా?

0: హెల్త్ కాలేజ్ దొల్గుడ హైదరాబాద్
1: ఇళయ రాగాలు వింటున్నారు. గుర్తుకొస్తున్నాయి కార్యక్రమంలో. స్టూడియోలో సమయం పరిగెట్టిస్తోంది. మంచి మంచి పాటల గురించి చెప్దామంటే టైం అస్సలు ఆగనట్టుంది. 11:48 ఈ రోజుకి కూడా అలరిస్తూనే ఉంటాయి. ఎప్పటికీ కూడా అవి ఎవర్ గ్రీన్ అని చెప్పాలి. ముఖ్యంగా చివరి పాటైన అందెల రవమిది పదములద పాటకి సంగీత జ్ఞాని అందించిన శాస్త్రీయ రాగ వైభవం ఒక పర్ఫెక్షన్ ఇచ్చింది ఆ పాట. కేవలం వచ్చే ఆర్తిని ధర్మావతి రాగంలో రాగం ద్వారా ఇళయరాజా శ్రోతల మనసులకి అందించారు. అసలు ఎటువంటి సంగీత పరిజ్ఞానం లేని సామాన్య శ్రోత కూడా ఆ భావోద్వేగాన్ని సులువు వైలిన్ ఇలాంటివే వాడారట. కాశ్మీర్ కొండల్లో, మంచు కొండల్లో, నేపథ్యంలో సాగే అంత చలిలో కూడా భానుప్రియ అసలు తనను తాను మర్చిపోయి మైమరిపించి నాట్యం చేస్తారు కదా ఆ పాటకి. ఆ పాట గురించి ఎంత చెప్పుకున్నా

జీవితానందం కలగకుండా ఇంకేముంటుంది చెప్పండి. సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు, ప్రతి ఒక్కళ్ళని అసలు పాట వింటుంటేనే మైమరుపు కలుగుతుంది. అలాంటిది మంచు కొండల మధ్యలో సాక్షాత్తు పార్వతీదేవిలా తనను తాను మర్చిపోయి భానుప్రియ నృత్తిస్తారు కదా, రుద్రవీణ. ఆ సినిమా విడుదలయ్యాక ఆ దృశ్య కావ్యానికి ఇళయరాజా గారికి 3వ జాతీయ పురస్కారం వచ్చింది. ఇందులో ఒక్కొక్క పాట ఒక్కొక్క ఆణిముత్యం, రాగాల పూదోటలో విరిసిన పాటల పువ్వులు ఎన్నెన్నో. వాటిలోనే ఒక అద్భుతమైన చమత్కారమైన పాట ఈ పాట రండి రండి రండి దయచేయండి. ఒక ఇంత హాస్యరసంతో కూడుకొని ఉన్నా సరే సంగీతంలో మునిగి తేలుతున్న ఒక కుటుంబం గురించిన రాగమాలికగా మార్చారు ఇళయరాజా. ఎన్ని రాగాలుంటాయో తెలుసా అసలు ఈ పాటలో? శంకరాభరణంతో మొదలుపెట్టి దర్బారు, కనకాంగి, మాయమాళవగోళ, కీరవాణిలను ప్రయోగించి చివరకు సహానా రాగంతో ముగింపు పలుకుతారు ఇళయరాజా గారు. అసలు ఈ అద్భుతమైన పాటను సమయం సరిపోలేదు కాబట్టి వినిపించటం లేదు, కానీ ఒకసారి మీరు స్వయంగా వినండి, ఎంత అద్భుతంగా ఉంటాయి, ఎన్ని రాగాలో స్ఫురిస్తాయి ఈ పాటలు.

0: ఈ పాట గుర్తొచ్చేసిందా? 1988లో మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన ఘర్షణ సినిమాలో పాట నీవే అమరస్వరమే. మ్యూజిక్ మాస్టర్ మ్యాజిక్ చేసేశారు ఈ పాటలో. కర్ణాటక సంగీతంలో అత్యంత మనోహరమైన రాగం అమృతవర్షిణి. ఆ రాగంలో స్వరపరిచారు కురిసేను విరిజల్లులే పాటని. సంగీత శాస్త్రం ప్రకారం అమృతవర్షిణి రాగం ఆలపిస్తే వర్షం కురుస్తుందని నమ్మకం. కురిసేను విరిజల్లులే అంటూ స్వరాల జల్లును కురిపించారు ఇళయరాజా. ఆ స్వరాల వానలో తడిసి ముద్దయిపోయారు అభిమానులందరూ. ఇద్దరు మహాగాయకులు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు, వాణి జయరాం గారు సమ్మోహనపరిచారు వారి గాత్రాలతో. వెస్టర్న్ ఆర్కెస్ట్రేషన్ సింఫనీని మేళవించి అమృతవర్షిణి రాగ స్వరాలకి రచయిత రాజశ్రీ గారు అందించిన సాహిత్యంతో ఒక ప్యూర్ క్లాసికల్ రాగాన్ని అసలు కమర్షియల్ సినిమాలో ఎలా వాడుకోవాలో చూపించిన ఇళయరాజా మ్యూజికల్ జీనియస్ అనడానికి ఇంకా ఇంకేం చెప్పగలం? అంతే, వారికి వారే సాటి అని చెప్పాలి. ఇది ఈనాటి ఇళయరాగాలు గుర్తుకొస్తున్నాయి కార్యక్రమంలో. ఇళయరాజా శాస్త్రీయ సంగీత రాగాల ఆధారంగా స్వరపరిచిన కొన్ని పాటలు, నాకు తెలిసిన కొన్ని మాటలు మీ అందరికీ నచ్చాయని ఆశిస్తూ నమస్కారం అంటోంది మీ రేడియో నేస్తం పద్మిని.
1: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడంత గప్ షాప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. బీబి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 12 గంటలు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ఢిల్లీ కేంద్రం నుండి వార్తలు వింటారు. తిరిగి 12:05 చైతన్య స్ఫూర్తి కార్యక్రమంలో కలుద్దాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: మేఘాలయలో మావ్లినాంగ్ అని చెప్పేస్తాం. దాని గురించి ఇంతకుముందు మనం చాలా షోస్లో కూడా మాట్లాడుకున్నాం. కానీ ఈరోజు మీకు నేను మాట్లాడుకోబోయే అంశం ఏంటంటే, 15 ఏళ్లుగా స్వచ్ఛ భారత్ మిషన్ మోడల్నే మొత్తం పార్టిసిపేట్ చేస్తూ, ఆ మోడల్నే పాటిస్తూ ఒడిశా రాష్ట్రంలో 15 ఏళ్ల నుండి అత్యంత శుభ్రమైన వినూత్నమైన గ్రామంగా స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది ఒక చిన్న గ్రామం. మరి ఆ గ్రామంలో మున్సిపాలిటీ లేదు, మున్సిపాలిటీ లారీలు అసలు రానే రావట. కానీ ఇక్కడ రోడ్లపై ఒక చిన్న కాగితం ముక్క కూడా, కనీసం ఎండుటాకు కూడా కనిపించదట. వింటుంటేనే వావ్ అనిపిస్తోంది కదా. మరి ఇదంతా ఎలా సాధ్యం? ఏంటి ఆ గ్రామ విశేషాలు? ఇంతకీ ఏంటి ఆ గ్రామం? మరి ఆ విషయాలు తెలుసుకోవాలంటే ఏం చేయాలి? వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
0: మరి ఎక్కడుంది ఆ గ్రామం? ఆ గ్రామ విశేషాలు ఏంటో చెప్తానన్నాను కదా. ఒడిశా రాష్ట్రంలో మయూర్భంజ్ జిల్లాలో బిషోయ్ సమీపంలో ఉన్న బాజోజోలా అనే ఒక చిన్న గిరిజన గ్రామం ఉంది. స్వయం కృషితో సాధించిన పరిశుభ్రత విప్లవంతో దేశవ్యాప్తంగా ద బెస్ట్ గ్రామం అంటే సంచలనం సృష్టిస్తోంది ఈ బాజోజోలా. ముఖ్యంగా సంతాల్ హో తెగలకు చెందిన దాదాపు 70 కుటుంబాలు నివసించే ఈ చిన్న పల్లెటూరు నేడు భారతదేశంలోనే అత్యంత ఆదర్శవంతమైన పర్యావరణ అనుకూల గ్రామంగా నిలిచింది. ఇంతకీ ఇదంతా ఎలా సాధ్యమైంది మాట్లాడుకుందాం.

ఆనందం చిత్రం నుండి చిత్రమ్మ పాడిన పాట విన్నారు. సంగీతం దేవిశ్రీ ప్రసాద్. చైతన్య స్ఫూర్తి కార్యక్రమం వింటున్నారు. స్టూడియోలో సమయం 12:10 అవుతోంది. మరి బాజోజోలా ద క్లీనెస్ట్ విలేజ్ ఈ విషయ ఆ గ్రామం గురించిన బోల్డ్ అని విశేషాలు మాట్లాడుకుంటున్నాం కదా. మరి అసలు మున్సిపాలిటీ లారీ రాదు, ఎటువంటి చెత్త సేకరించే మనుషులు రారు, ఎలా సాధ్యమైంది పర్యావరణ అనుకూల గ్రామంగా నిలవడానికి అంటే మహిళలే పారిశుద్ధ్య సైన్యంట ఈ గ్రామంలో. గ్రామంలోని మహిళలంతా కలిసి క్రమశిక్షణగా రోజు 3 సార్లు ఉదయం మధ్యాహ్నం సాయంత్రం, అంటే మనం భోజనం ఎలాగ చేస్తామో అలాగే ఉదయం మధ్యాహ్నం సాయంత్రం గ్రామంలో ప్రతి వీధిని శుభ్రం చేస్తారట. అంతేకాదండి, ప్రతి 30 మీటర్లకు వెదురుతో చేసిన ఒక చెత్త బుట్ట ఉంటుంది ఆ గ్రామంలో. గ్రామంలో యువత రోజు ఆ చెత్త నిండిన చెత్త బుట్టలలోని తడి పొడి చెత్తను సెపరేట్ చేసి సేకరించి గ్రామ శివారులో వ్యర్థాల గుంతల్లో వేసి సేంద్రియ ఎరువుగా చేసి ఆ ఊరిలోనే కూరగాయలు మొత్తం పంటలన్నీ పండిస్తున్నారట. వింటుంటేనే ఎంతో అద్భుతంగా ఉంది కదా. మరి అందుకనే అది దేశంలోనే 1 ఆదర్శ గ్రామంగా నిలిచింది. మరిన్ని విషయాలున్నాయి ఈ బాజోజోలా గ్రామం గురించి.

జనతా గ్యారేజ్ చిత్రానికి శంకర్ మహాదేవన్ అనిపించిన పాట విన్నారు. చైతన్య స్ఫూర్తి కార్యక్రమం వింటున్నారు. బాజో జోల ఆదర్శ గ్రామం గురించి మాట్లాడుకుంటున్నాం. గత 15 సంవత్సరాలుగా ఈ స్వచ్ఛ భారత్ మోడల్ ని పాటిస్తున్నారు ఆ గ్రామంలో. మరి గత 15 ఏళ్లుగా కొన్ని కఠినమైన నిబంధనలు గ్రామస్తులే స్వయంగా రాసుకున్నారట. అవేంటంటే, గ్రామంలోకి ప్లాస్టిక్ కవర్లను తీసుకురావడం పూర్తిగా నిషిద్ధం. ఇక రెండవది, పొగాకు ఉమ్మడంపై కూడా నిషేధం విధించారు ఆ గ్రామంలో. గ్రామంలో ఎవరూ ధూమపానం కూడా చెయ్యరట. అలా చేయకూడదని కూడా వాళ్ళు ఒక రకమైన రూల్ పెట్టుకున్నారట. రూల్స్ బ్రేక్ చేయకుండా ఉండటానికి స్థానిక యూత్ క్లబ్ గ్రామంలో సీసీటీవీ కెమెరాలు కూడా ఏర్పాటు చేశారట. అంటే వాళ్ళ కెమెరాలో చూస్తూ ఉంటారట. ఒకవేళ ఎవరైనా పొరపాటున ఊళ్ళోకి కొత్తగా వచ్చిన వాళ్ళైనా సరే రూల్స్ ని బ్రేక్ చేస్తే మాత్రం నిర్మోహమాటంగా జరిమానా వసూలు చేస్తారట ఆ గ్రామ యూత్ క్లబ్. ఇక నిబంధనలు ఉల్లంఘిస్తే మాత్రం అస్సలు ఊరుకోమంటున్నారు ఆ యువత.

0: చుక్కల్లో చంద్రుడు సినిమా నుంచి ఆ పాట విన్నారు. మరి పాడినవారు షాన్, సిద్ధార్థ్ అండ్ సింహ పాడారు. సురేంద్రకృష్ణ రచన, నిజమే కదా. ఎన్నాళ్ళుంటే ఏంటి, నాలుగు రోజులున్నా సరే మంచిని పంచుతూ మంచిగా మాట్లాడుతూ స్నేహంగా ఉంటూ అంతకన్నా ఏం కావాలి చెప్పండి. చైతన్య స్ఫూర్తి కార్యక్రమం వింటున్నారు. స్టూడియోలో సమయం 12:21 దాటి 21 సెకండ్లు.
1: వరల్డ్ సీనియర్ సిటిజన్స్ డే సందర్భంగా లయన్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 320A 320D వారి ఆధ్వర్యంలో సీనియర్ సిటిజన్స్ కోసం 3 మెగా హెల్త్ క్యాంప్ అక్టోబర్ 2న ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు ఏవీ కాలేజ్ దోమలగూడ హైదరాబాద్.
0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం శ్రోతలందరికీ ఒక ముఖ్య గమనిక. వివిధ భారతి ఎఫ్ఎం 102.8 హైదరాబాద్ శ్రోతలకు, శ్రోతలందరి కోసం మరింత వైవిధ్యభరితమైన వినోదాత్మకమైన కార్యక్రమాలతో మీ ముందుకొస్తోంది మన ఆకాశవాణి వివిధ భారతి రేపు 1 అక్టోబర్ నుండి. మరి చిన్న చిన్న మార్పులు జరిగాయి. ఆ మార్పులు ఏంటంటే, ఉదయం 10 గంటలకు మార్నింగ్ మస్తీ, మంచి మంచి సూపర్ హిట్ సాంగ్స్, మీ ఉదయాన్ని ఉత్సాహభరితమైన సూపర్ హిట్ గీతాలతో ఆహ్లాదంగా మార్చే సంగీత కార్యక్రమం. ఇక మధ్యాహ్నం 12 గంటలకు అమృత గీతం, న్యూస్ తర్వాత అమృత గీతం సాహిత్యానికి గీతాలకు ప్రాధాన్యతనిస్తూ అలరించే ఒక ప్రత్యేక కార్యక్రమం అందంగా మరింత ముస్తాబం సంతరించుకొని మీ ముందుకు రాబోతోంది. మధ్యాహ్నం 1:20 చైతన్య స్ఫూర్తి, జీవితాన్ని, సమాజాన్ని, మన ఆలోచన విధానాన్ని స్ఫూర్తివంతం చేసే కార్యక్రమం. ఇక మధ్యాహ్నం 2:15 మెలోడీ టైం, పూర్తిగా మైమరిపించే మెలోడీ పాటలతో, మధురమైన మెలోడీ పాటలతో సంగీత ప్రియులను అలరించే ప్రత్యేక కార్యక్రమం 2:15. ఇక సాయంత్రం 7:30 నుండి 8:30 వరకు సరదా సాయంత్రం శ్రోతలను ప్రశ్నలు అడుగుతూ అలరించే విజ్ఞాన వినోద కార్యక్రమం సరదా సందడి సమాధానం. తెలుసుకుందాం, నవ్వుకుందాం, నేర్చుకుందాం అనే ఈ కొత్త కార్యక్రమం ఎంతో అద్భుతంగా ఉండబోతోంది. గమనించాలి, రేపు గురువారం 1 నుండి కొత్త కార్యక్రమాలతో, కొత్త ఉత్సాహంతో మన వివిధ భారతి, మన వివిధ భారతిని మరింతగా ఆస్వాదిద్దాం, మరింతగా ప్రేమిద్దాం. మరి ఇదంతా కొత్త కొత్త కార్యక్రమాలు వినాలంటే ఏం చేయాలి? వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
2: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
3: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
2: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

0: వరల్డ్ సీనియర్ సిటిజన్స్ డే సందర్భంగా లయన్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ T20A T20D వారి ఆధ్వర్యంలో సీనియర్ సిటిజన్స్ కోసం ఫ్రీ మెగా హెల్త్ క్యాంప్ అక్టోబర్ 2న ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు ఏవీ కాలేజ్ దోమలగూడ హైదరాబాద్.
1: చైతన్య స్ఫూర్తి కార్యక్రమం వింటున్నారు. బాజాజోల గ్రామం గురించి ఆదర్శ గ్రామ విశేషాలన్నీ మాట్లాడుకుంటున్నాం. ఇక బాజాజోల గ్రామంలో మనకు కాంక్రీట్ గోడలు కాకుండా అద్భుతమైన రంగురంగుల మట్టి ఇళ్లు కనిపిస్తాయి. ఇక్కడ ఇళ్ల గోడలపై వారి సాంప్రదాయానికి తగినట్టుగా భిత్ పోటావ్ అనే గిరిజన చిత్రకళ అంటే ట్రైబల్ ఆర్ట్ ఉంటుంది. ఈ పెయింటింగ్స్ కోసం ఎలాంటి కెమికల్స్ వాడట, మొత్తం ఆ పెయింటింగ్స్ అన్ని వాళ్ళ ఇళ్ల గోడల మీద ఎంతో అందంగా వేసుకొని ఎంతో అందంగా ఉంటాయట ఆ ఇళ్ళు చూడటానికి. మీరు ఇంటర్నెట్లో మీరు చూడాలంటే బాజోజోల గ్రామం అని కొడితే మీకు అద్భుతమైన రంగురంగుల వర్ణాలతో ఉన్న ఆ ఇళ్ళు కనిపిస్తాయన్నమాట. ఇక ఈ పెయింటింగ్స్ కోసం ఎలాంటి కెమికల్స్ కూడా వాడకుండా నల్ల మట్టి, చెట్లు బెరడ పువ్వుల నుండి రంగురంగుల రాళ్లను ఉపయోగించి సహజ సిద్ధంగా రంగులు తయారు చేస్తారట. ప్రతి సంవత్సరం ఫిబ్రవరిలో జరిగే వాళ్ల పాట్రబ్బా అనే పండుగ సమయంలో గ్రామస్తులంతా కలిసి తమ ఇళ్లను సరికొత్తగా ముస్తాబు చేసుకుంటారట. మంచి మంచి రంగులు వేసుకుంటూ, మంచి మంచి ట్రైబల్ ఆర్ట్ వేసుకుంటూ. ఇక అప్పుడు ఎలా ఉంటుందంటే ప్రతి ఇల్లు ఒక ఆర్ట్ గ్యాలరీలా మెరిసిపోతుందట. వింటుంటే ఎంత బాగుంది కదా, కానీ దీని వెనక ఎన్నో సవాళ్లు, అందరి కష్టం ఉంది. ఎంతో క్రమశిక్షణతో ఐకమత్యంగా ఈ స్వచ్ఛ భారత్ మిషన్ని పాటిస్తూ దేశంలో ఎన్నో గ్రామాలకి ఆదర్శంగా నిలుస్తున్నారు ఈ బాజోజోల గ్రామస్తులు. మరి మీరేం చేస్తున్నారు మీ గ్రామానికి? మనం ఎప్పుడు మన పుట్టిన ఊరు, మన కన్నతల్లిని మర్చిపోకూడదు కదా. మన ఊరు మన బలం. మనం కూడా సాధ్యమైనంత వరకు మన పరిసరాలను శుభ్రంగా ఉంచుకుందాము, పర్యావరణాన్ని కాపాడదాము, అలాగే మనం కూడా ఆరోగ్యంగా ఉందాము.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది చిలుకూరి సతీష్ కుమార్. ముందుగా ముఖ్యాంశాలు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు జలంధర్లో పర్యటించి నష్యాముక్త్ పంజాబ్ యాత్రలు ప్రారంభిస్తారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ నాయకత్వంలో నావికాదళ ఆధునీకరణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. భారత్ అమెరికా దేశాల మధ్య ఆర్థిక సంబంధాలు బలపడుతున్నాయని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. ఆసియా క్రీడల్లో భారత్ ఈరోజు 3 స్వర్ణాలు సాధించి మొత్తం 9 స్వర్ణాలతో పతక పట్టికలో 8వ స్థానంలో కొనసాగుతుంది. ఇక వార్తల వివరంగా, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు పంజాబ్లో పర్యటిస్తారు.

0: అందరిలో నష్యా ముక్త్ పంజాబ్ యాత్రలు ప్రారంభిస్తారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో పాల్గొంటారు. ఈ నెల 18న పఠాన్కోట్లో బీజేపీ అధ్యక్షుడు నితిన్ నవీన్ ప్రారంభించిన ఈ యాత్రలు 13 రోజుల్లో రాష్ట్రంలోని మొత్తం 117 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 4000 కిలోమీటర్ల మేర సాగింది. పంజాబ్లో మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా సాగుతున్న పోరాటం ద్వారా భద్రతను కఠినతరం చేయడంతో పాటుగా యువతను డ్రగ్స్ బారిన పడకుండా కాపాడేందుకు ప్రభుత్వాలు అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నాయి. భారతీయ నావికాదళానికి 2026 ఒక చారిత్రాత్మక సంవత్సరమని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అభివర్ణించారు. ఈ సంవత్సరంలో 18 యుద్ద నౌకలను కమిషనింగ్ చేసే ప్రణాళికలున్నాయని వెల్లడించారు. న్యూఢిల్లీలో భారత నావికాదళం నిర్వహించిన ద్వైవార్షిక కమాండర్స్ కాన్ఫరెన్స్ 2వ సంచికను ఉద్దేశించి ప్రసంగిస్తూ రక్షణ రంగంలో స్వావలంబన సాధించే దిశగా నావికాదళం చేస్తున్న ప్రయత్నాలు అభినందించారు. నేడు భారత నావికాదళ యుద్ద నౌకల ఉత్పత్తి వ్యవస్థ అంతర్జాతీయ ప్రమాణాలకు తీటుకు నిలుస్తుందని రక్షణ మంత్రి చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో నావికాదళ ఆధునీకరణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. వికసిత్ భారత్ 2047 లక్ష్య సాధనలో భారత్ కీలక పాత్ర పోషిస్తుందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. నవీకరించిన ఓటర్ల జాబితా ప్రజాస్వామ్యానికి ఆత్మలాంటిదని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. న్యూఢిల్లీలో ఈరోజు విలేకరులతో మాట్లాడుతూ ఓటర్ల జాబితాలో అర్హతలేని పేర్లు చేర్చితే ఎన్నికల ప్రక్రియ పవిత్రత దెబ్బతింటుందని పేర్కొన్నారు. ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలపై స్పందిస్తూ మరణించిన వారి పేర్లు తొలగించడంలో అర్హులైన పౌరులు మాత్రమే ఓటర్ల జాబితాలో నిల్వ చూడటంలో ఎలాంటి అభ్యంతరం ఉండకూడదని తెలిపారు.
1: तो लोकतंत्र ही मर जाएगा. आपको क्या आपत्ति अगर कोई इस दुनिया में है ही नहीं उसका नाम वोटर लिस्ट से काट दिया जाए. कहीं डुप्लीकेशन है गांव में भी नाम शहर में भी नाम अगर नाम एक जगह कट जाए तो आपको दिक्कत क्या है. कोई देश का नागरिक ही नहीं है तो उसका नाम वोटर लिस्ट में क्यों जोड़ना चाहिए. पवित्र लोकतंत्र के लिए वोटर लिस्ट शुद्ध होना ही चाहिए.
0: ద్వైపాక్షిక ఆర్థిక సంబంధాలు బలోపేతం చేసుకోవాలని ఖతార్ వ్యాపారవేత్తలను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కోరారు. దోహాలో జరిగిన ఖతార్ బిజినెస్ మెన్ అసోసియేషన్ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్నారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో 94.5 బిలియన్ డాలర్స్ పైగా నమోదైన రికార్డ్ స్థాయి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ఈ సందర్భంగా ప్రస్తావించారు. అలాగే ఖతార్ విదేశీ వాణిజ్య శాఖ మంత్రి డాక్టర్ అహ్మద్ బిన్ మొహమ్మద్ అల్ సయ్యద్తో సమావేశమై మౌలిక సదుపాయాలు, ఆహార భద్రత, ఫార్మస్యూటికల్, ఆరోగ్య సంరక్షణ వంటి రంగాల్లో పెట్టుబడి అవకాశాలపై చర్చించారు. ఖతార్ 10 బిలియన్ డాలర్స్ పెట్టుబడి వాగ్దానం అమలు చేయడం, ఎఫ్టీఏ చర్చలు వేగవంతం చేయడం వంటి కీలక అంశాలపై ఇరు దేశాల మధ్య చర్చలు జరిగాయి. విధులు నిబద్ధతతో నిర్వర్తించడం ద్వారా పరిపూర్ణత సాధించవచ్చని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఒక సంస్కృత శ్లోకం పంచుకుంటూ తమ విధులు శ్రద్దగా నిర్వర్తించేవారు అంకితభావంతో నిజాయితీతో కూడిన చర్యల ద్వారా అత్యున్నత పరిపూర్ణత ఎలా పొందవచ్చో తెలుసుకోవచ్చన్నారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా 3 అక్టోబర్ భోపాల్లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా భేల్ దసరా మైదానంలో రాష్టస్థాయి గోపాలక సదస్సును ఉద్దేశించి ప్రసంగించడంతో పాటుగా కొత్త క్రిమినల్ చట్టాలపై ఏర్పాటు చేసిన ప్రదర్శన ప్రారంభిస్తారు. అలాగే భౌరి సమీపంలో ఐజర్ క్యాంపస్కు శంకుస్థాపన చేసి అక్కడ స్వామి వివేకానంద విగ్రహం ఆవిష్కరిస్తారు. డైరీ ప్లాంట్, భోపాల్లో ప్రాసెస్డ్ మిల్క్ ప్రాడక్ట్ ప్లాంట్తో సహా పలు డైరీ మౌలిక వసతుల ప్రాజెక్టులు ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమానికి 11 జిల్లాల నుంచి 35,000 పైగా పశు పోషకులు, డైరీ సహకార సంఘ సభ్యులు హాజరవుతారని చెబుతున్నారు. ఐక్యరాజ్య సమితి సాధారణ సభ ప్రసంగంలో జమ్మూకాశ్మీర్పై టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగన్ చేసిన వ్యాఖ్యలు భారత్ ఖండించింది. విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైష్వాల్ న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ ఇది భారత్ సార్వభౌమత్వానికి సంబంధించిన విషయమని, దీనిపై ఎవరికీ జోక్యం చేసుకునే హక్కులేదని స్పష్టం చేశారు.
2: India rejects the unwarranted references to Indian Union Territory of Jammu and Kashmir made by the President Turkiye during his UNGA address. This is a matter, as you would understand, pertaining to India's territorial integrity and sovereignty, and no external party has any locus standi on this issue.
0: ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. భారత్ అమెరికా దేశాల మధ్య ఆర్థిక సంబంధాలు బలపడుతున్నాయని వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. అమెరికాలో నేషనల్ అసోసియేషన్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరర్స్ నిర్వహించిన బిజినెస్ రౌండ్ టేబుల్ సమావేశంలో మాట్లాడుతూ భారత్లో విస్తరిస్తున్న పారిశ్రామిక రంగాన్ని, నైపుణ్యంతో కూడిన శ్రామిక శక్తిని ప్రత్యేకంగా ప్రస్తావించారు. భారత్లో చిన్న మధ్యతరహా పరిశ్రమలతో భాగస్వామ్యం కుదుర్చుకునేందుకు, అలాగే ఆధునిక తయారీ రంగంలో సంయుక్తంగా పెట్టుబడులు పెట్టేందుకు అమెరికన్ తయారీదారులను మంత్రి ఆహ్వానించారు. ఈ సహకారం రెండు దేశాల ఆర్థిక వ్యవస్థ

0: ను బలోపేతం చేస్తుందని సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. అమెరికాలో మిలాక్విలో ఈరోజు రేపు జరిగే G20 వాణిజ్య మంత్రుల సమావేశంలో కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ పాల్గొంటారు. అమెరికా వాణిజ్య ప్రతినిధి జేమిస్టన్ గ్రీర్ ఆహ్వానం మేరకు జరుగుతున్న ఈ సమావేశంలో భారత్ అమెరికా ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పంద చర్చలను ముందుకు తీసుకెళ్లడంపై చర్చలు జరుపుతారు. సెప్టెంబర్ 29 నుంచి అక్టోబర్ 5 వరకు అమెరికాలో పర్యటిస్తున్న గోయల్ ప్రపంచ వాణిజ్య సంస్థ కేంద్రంగా వాణిజ్య వ్యవస్థను బలోపేతం చేయడంపై G20 దేశాలతో చర్చిస్తారు. మిలాక్వి అలాగే చికాగోల్లో పర్యటించే ఆయన తయారీ వినియోగ వస్తువులు, వ్యవసాయం, రిటైల్, టెక్నాలజీ రంగాలకు చెందిన ప్రముఖ అమెరికన్ కంపెనీల సీఈఓలతో సమావేశమవుతారు. భారత్లో తయారీ పెట్టుబడి అవకాశాలు, భారతీయ సంస్థలతో భాగస్వామ్యం పెంచుకునేందుకు అమెరికన్ కంపెనీలను ఆహ్వానిస్తారు. అమెరికా అధ్యకుడు డొనాల్డ్ ట్రంప్ సెప్టెంబర్ 18 రష్యా ఇరాన్లపై ఆంక్షల చట్టంపై సంతకం చేసిన నేపథ్యంలో ఈ పర్యటన ప్రాముఖ్యత సంతరించుకుంది. ఉక్రెయిన్ గల్ఫ్ ఘర్షణలతో రాబోయే నెలల్లో తీవ్ర ఆహార సంక్షోభం తలెత్తే అవకాశముందని విదేశాంగ మంత్రి జయశంకర్ హెచ్చరించారు. ఆసియా సొసైటీ కార్యక్రమంలో మాట్లాడుతూ నల్ల సముద్రం ద్వారా ప్రధాన ఎగుమతిదారుల నుంచి ధాన్య ప్రవాణాకు అంతరాయం కలగటం, ఎరువుల కొరత ఆహార భద్రతకు తీవ్ర ముప్పుగా పరిణిస్తున్నాయని జయశంకర్ పేర్కొన్నారు. చమురు సరఫరాలకు అంతరాయంతో ధరలు పెరుగుతున్నందున ఇంధన మార్కెట్ సంక్షోభంలో ఉందని విదేశాంగ మంత్రి తెలిపారు. ఇంధన, ఆహార, ఎరువులు, ఆర్థిక ఒత్తిడుల సంయుక్త ప్రభావం అభివృద్ది చెందుతున్న ఆర్థిక వ్యవస్థలకు చాలా భారంగా మారుతుందని మంత్రి తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ప్రాంతం, భాష, కులం ఆధారంగా ప్రజలను విభజించడానికి ప్రయత్నిస్తోందని బీజేపీ ఆరోపించింది. న్యూఢిల్లీలో పార్టీ ప్రధాన కార్యాలయంలో ఈరోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి సుధాన్షు త్రివేది మాట్లాడుతూ, కాంగ్రెస్ హిందువులను దక్షిణాది ఉత్తరాదిగా విడగొట్టేందుకు ప్రయత్నిస్తోందని, దేవులను సైతం విభజించే స్థాయికి చేరిందని ఆరోపించారు. జమ్మూకాశ్మీర్లో బద్గాం జిల్లాలో భద్రతా బలగాలతో జరిగిన కాల్పుల్లో లష్కరే తోయిబా ఉగ్రవాది హతమయ్యారు. మృతుడిని లష్కరే తోయిబా టాప్ కమాండర్ ఫౌజీ మూసాగా గుర్తించారు. బద్గాంలో యూస్ మార్గ్ సమీపంలో కొరాగ్లో ఆర్మీ, పోలీసులు, సీఆర్పీఎఫ్ సంయుక్తంగా ఈ ఆపరేషన్ నిర్వహించినట్టుగా భారత సైన్యానికి చెందిన చినార్ కార్ప్ సోషల్ మీడియా పోస్టులో వెల్లడించింది. కర్ణాటక, కేరళ, మహే, కారైకల్, ఈశాన్య రాష్ట్రాలు ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. రాగల 3 నుంచి 4 రోజుల పాటు రాయలసీమ, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలితో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. కోస్తాంధ్ర, ఒడిస్తాలో కూడా ఇలాంటి వాతావరణ పరిస్థితి ఉండే అవకాశం ఉందని తెలిపింది. 3 వన్డే మ్యాచ్ల క్రికెట్ సిరీస్లో భాగంగా గౌహాటీలో బర్సాపురా క్రికెట్ స్టేడియంలో జరిగే 2వ వన్డేలో ఈరోజు భారత్ వెస్టిండీస్ జట్టుతో తలపడుతుంది. ఈ మ్యాచ్ మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమవుతుంది. తిరువనంతపురంలో జరిగిన తొలి మ్యాచ్లో 8 వికెట్ల తేడాతో విజయం సాధించిన భారత్ సిరీస్లో తమ ఆధిక్యం పెంచుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. జపాన్లో జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత్ ఈరోజు 3 స్వర్ణాలు గెలుచుకుంది. భారత మహిళల కాంపౌండ్ ఆర్చరీ జట్టు ఫైనల్స్లో చైనాను 238-234 తేడాతో ఓడించి స్వర్ణ పతకం సాధించగా, తెలంగాణకు చెందిన చికితారావు, మహారాష్టకు చెందిన రాజేష్ల ద్వయం కాంపౌండ్ ఆర్చరీ మిక్స్డ్ విభాగంలో ఫైనల్ పోటీలో దక్షిణ కొరియాను ఓడించి స్వర్ణ పతకం సాధించారు. ప్రస్తుతం భారత్ 9 స్వర్ణాలు, 21 రజతాలు, 27 కాంస్యాలతో కలిపి మొత్తం 57 పతకాలతో 8వ స్థానంలో నిలిచింది. మరోవైపు మహిళల స్కాష్ జట్టు సింగపూర్పై 2-0 విజయం సాధించి సెమీఫైనల్లోకి ప్రవేశించింది. ఇక మెన్స్ గ్రీకో రోమన్ రెజ్లింగ్లో 87 కేజీల విభాగంలో సునీల్ కుమార్ తజికిస్తాన్ అడగడిపి విజయం సాధించి సెమీఫైనల్కు వెళ్లారు. పతకాలు సాధించిన క్రీడాకారులకు రాష్టపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా, కేంద్ర క్రీడాశాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ అభినందనలు తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు జలంధర్లో పర్యటించి నషా ముక్త్ పంజాబ్ యాత్రను ప్రారంభిస్తారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో నావికదళ ఆధునీకరణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. భారత్, అమెరికా దేశాల మధ్య ఆర్థిక సంబంధాలు బలపడుతున్నాయని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. ఆసియా క్రీడల్లో భారత్ ఈరోజు 3 స్వర్ణాలు సాధించి మొత్తం 9 స్వర్ణాలతో పతక పట్టికలో 8వ స్థానంలో కొనసాగుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ల సమయం 12:40 దాటి 30 సెకండ్లు. తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO AERO

0: డిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ఇప్పుడు కొన్ని ఫిల్మ్ గీతాలు వెళ్దాం. ముందుగా పారడైజ్ చిత్రం నుండి జంగిరెడ్డి ప్రభ ఆలపించిన ఒక సూపర్ డూపర్ డాన్స్ బీట్ విందామా?

ఒక ఊపు ఊపేసిన పాట కదా. మరి అనిరుద్ధ్ రవిచంద్ర సంగీతం అందించిన ఆ పాటకి కాసల శ్యామ్ రచనా సహకారం అందించారు. పాడినవారు జంగిరెడ్డి అండ్ ప్రభ. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ల సమయం 12:44 దాటి 40 సెకండ్లు.

0: వరల్డ్ సీనియర్ సిటిజన్స్ డే సందర్భంగా లయన్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ T20A T20D వారి ఆధ్వర్యంలో సీనియర్ సిటిజన్స్ కోసం 3 మెగా హెల్త్ క్యాంప్ అక్టోబర్ 2 ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు ఏవీ కాలేజ్ దోమలగూడ హైదరాబాద్.
1: మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. ఫిల్మ్ గీతాలు వింటున్నారు. మరి ఇప్పుడు విందాం నాయక్ చిత్రం నుండి హరిచరణ్ శ్రేయా ఘోషల్ ఆలపించిన ఈ పాట.

0: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి.
1: మెషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
0: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృకంగా ఉండండి.
2: మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి. ఇప్పుడు విందాం దసరా చిత్రం నుండి రామ్ మిరియాల ఢీ ఆలపించిన పాట. రచన కాసర్ల శ్యామ్, సంగీతం సంతోష్ నారాయణ్.

ఇప్పుడు విందాం దంచవే మేనత్త కుతురా రీమిక్స్ పాట రైడ్ చిత్రం నుంచి వేణు సాయిశివాని ఆలపించిన పాట మీకోసం.

0: అప్పుడు బాగుంది, ఇప్పుడు కూడా బాగుంది. రీమిక్స్ బాగుంది, ఒరిజినల్ బాగుంది. రీమిక్స్ పాటకి సంగీతం అందించిన వారు హేమచంద్ర. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: సీనియర్ సిటిజన్స్ డే సందర్భంగా లయన్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 320A 320D వారి ఆధ్వర్యంలో సీనియర్ సిటిజన్స్ కోసం ఫ్రీ మెగా హెల్త్ క్యాంప్ అక్టోబర్ 2న ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు ఏవీ కాలేజ్ దోమలగూడ హైదరాబాద్.
2: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
3: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
2: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

ఈ పాట వింటే ఆకలేసేస్తూ ఉంటుంది కదా, ఎందుకంటే అన్ని మంచి మంచి తినే పదార్థాలన్నీ ఇమిడ్చి మరీ రాశారు రామజోగయ్య శాస్త్రి గారు. మరొక మంచి పాట విందాము. అమీగోస్ చిత్రం నుండి ఎస్పీబీ చరణ్, సమీరా భరద్వాజ్ ఆలపించిన పాట, సంగీతం గిబ్రన్.

0: రీమిక్స్లైనా కొన్ని పాటలు ఆ పాటలు తాలూకా ఎవర్ గ్రీన్గా ఉంటాయి కదా, ఆ ముందు విన్నవి బాగుంటాయి, రీమిక్స్లు కూడా బాగుంటాయి. మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. శ్రోతలకు ఒక గమనిక, వివిధ భారతి ఎఫ్ఎం 102.8 హైదరాబాద్ శ్రోతలందరి కోసం మరింత వైవిధ్యభరితమైన వినోదాత్మకమైన కార్యక్రమాలతో మీ ముందుకొస్తోంది రేపటి నుండి, అక్టోబర్ 1 నుండి. మరి ఉదయం 10 గంటలకు మార్నింగ్ మస్తీ మంచి మంచి సూపర్ హిట్ పాటలతో మీ ఉదయాన్ని ఉత్సాహభరితమైన సూపర్ హిట్ గీతాలతో ఆహ్లాదంగా మార్చే సంగీత కార్యక్రమం మార్నింగ్ మస్తీ ఉదయం 10 గంటలకు. ఇక మధ్యాహ్నం 12:05 అమృత గీతం, సాహిత్యానికి గీతాలకు ప్రాధాన్యతనిస్తూ అలరించే ప్రత్యేక సంగీత కార్యక్రమమే ఈ అమృత గీతం. అమృతమయమైన పాఠాలు మన అమృత గీతంలో రేపటి నుంచి వినబోతున్నారు. ఇక మధ్యాహ్నం 1:20 చైతన్య స్ఫూర్తి, జీవితాన్ని సమాజాన్ని మన ఆలోచన విధానాన్ని స్ఫూర్తివంతం చేసే కార్యక్రమమే చైతన్య స్ఫూర్తి. మధ్యాహ్నం 2:15 మెలోడీ టైం, పూర్తిగా మెలోడీ పాటలు, మధురమైన మెలోడీ పాటలతో సంగీత ప్రియులను అలరించే ప్రత్యేక కార్యక్రమమే ఈ మెలోడీ టైం. సాయంత్రం 7:30 నుండి 8:30 వరకు సరదా సాయంత్రం శ్రోతలను ప్రశ్నలు అడుగుతూ అలరించే విజ్ఞాన వినోద కార్యక్రమం సరదా సందడి సమాధానం. తెలుసుకుందాం, నవ్వుకుందాం, నేర్చుకుందాం. మరి ఎప్పటి నుండి, రేపటి నుండే, అక్టోబర్ 1 నుండి కొత్త కార్యక్రమాలతో కొత్త ఉత్సాహంతో మన వివిధ భారతిని మరింతగా ఆస్వాదిద్దాం. ఇవన్నీ కార్యక్రమాలు మీరు వినాలనుకుంటే మీరేం చేయాలి? మీ అందరికీ తెలుసు, ట్యూన్ చేసి ఉంచండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. సమయం 1:10 తెలుగులో ప్రాంతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ములకల స్వాతి. ముందుగా ముఖ్యాంశాలు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు కరీంనగర్, సిరిసిల్ల జిల్లాలో పర్యటించి పలు అభివృద్ది కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేస్తారు. జపాన్లో జరుగుతున్న ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకాలు సాధించిన తెలంగాణ క్రీడాకారిణి చికితారావుకు రాష్ట క్రీడాశాఖ మంత్రి వాకిటి శ్రీహరి అభినందనలు తెలియజేశారు. రాష్టంలో పలు చోట్ల పంటలు ఎండిపోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యమే కారణమని, అన్నదాతలను కాంగ్రెస్ తీవ్రంగా మోసం చేసిందని బీజేపీ రాష్ట అధ్యకుడు ఎన్ రామచంద్రరావు ఆరోపించారు. మేడ్చల్ మల్కజ్గిరి జిల్లా కీసర మండలం కుందన్పల్లిలోని చాముండిపట్నం కాలనీలో ఆక్రమణకు గురైన 7,200 గజాల ప్రజావసారాల స్థలాలను హైడ్రా కాపాడింది. ఇక వార్తల వివరంగా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు కరీంనగర్, సిరిసిల్ల జిల్లాలో పర్యటిస్తారు. మధ్యాహ్నం కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ను ప్రారంభించి వివిధ అభివృద్ది పనులకు శంకుస్థాపన చేస్తారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి సంపత్ కుమార్ అందిస్తారు.
2: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి మరికొద్ది సేపట్లో కరీంనగర్ జిల్లాలో పర్యటించనున్నారు. ముఖ్యమంత్రిగా

0: బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా జిల్లా కేంద్రానికి రానుండడంతో జిల్లా యంత్రాంగం ప్రత్యేక చర్యలు చేపట్టింది. మొదటి కరీంనగర్ నూతన సమీకృత జిల్లా సముదాయాల భవనాన్ని ప్రారంభించనున్నారు. అనంతరం 1,124.82 కోట్ల రూపాయలతో చేపట్టనున్న పలు అభివృద్ది పనులకు ముఖ్యమంత్రి శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేయనున్నారు. 28.62 కోట్లతో జిల్లాలో చేపడుతున్న 3 తెలంగాణ పబ్లిక్ స్కూల్ అర్బన్ ఛాలెంజ్ ఫండ్ కింద 840 కోట్లతో మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో చేపడుతున్న వివిధ అభివృద్ది పనులకు విఐడిఎఫ్ పబ్లిక్ హెల్త్ స్కీమ్ కింద 180 కోట్లతో చేపడుతున్న పనులను అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనులను 210 కోట్లతో చేపడుతున్న వరద మురుగునీటి కాలువ నిర్మాణం ఇలా వివిధ రకాల పనులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. ఈ మధ్యాహ్నం 3 గంటలకు ప్రత్యేక హెలికాప్టర్లో కరీంనగర్ చేరుకున్న ముఖ్యమంత్రి 4:30 వరకు వివిధ కార్యక్రమాల్లో పాల్గొని అనంతరం అదే హెలికాప్టర్లో సిరిసిల్లలో పర్యటిస్తారు.
1: కరీంనగర్ పర్యటన ముగిసిన తర్వాత సాయంత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిరిసిల్లకు చేరుకుని 350 కోట్ల రూపాయల విలువైన పలు అభివృద్ది పనులకు శ్రీకారం చుడతారు. పూర్తి వివరాలు మా ప్రతినిధి లక్ష్మీనారాయణ అందిస్తారు.
2: రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా 345.78 కోట్లతో చేపట్టనున్న పలు అభివృద్ది పనులకు భూమి పూజ చేయనున్నారు. పర్యటన నేపథ్యంలో పోలీసులు భద్రతా ఏర్పాట్లు పూర్తి చేశారు. వీఐపీ భద్రత, ట్రాఫిక్ నియంత్రణ ప్రత్యేక దృష్టి సారించారు. సాయంత్రం 4:50 సిరిసిల్ల పట్టణంలోని కళాశాల మైదానంలోని హెలిప్యాడ్ కు చేరుకుంటారు. 5 గంటల నుండి సీఎం కాంగ్రెస్ శ్రేణులతో కలిసి సిరిసిల్ల అంబేద్కర్ కూడలి నుంచి రగుడులోని బహిరంగ సభ నిర్వహించనున్న ప్రాంగణం వరకు ర్యాలీలో పాల్గొననున్నారు. బహిరంగ సభ వేదిక పక్కన ఏర్పాటు చేసిన అభివృద్ది పనులకు శంకుస్థాపన చేస్తారు.
1: జపాన్ లో జరుగుతున్న ఆసియా క్రీడల్లో ఆర్చరీ కాంపౌండింగ్ ఈవెంట్, ఆర్చరీ మిక్స్డ్ ఈవెంట్ లో స్వర్ణ పతకాలు సాధించిన తెలంగాణ క్రీడా ఆనిమత్యం చికితారావుకు రాష్ట క్రీడా యువజన సర్వీసుల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అభినందనలు తెలియజేశారు. చికితా తండ్రి శ్రీనివాసరావుతో ఫోన్లో మాట్లాడి శుభాకాంక్షలు తెలియజేశారు. స్వర్ణ పతకాలు సాధించి 2028 లాస్ ఏంజల్స్ లో జరిగే ఒలింపిక్స్ కు అర్హత సాధించిన చికితారావు తెలంగాణ క్రీడాకారులందరికీ గర్వంగా ఆదర్శంగా నిలబడాలని మంత్రి ఆకాంక్షించారు. పంటలు ఎండిపోవడానికి కారణమై కాంగ్రెస్ ప్రభుత్వం అన్నదాతలను తీవ్రంగా మోసం చేసిందని బీజేపీ రాష్ట అధ్యకుడు ఎన్ రామచంద్రరావు మండిపడ్డారు. బీజేపీ ప్రతినిధి బృందంతో కలిసి నల్గొండ జిల్లాలో పర్యటించిన ఆయన రైతులను నేరుగా కలిసి సమస్యలు తెలుసుకోవడమే పర్యటన ఉద్దేశమని అన్నారు. నల్గొండలో జరిగిన సేవా సంకల్ప అభియాన్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వాధినేతగా 25 ఏళ్ల ప్రజాసేవ పూర్తి చేసుకున్న సందర్బంగా దీన్ని చేపట్టినట్లు తెలియజేశారు. స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో స్వయంగా పాల్గొన్న ఆయన సేవ, స్వచ్ఛత ప్రజా ఉద్యమంగా మారాలని పిలుపునిచ్చారు. మోదీ స్ఫూర్తితో కార్యకర్తలు సమాజ దేశసేవకు అంకిత భావంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. శంషాబాద్ ఎయిర్పోర్టులో ప్రమాదం తప్పింది. సాంకేతిక లోపం తలెత్తడంతో ఎయిర్లైన్స్ విమానం అత్యవసర ల్యాండింగ్ అయింది. శంషాబాద్ నుండి విజయవాడ బయలుదేరిన 591 ఎయిర్లైన్స్ విమానంలో టేకాఫ్ అయిన కొద్దిసేపటికే పైలట్ సాంకేతిక లోపాన్ని గుర్తించారు. వెంటనే అప్రమత్తమై ఏటీసీకి సమాచారం అందించారు. దీంతో అధికారులు అప్రమత్తమై విమానాన్ని తిరిగి శంషాబాద్ ఎయిర్పోర్టులో సురక్షితంగా కిందకు దించారు. విమానం సేఫ్గా ల్యాండ్ కావడంతో ప్రయాణికులు, వారి కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. మేడ్చల్ మల్కజ్గిరి జిల్లా కీసర మండలం కుందన్పల్లిలోని చాముండిపట్నం కాలనీలో ఆక్రమణకు గురైన 7,200 గజాల ప్రజావసరాల స్థలాలను హైడ్రా కాపాడింది. కాలనీ సంక్షేమ సంఘం ఫిర్యాదుతో క్షేత్రస్థాయిలో పర్యటించిన హైడ్రా మంగళవారం ఆక్రమణలు తొలగించి ఫెన్సింగ్ చేసింది. మరోవైపు సంగారెడ్డి జిల్లా పటాన్చెరువులో 100 ఎకరాలను పైగా విస్తీర్ణం ఉన్న సాకి చెరువులో మట్టిపోసి కబ్జా చేయకుండా ఇరిగేషన్ అధికారుల విజ్ఞప్తి మేరకు కిలోమీటర్ మేర ఫెన్సింగ్ ఏర్పాటు చేసింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ ద్రేట్ ఏఐఆర్ న్యూస్ అండర్స్కోర్ హెచ్పీడీని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సిరిసిల్లలో జరిగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభకు హాజరు కాకపోతే జరిమానా విధిస్తామని మహిళా సంఘాలను బెదిరించడం కాంగ్రెస్ నిరంకుశత్వ పరాకాష్ట అని బీజేపీ రాష్ట ముఖ్య అధికార ప్రతినిధి, మీడియా ఇన్ఛార్జ్ ఎన్వీ సుభాష్ విమర్శించారు. స్వచ్ఛందంగా జనం రారని తెలిసి సభలో పరువు పోతుందనే భయంతోనే వీఓఏ ద్వారా హుకుం జారీ చేయించారని ఆరోపించారు. రాష్టంలో ప్రజాపాలన సాగుతోందా లేక నిజాం రజాకర్ల ఫత్వా పాలన సాగుతోందని ప్రశ్నించారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం 27వ స్నాతకోత్సవం అక్టోబర్ 7వ తేదీన జూబ్లీహిల్స్ క్యాంపస్లోని ఆడిటోరియంలో జరగనుందని వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ గంటా చక్రపాణి తెలియజేశారు. ఈరోజు బేగంపేటలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ గవర్నర్, విశ్వవిద్యాలయ ఛాన్సలర్ శివప్రతాప్ శుక్లా ముఖ్య అతిథిగా హాజరై పట్టాలు, గోల్డ్ మెడల్స్ ప్రదానం చేస్తారని తెలియజేశారు. ఈ ఏడాది మొత్తం 36,145 మంది అభ్యర్థులు డిగ్రీలు సర్టిఫికెట్

0: సర్టిఫికెట్లు అందుకోనున్నారని, ప్రఖ్యాత నిర్మాత బి నరసింహరావుకు గౌరవ డాక్టరేట్ ప్రదానం చేస్తున్నట్లు వివరించారు. జర్మనీలోని ఫ్రాంక్ఫర్ట్లో తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డితో నేతృత్వంలోని అసెంబ్లీ ప్రతినిధి బృందం పర్యటిస్తోంది. అక్కడి భారత కాన్సులేట్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో మాట్లాడిన స్పీకర్, తెలంగాణలో పెట్టుబడులకు అపార అవకాశాలు ఉన్నాయని, ఐటీ, ఫార్మా, లైఫ్ సైన్సెస్, ఇన్నోవేషన్ రంగాల్లో హైదరాబాద్ ప్రత్యేక గుర్తింపు సాధించిందని తెలియజేశారు. యూరప్ పారిశ్రామికవేత్తలు రాష్టంలోని అవకాశాలను పరిశీలించాలని కోరారు. రాష్టంలో వ్యవసాయానికి సరిపడా విద్యుత్ సరఫరా చేయడంలో రాష్ట ప్రభుత్వం విఫలమైందని ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ బీజేపీ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్బాబు ఆరోపించారు. నియోజకవర్గంలోని కౌటల్ల మండలంలో పలు సబ్స్టేషన్లను సందర్శించి లాగ్ బుక్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,
1: తప్పకుండా 12 గంటలకు కాకుండా పూర్తి స్థాయిలో విద్యుత్ సరఫరా చేయాల్సిన అవసరం ఉన్నది. ఆ విధంగా సరఫరాను పునరుద్ధరించాలని నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా. ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచన చేసి రైతాంగాన్ని ఆదుకోవాలి. ఇటు గృహావసరాలకు, అటు వ్యవసాయ అవసరాలు 12 గంటలు నిరంతరాయంగా వారి వారికి విద్యుత్ సప్లై చేస్తేనే అటు వరి కానివ్వండి, మిర్చిని కానీ కాపాడుకునే పరిస్థితి ఉందని తెలియజేస్తూ కోరుతున్నా.
0: ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గంలో ఓటరు నమోదుకు ఎన్నికల సంఘం షెడ్యూల్ను విడుదల చేసినట్లు నల్గొండ జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి బి చంద్రశేఖర్ తెలియజేశారు. ఈరోజు అంతర్జాతీయ అనువాద దినోత్సవం జరుపుకుంటున్నారు. అనువాదకులు, వ్యాఖ్యాతలు, భాషా నిపుణుల సేవలను గుర్తించి గౌరవించడం, దేశాలు, సంస్కృతుల మధ్య వారధిగా అనువాదం పోషించే పాత్రను చాటడం ఈ దినోత్సవం ముఖ్య ఉద్దేశం. 2017లో ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశం దీనిని అధికారికంగా ప్రకటించింది. భాషా వైవిధ్యం, భాషా హక్కులు, అర్థం చేసుకోబడటంలోని శక్తి అనేది ఈ ఏడాది ఇతివృత్తంగా ఉంది. ప్రభుత్వ సంక్షేమ అభివృద్ది పథకాలను అధికారులు సమన్వయంతో సమర్థవంతంగా అమలు చేయాలని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ సూచించారు. రెవెన్యూ శాఖ అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఎస్ఐఆర్, రీసర్వే, సాధుబైనామా, 22A, భూభారతి, రెవెన్యూ సదస్సులు, ప్రజావాణి, కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్, కోర్టు కేసులు, ఇసుక, భూసేకరణ తదితర అంశాలపై సమీక్షించారు. సూర్యాపేట జిల్లాలో నిరుద్యోగ యువతీ యువకులకు ఎస్ఐ, పోలీస్ కానిస్టేబుల్ పోస్టుల కోసం 45 రోజుల ప్రత్యేక ప్రిలిమ్స్ క్రాష్ కోర్స్, ఉచిత శారీరక సామర్థ్య శిక్షణ ఇవ్వనున్నట్లు జిల్లా ఎస్పీ నరసింహ తెలియజేశారు. పోలీసు రిక్రూట్మెంట్లో మెరుగైన ఫలితాలు సాధించాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆయన చెప్పారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఓటర్ల జాబితాలో అర్హులైన పట్టభద్రులంతా తప్పనిసరిగా పేరు నమోదు చేసుకోవాలని భద్రాద్రి కొత్తగూడెం అదనపు కలెక్టర్ వేణుగోపాల్ సూచించారు. హనుమకొండ జిల్లాలో వివిధ దశల్లో ఉన్న విలేజ్ ఆర్గనైజేషన్ భవనాల నిర్మాణ పనులను మరింత వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ ఆదేశించారు. డీఆర్డీఏ, సెర్ప్ స్త్రీనిధి అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఈ మేరకు సూచించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు కరీంనగర్, సిరిసిల్ల జిల్లాలో పర్యటించి పలు అభివృద్ది కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేస్తారు. జపాన్లో జరుగుతున్న ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకాలు సాధించిన తెలంగాణ క్రీడాకారిణి చికితారావుకు రాష్ట క్రీడాశాఖ మంత్రి వాకిటి శ్రీహరి అభినందనలు తెలియజేశారు. రాష్టంలో పలుచోట్ల పంటలు ఎండిపోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని, అన్నదాతలను కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్రంగా మోసం చేసిందని బీజేపీ రాష్ట అధ్యకుడు ఎన్ రామచంద్రరావు ఆరోపించారు. మేడ్చల్ మల్కజ్గిరి జిల్లా కీసర మండలం కుందన్పల్లిలోని చాముండిపట్నం కాలనీలో ఆక్రమణకు గురైన 7,200 గజాల ప్రజావసరాల స్థలాలను హైడ్రా కాపాడింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 1:20 దాటి 24 సెకండ్లు. మరికొద్ది క్షణాల్లో షో టైం.
3: మ్యూజిక్ అండ్ మస్తీ, ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బోలెడంత గప్ షాప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్, ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి, రేడియో ఐకాన్ క్లిక్ చేయండి, వీబీ తెలుగు సెలెక్ట్ చేయండి, వివిధ భారతి ఆకాశవాణి తెలుగు తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
2: షో టైం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం అంటోంది మీ రేడియోనిస్తం పద్మిని. మరి షో టైంలో కాస్త వైవిధ్యంగా ఈరోజు మీరు వాట్సాప్కి పంపించే బదులు మెయిల్ ఐడికి మీ సమాధానాలు, నేను అడిగిన ప్రశ్నలకు మీకు తెలిసిన సమాధానాలు మీ పేరుని పంపించవచ్చు. మెయిల్ ఐడి నోట్ చేసుకోండి, HELLOVIVID

hrathihyd@gmail.com. అన్ని అక్షరాలు క్యాపిటల్ లెటర్స్ లోనే టైప్ చేయండి. హెలో వివిధ్ భారతి హైదరాబాద్ hyd@gmail.com. మరొక్కసారి చెప్తున్నాను, hellovividbharatihyd@gmail.com. అన్ని అక్షరాలు, ఎటువంటి గ్యాప్స్ లేవు, అన్ని అక్షరాలు క్యాపిటల్ లెటర్స్ లోనే. మరి షో టైంని మొదలు పెట్టేసుకుందాము. ఈ మెయిల్ ఐడికి మీకు తెలిసిన సమాధానాలు పంపించండి. షో టైంలో వచ్చేస్తుంది మొట్టమొదటి ప్రశ్న. ప్రశ్న ఏంటంటే, 2026 సంవత్సరంలో ఆసియా క్రీడలు జరుగుతున్నాయి కదా, మరి ఆసియా క్రీడలకు సంబంధించిన ప్రశ్న ఇది. ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకం గెలుచుకున్న మహిళా షూటర్ ఎవరు? ప్రశ్న మరొకసారి, ఆసియా క్రీడలు 2026 సంవత్సరంలో స్వర్ణ పతకం గెలుచుకున్న మహిళా షూటర్ ఎవరు? మీకు సమాధానం తెలిస్తే హెల్లో వివిధ్ భారతి hyd@gmail.com ఈమెయిల్ ఐడికి మీ సమాధానాలు పంపించండి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

షో టైం వింటున్నారు. మరి షో టైంలో నేను అడిగిన ప్రశ్నలకి చాలా మంది శ్రోతలు సమాధానాలు పంపించారు. చాలా సంతోషంగా ఉంది మీరు మెయిల్ ద్వారా కూడా షో టైంలో పాల్గొన్నందుకు. ముందుగా మీ అందరికీ కూడా కంగ్రాచ్యులేషన్స్. మీరు విన్న ఆ పాట ఒక్కడు చిత్రానికి సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి రచన, సంగీతం మణిశర్మ, పాడినవారు శంకర్ మహదేవన్ మరియు వారి బృందం. మరి షో టైంలో మొట్టమొదటిగా నేను అడిగాను 2026 సంవత్సరంలో ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకం గెలుచుకున్న మహిళా షూటర్ ఎవరు అని. చాలామంది అందరూ సరైన సమాధానాలు పంపించారు. మరి ముందు ఎవరు పంపించారో చెప్తాను, ఆ తర్వాత సమాధానం చెప్తాను. శేల వెంకటేష్ సుగ్నా గజ్వేల్ నుండి, భోగ మార్కండేయ అనిత భూదాన్ పోచంపల్లి నుండి, వేముల నరసింహరావు గారు నిజామాబాద్ నుండి, అప్పలరాజు గారు పెడన్ నుండి, పున్నా వెంకటేశం హేమలత నెమ్మాని గ్రామం నుండి, అయ్యదేవర వెంకట్ హరినాథ్ గారు వరంగల్ నుండి పంపించారు, బండారు త్రిమూర్తులు గుప్తా మరియు వారి కుటుంబ సభ్యులు తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం నుండి పంపించారు, కానుగుల గోపాల్ కడతాల నుండి, దస్తగిరి సంధ్యా ప్రొద్దుటూరు కడప నుండి, ఇంకా ఎవరు పంపించారంటే ఈదునూరు లక్ష్మయ్య జంగమ్మ వలిగొండ మండలం గొల్లేపల్లి గ్రామం నుండి పంపించారు. ఇంకా మనకు పంపించారు బండి కృష్ణగౌడ్, గోధుమకొండ గ్రామం నుండి బండి కృష్ణగౌడ్ మరియు వారి కుటుంబ సభ్యులందరూ కూడా సరైన సమాధానం పంపించారు. మరి సమాధానం ఏంటో తెలుసా? వ్యక్తిగత విభాగంలో ఉమెన్ ట్రాప్ షూటింగ్లో భారత సైన్యంలో పనిచేస్తున్న నాయబ్ సుబేదార్గా విధులు నిర్వహిస్తున్న నీరు దండా గారు తొలి స్వర్ణ పతకాన్ని గెలుచుకున్నారు. ఇది మొదటి భారతీయ మహిళగా ఆవిడ రికార్డ్ సాధించారు. మరి మనొక్క సమాధానం కూడా మనకు పంపించారు ఎవరు, ఇనాయతుల్లా గారు. ఎక్కడి నుంచి పంపించారు? నిజామాబాద్ నుండి పంపించారు. మొదటి భారతీయ మహిళగా నీరు దండా గారు రికార్డ్ స్థాపించారు ఈ విభాగంలో. ఇప్పటి వరకు అంటే ఆసియా క్రీడల్లో ఇప్పటి వరకు 5 బంగారు 21 రజత 21 కాంస్య పథకాలతో మన దేశం 11వ స్థానంలో ఉంది. ఎంత గొప్ప కదా! ఆసియా క్రీడల్లో మంచి స్థానంలో మన దేశం ఇంకా ముందుకు సాగుతోంది. 1 స్థానానికి రావాలని కూడా మనం ఆకాంక్షిద్దాం. మరి షో టైంలో పాల్గొనాలంటే మీరు ఏం చేయాలి? నేను చెప్పే మెయిల్ ఐడిని నోట్ చేసుకోండి. మీ అందరి కోసం మెయిల్ ఐడి మరొకసారి HELLOVIVIDBHARATI@gmail.com HelloVividBharati@gmail.com. ఈ మెయిల్ ఐడికి నేను అడిగిన ప్రశ్నలకు మీకు తెలిసిన సమాధానాలు తప్పకుండా పంపించండి. మరి షో టైంలో 2వ ప్రశ్న వస్తోంది. ఇది సినిమాకు సంబంధించిన ప్రశ్న, మీరందరూ ఎదురు చూస్తున్నారని నాకు తెలుసు. మరి ప్రశ్న ఏంటంటే హీరో రజనీకాంత్ గారికి సంబంధించిన ప్రశ్న. హీరో రజనీకాంత్ గారికి గాయకుడు మనో డబ్బింగ్ చెప్తూ ఉంటారు కదా. డబ్బింగ్ మనో గారి కన్నా ముందు సాయి కుమార్ గారు డబ్బింగ్ చెప్పేవారు. అయితే ప్రశ్న ఏంటంటే ఏ సినిమాతో హీరో రజనీకాంత్ గారికి మనో గారు డబ్బింగ్

చెప్పడం మొదలుపెట్టారు. అంటే మనో గారు చెప్పిన మొట్టమొదటి రజనీకాంత్ గారి సినిమా ఏంటో మీకు తెలిస్తే నాకు హెల్లో వివిధ్ భారతి hyd@gmail.com ఈ ఇమెయిల్కి సందేశం పంపించండి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ్ భారతి.

0: షో టైం వింటున్నారు. స్టూడియో క్లాక్ల సమయం 1:38 దాటి 3 సెకండ్లు. షో టైంలో నేను అడిగిన 2వ ప్రశ్నగా చాలా ఈజీగా అడిగేశాను, క్లూ కూడా ఇచ్చేసానేమో అనిపించింది ప్రశ్న అడిగాక. ప్రశ్న ఏంటంటే, గాయకుడు మనో గారు తొలిసారిగా హీరో రజనీకాంత్ గారికి డబ్బింగ్ చెప్పిన సినిమా ఏది అని అడిగాను. అందరూ సరైన సమాధానాలు పంపించారు. మీరు విన్న ఆ పాటల అదే చిత్రం ముత్తు సినిమా మొదటిసారిగా మనో గారు రజనీకాంత్ గారికి డబ్బింగ్ ఇచ్చారనమాట. మరి ముత్తు సినిమా నుండి మనో సుజాత ఆల్పించిన ఒక అద్భుతమైన పాట విన్నారు కదా, సూపర్ పెపి సాంగ్ కదా, సంగీతం ఏఆర్ రెహమాన్. అయితే 1998 వచ్చిన ముత్తు, అప్పటి వరకు చాలా సినిమాల్లో సాయి కుమార్ గారే డబ్బింగ్ చెప్పేవారు. అలా ముత్తు నుండి రజనీకాంత్ సినిమాలకి డబ్బింగ్ చెప్పడం మొదలెట్టారు మనో గారు. మరి తెలుగు ఈ సినిమా ముఖ్యంగా చెప్పాలంటే ముత్తు సినిమా ఈ సినిమా నుండే ఒక పరంపర మొదలైంది. అదేంటంటే, రజనీకాంత్ గారి సినిమా ఇంతకుముందు ఫస్ట్ తమిళ్లో విడుదలై తర్వాత తెలుగులోకి వచ్చేది, కానీ ముత్తు చిత్రం నుండి అటు తమిళ్లోనూ ఇటు తెలుగులోనూ కూడా ఒకే రోజు విడుదల చేయడం మొదలుపెట్టారు. అలాగే ఈ సినిమా జాపనీస్ భాషలో కూడా డబ్బింగ్ అయ్యి సూపర్ హిట్గా నిలిచిందిట జపాన్ దేశంలో కూడా. ఇది ప్రశ్న మరియు సమాధానం. ఇక సరైన సమాధానాలు చాలామంది పంపించారు. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ యూ. చాలా బాగా రాస్తున్నారు ఈమెయిల్లో కూడా. శ్రోతలు ఎంతో యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నారు. మరి ఎవరెవరు రాశారు? దోర్నాల్ బాలరాజ్ గారు వనస్తల్లిపురం నుండి, సేర్ల వెంకటేష్ సుగ్నా గజ్బేల్ నుండి, భోగ మార్కండే అనిత భూదాన్ పుచ్చంపల్లి నుండి, వేముల నర్సింగ్ సింగరావు గారు నిజామాబాద్ నుండి, అప్పలరాజు గారు పెడన్ నుండి, పున్నా వెంకటేశం హేమలత నిమ్మాని గ్రామం నుండి, అయ్యదేవర వెంకట హరినాథ్ గారు వరంగల్ నుండి, బండారు త్రిమూర్తులు గుప్తా గారు తూర్పుగోదావరి జిల్లా పెద్దపురం నుండి, కానుగోలు గోపాల్ కడతాల నుండి, దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు నుండి, బండి కృష్ణగౌడ్ కీసర్ మండలం గోధుమకుంట గ్రామం నుండి మనకి సందేశాలు పంపించారు. కరెక్ట్ సందేశాలు. మీ అందరికీ కూడా మెనీ మెనీ కంగ్రాచులేషన్స్.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

షో టైం వింటున్నారు. నేను మీ రేడియో నిస్సంపద్మిని. స్టూడియోలో సమయం 1:50 దాటి 50 సెకండ్లు. మరి షో టైంలో వచ్చేస్తోంది 3వ ప్రశ్న. ప్రశ్న జాగ్రత్తగా వినండి, చిన్న మెలికుంది ప్రశ్నలో. ప్రశ్న ఏంటంటే, త్రిపుర ఈశాన్య రాష్ట్రాల్లో, త్రిపుర రాష్ట్రం ఒకటి కదా, మరి త్రిపుర రాష్ట్రానికి చెందిన ఒక చేనేతకి ఇదంతా, ఈ ప్రశ్న నేతన్నలకు కూడా, మన నేతన్నలందరికీ కూడా ఉపయోగపడుతుంది. అయితే ఈశాన్య రాష్ట్రమైన త్రిపురకి చెందిన ఒక చేనేతకి జిఐ ట్యాగ్ ఉంది. అది ఏ చేనేత? ఆ చేనేత పేరు తెలిస్తే నాకు హెలో వివిధ్ భారతి HYD @gmail.com ఈ నంబర్కు

ఐడికి మెయిల్ చేయండి. ప్రశ్న మరొకసారి చెప్తున్నాను, త్రిపుర రాష్ట్రానికి చెందిన ఒక చేనేతకి జీఐ ట్యాగ్ ఉంది, అది ఏ నేత? ఆ నేత పేరు రాస్తే చాలు. హెల్లో వివిధ్ భారతి @gmail.com ఈమెయిల్కి మీ సందేశం, మీ సమాధానం పంపించండి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ్ భారతి.

0: దలే మెహందీ ప్రణవి ఆలపించిన సూపర్ పాట విన్నారు కదా. యమ దొంగ చిత్రం నుండి సంగీతం ఎంఎం కీరవాణి, రచన అనంత్ శ్రీరామ్. షో టైం వింటున్నారు. స్టూడియో క్లాక్ల సమయం 1:45 దాటి 7 సెకండ్లు. శ్రోతలు చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నారు, అద్భుతంగా ఈమెయిల్స్ పంపిస్తున్నారు. మరి షో టైంలో నేను అడిగిన ప్రశ్న ఏంటంటే, త్రిపుర ఈశాన్య రాష్ట్రానికి చెందిన ఒక చేనేతకి జీఐ ట్యాగ్ ఉంది, అది తెలిస్తే పంపించండి అన్నారు. కరెక్ట్ ఆన్సర్స్ పంపించేశారు శ్రోతలందరూ. సరైన సమాధానం ఏంటో చెప్తాను. రీసా అనే చేనేతకి ఇటీవలే మార్చి 2024 జీఐ ట్యాగ్ వచ్చిందనమాట. ఈ రీసాకి ఒక విశిష్టత కూడా ఉంది. స్థానిక గిరిజన తెగల సంస్కృతికి సంప్రదాయానికి ప్రతీకగా ఉంటుంది ఈ రీసా అనేది. ఇళ్లలోనే మహిళలు స్వయంగా చేనేత మీద తయారు చేస్తారట. అది కూడా నడుంకి కట్టుకున్న మగ్గాలు, స్పెసిఫిక్గా కొన్ని మగ్గాలు ఉంటాయి, ఈశాన్య రాష్ట్రాల్లో వాడతారు, వాటినే బ్యాక్ స్ట్రాప్ లూమ్స్ అని అంటారు. ఆ మగ్గాల మీద తయారు చేసే చేనేతని రీసా అంటారనమాట. ఇంకొక విశేషం ఏంటంటే, బాలికలు యుక్త వయస్సుకు వచ్చేటప్పుడు, అంటే మన తెలుగు సంప్రదాయంలో ఓణీ ఎలా వేస్తామో అలాగా త్రిపుర ఈశాన్య రాష్ట్రంలోని బాలికలు యుక్త వయసుకు వచ్చినప్పుడు బహుమతిగా ఇస్తారట తొలిసారిగా ఈ రీసా వస్త్రాన్ని. అంత కథ ఉంది. మరి చేనేతలు తయారు చేసే ప్రతి చేనేతకి ఎంతో విశిష్టత ఉంది. అందుకనే చేనేతను మనం ఎప్పుడు గౌరవించాలి, చేనేతను సాధ్యమైనంతగా ధరించాలి, చేనేత నేతనులందరినీ ప్రోత్సహించాలి. మరి సరైన సమాధానాలు ఎవరెవరు పంపించారు? చాలామంది పంపించారు. మహమ్మద్ ఇనాయతుల్లా గారు భవానీపేట్ కామారెడ్డి నుండి పంపించారు. ఇదునూరు లక్ష్మయ్య జంగమ్మ వలిగొండ మండలం నుండి పంపించారు. ఇంకా చాలామంది ఎవరంటే, శేర్ల వెంకటేష్ సుగునా గజ్వేల్ నుండి పంపించారు. భోగమార్కండే అనిత బుధాన్ పోచంపల్లి నుండి. వేమల నరసింహరావు గారు నిజామాబాద్ నుండి. అప్పలరాజు గారు పెడ నుండి. పున్న వెంకటేశం హేమలత నెమ్మాని గ్రామం నుండి. బండారు త్రిమూర్తులు గుప్తా గారు పెద్దాపురం నుండి పంపించారు. కానుగలు గోపాల్ కడతాల నుండి పంపించారు. దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు కడప నుండి పంపించారు. బండి కృష్ణ గౌడ్ కీసర మండలం గోధుమకుంట నుండి. ఇంకెవరు పంపించారంటే, శేర్ల వెంకటేష్ గారు చెప్పుకున్నాము. వీళ్ళు సరైన సమాధానాలు మనకి ఈమెయిల్ ద్వారా పంపించారు. మరి ఎప్పట్లాగానే ఒక జనరల్ ప్రశ్న అడుగుతాను. ఆ ప్రశ్నకి మీకు సమాధానం మీరు ఎలా అనుకుంటే, మా ఈమెయిల్ ఐడి hellovividbharatihyd@gmail.com, దీనికి ఈమెయిల్ చేయండి. ప్రశ్న ఏంటంటే, మీరు చిన్నతనంలో అయినా ఎప్పుడైనా సరే మొట్టమొదటిసారిగా టెలిఫోన్ వాడింది ఎప్పుడు, అంటే సెల్ ఫోన్ వాడింది ఎప్పుడు? టెలిఫోన్ అంటే మన ల్యాండ్లైన్ కాదు. మీరు మొట్టమొదటిసారిగా సెల్ ఫోన్ వాడింది ఎప్పుడు మీకు గుర్తుంటే నాకు hellovividbharatihyd@gmail.com ఈ మెయిల్ అడ్రస్కి మెయిల్ చేయండి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.
1: ఒక దేశాన్ని నిర్మించేది కళలుగని ఆ కళల కోసం తమ జీవితాన్ని అర్పించే మనుషులు. ఒక ఉపాధ్యాయుడు, ఒక శాస్త్రవేత్త, ఒక రాజ్యాంగ నిర్మాత, ఒక వైద్యుడు, ఇంజనీరు, క్రీడాకారుడు, వాళ్ళు దేశానికి కేవలం సేవ మాత్రమే చేయరు, దేశ భవిష్యత్తును తీర్చిదిద్దుతారు. వీరంతా చరిత్రలో నిలిచిన వ్యక్తులు కాదు, చరిత్రను మలచిన వ్యక్తులు. ఈ నేలలో వారి అడుగుల ప్రతిధ్వని ఉంది, దేశ భవిష్యత్తులో వారి ఆలోచనల వెలుగుంది. భారతరత్న ఒక జాతి కృతజ్ఞతాగాథ కార్యక్రమంలో ఆ మహనీయులను స్మరించుకుందాం. ప్రతి ఆదివారం 10:00 మీ ఎఫ్ఎం వివిధ భారతి 102.8 MHz పై భారతరత్న ప్రత్యేక ధారావాహిక తప్పక వినండి.

0: భారతీయుడు చిత్రానికి హరిహరన్ హరిణి పాడిన పాట విన్నారు. సూపర్ పాట కదా, చాలా బాగుంటుంది పెప్పి పెప్పిగా. మరి షో టైంలో చివరిగా నేను అడిగాను, మీరు మొదటిసారిగా ఫోన్ ఎప్పుడు వాడారు, సెల్ ఫోన్ ఎప్పుడు వాడారంటే చాలామంది శ్రోతలు స్పందించారు. నేను ఫోన్ మొదటిసారిగా 2015 దసరా పండుగ రోజు వాడానంటున్నారు. కృష్ణా జిల్లా నుండి, పెడన్ నుండి మన కప్పలరాజ్ గారు పంపించారు. మరి బండారు త్రిముతులు రాస్తున్నారు, 2016 తొలిసారిగా నేను సెల్ ఫోన్ వాడానమ్మా, అప్పుడు కొనుక్కున్నాను, అప్పటి వరకు కూడా నేను నా దగ్గర లేదు అంటున్నారు. చాలా బాగుంది. ఇంకా ఇనాయతుల్లా, మహమ్మద్ ఇనాయతుల్లా గారు రాస్తున్నారు, 2027 నేను మొదటిసారిగా వాడానంటున్నారు. ఈయన భవానీపేట కామారెడ్డి జిల్లా నుండి రాస్తున్నారు. ఇంకా అయ్యదేవర్ వెంకటహరనాథ్ వరంగల్ నుండి రాస్తున్నారు, 1997 నేను ఫస్ట్ టైం సెల్ ఫోన్ వాడానంటున్నారు. ఇక బాలరాజు గారు రాస్తున్నారు, అప్పట్లో చాలా బాగుండేదండి, చిన్న కీప్యాడ్ ఫోన్ ఉండేది, నాకు చాలా సంతోషం అనిపించింది మొదటిసారి ఫోన్లో మాట్లాడినప్పుడు అంటున్నారు. ఎవరు, దోనాల్ బాలరాజు గారు వనసల్లిపురం నుండి రాశారు. ఇంకా ఎవరు రాశారంటే 2009 కీసర్ మండలం గోధుమకుంట గ్రామం నుండి బండి కృష్ణగౌడ్ గారు రాస్తున్నారు, 2009 మొట్టమొదటిసారిగా వాడారట. ఇంకా వేముల నరసింహరావు గారు అయితే 25 క్రితం వాడానమ్మా అంటున్నారు. చాలా సూపర్ సార్, మీరు చాలా అడ్వాన్స్డ్గా ఉన్నారు. ఇంకా 2005 మొట్టమొదటిసారిగా వాడాను ఫోన్ అంటున్నారు, దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు నుండి. ఇంకా సేర్ల వెంకటేష్ సుగుణా వారి కుటుంబ సభ్యులు 2005 మొదటిసారిగా ఫోన్లో మాట్లాడాను. ఇప్పుడు అప్పుడు మాట్లాడుతుంటే ఆనందం వేరే, ఎంతో బాగుండేది అంటున్నారు. అంటే ఇప్పుడు బాగలేదా, ఆనందం లేదా? ఇంకా ఎవరు రాశారు, ఈదునూరు లక్ష్మయ్య వలిగొండ నుండి రాస్తున్నారు, 2006 మొదటిసారిగా నేను వాడాను అంటున్నారు. బాలకృష్ణ గారు రాశారు నర్సంపేట నుండి, 2004 మొట్టమొదటిసారిగా సెల్ ఫోన్ వాడారట. మరి ఇది ఎలగందుల మార్కండేయ కూడా రాశారు, ఎప్పుడు వాడారనేది రాయలేదు. నమస్కారం అంటున్నారు, మీకు కూడా నమస్కారం అండి. మరి ఇది ఇవాళ షో టైం, షో టైంలో పాల్గొన్న ప్రతి ఒక్క శ్రోతకి అనేక అనేక ధన్యవాదాలు చెప్తోంది మీ రేడియోని ఇస్తాం పద్మిని. మరి ఇలాగే షో టైంలో పాల్గొంటూ ఉండండి, మా మెయిల్ ఐడికి మీకు సమాధానాలు పంపిస్తూ ఉండండి. మరి సమయము 2 అవుతోంది, 2:15 శక్తిశీల కార్యక్రమంలో మళ్ళీ మిమ్మల్ని పలకరిస్తాను. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.
1: ఒక దేశాన్ని నిర్మించేది కళలు గని, ఆ కళల కోసం తమ జీవితాన్ని అర్పించే మనుషులు. ఒక ఉపాధ్యాయుడు, ఒక శాస్త్రవేత్త, ఒక రాజ్యాంగ నిర్మాత, ఒక వైద్యుడు, ఇంజనీరు, క్రీడాకారుడు, వాళ్ళు దేశానికి కేవలం సేవ మాత్రమే చెయ్యరు, దేశ భవిష్యత్తును తీర్చిదిద్దుతారు. వీరంతా చరిత్రలో నిలిచిన వ్యక్తులు కాదు, చరిత్రను మలచిన వ్యక్తులు. ఈ నేలలో వారి అడుగుల ప్రతిధ్వని ఉంది, దేశ భవిష్యత్తులో వారి ఆలోచనల వెలుగుంది. భారతరత్న ఒక జాతి కృతజ్ఞతాగాథ కార్యక్రమంలో ఆ మహనీయులను స్మరించుకుందాం. ప్రతి ఆదివారం ఉదయం 10 మీ ఎఫ్ఎం వివిధ భారతి 102.8 MHz పై భారతరత్న ప్రత్యేక ధారావాహిక తప్పక వినండి.
0: మిడ్ డే న్యూస్ ఇంగ్లీష్లో వార్తలు వింటారు.
2: Akashvani and I am Abhishek Mukhopadhyay with the Midday News. The headlines. Government notifies new corporate average fuel economy norms for passenger vehicles targeting over 16% improvement in fuel efficiency in 5 years. New Delhi, Qatar review progress of Qatar's $10 billion investment commitment to India. Also discuss accelerating free trade agreement negotiations. Flood situation worsens in North Bihar due to continuous rainfall in Nepal. Over 200 villages affected. In Asian Games 2026, India bagged 3 gold medals in compound archery and 1 in trap mixed team event today, taking total tally to 59, including 10 gold. And in cricket, India win toss and elect to field in the second ODI against the West Indies at Guwahati. Government has notified the new corporate average fuel economy CAFE norms for passenger vehicles. They will replace the existing CAFE norms with effect from 1st of April 2020.

0: The voter list, democracy itself will suffer. What problem do you have if the name of someone who is no longer alive is removed from the voter list? If there is duplication with a person's name and if someone is not a citizen of the country, why should their name be included in the voter list? For a pure and sacred democracy, the voter list must be kept clean and accurate. Voter list should hona hi
1: chahiye. The partners of INDIA bloc today met in New Delhi to chalk out the strategies on the Special Intensive Division SIR exercise and issues related to the Election Commission. The meeting was held at the Constitution Club in New Delhi. Congress leader Sonia Gandhi, Rahul Gandhi and Priyanka Gandhi, Samajwadi Party leader Harindra Mallik, RJD's Tejaswi Yadav, CPIM John Brittas, NCPSP leader Supriya Shule and others were present in the meeting. Indian trio of Kushal Dalal, Sahil Jadhav and Ganesh Maniratnam, Tirumuru edged China to clinch gold in the men's compound team event in the ongoing Asian Games today. India completed a hat-trick of compound gold medals after the men's team registered a 238-237 comeback win over China in the final. Early in the day, the women's team of Chikita Taniparthi, Prithika Pradeep and Jyoti Sureka Vennam beat China 238-234 to successfully defend the gold medal, followed by mixed team gold by Chikita Taniparthi and Sahil, who also secured the LA 2028 Olympics quota place for India. Indian boxer Priya Ghangas has also clinched a bronze medal in the 60-kilogram category, showcasing the nation's growing prowess in boxing. In the trap mixed team event, Niru Danda and Kinan Chennai produced remarkable turnaround under pressure to clinch the gold medal. India moved up to the 7th in the medals tally with 10 gold, 21 silver and 28 bronze. Overall medal tally reaches 59. In men's cricket, West Indies were 15 for no loss in 2.3 overs against host India on the second ODI of the three-match series at Barsapara Cricket Stadium in Guwahati when reports last came in. And now, before we end the bulletin, the headlines once again. Government notifies new corporate average fuel economy norms for passenger vehicles, targeting over 16% improvement in fuel efficiency in 5 years. New Delhi Qatar review progress of Qatar's $10 billion investment commitment to India. Also discuss accelerating free trade agreement negotiations. Flood situation worsens in North Bihar due to continuous rainfall in Nepal. Over 200 villages affected. In Asian Games 2026, India bagged 3 gold medals in compound archery and 1 in trap mixed team event today, taking total tally to 59, including 10 gold. And in cricket, India win toss and elect to field in the second ODI against West Indies at Guwahati. And with that, we end the midday news.
2: Akashavani, Vivida Bharati Kendram. స్టూడియో క్లాక్ల సమయం 2:15 దాటి 7 సెకండ్లు. మరికొద్ది క్షణాల్లో శక్తిశీలి
3: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బోలెడంత గప్షాప్ వాట్సాప్ రిక్వెస్ట్ సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
2: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం శక్తిశీలి కార్యక్రమం వింటున్నారు. మీ రేడియో నిస్తం పద్మినితో శ్రోతలందరికీ శుభ మధ్యాహ్నం. మరి ఈరోజు శక్తిశీలిలో ఎవరి గురించి మాట్లాడబోతోంది పద్మిని అని ఎదురు చేస్తున్నారా చెప్తాను. గుజరాత్ రాష్ట్రం ఒక మారుమూల గిరిజన జిల్లా. ఛోటా ఉదయ్పూర్ జిల్లాలో రద్వా గిరిజన తెగకు చెందిన ప్రజలు ఎక్కువగా నివసిస్తారు ఆ గ్రామంలో. ఆ ఊళ్ళో ఒక పెద్ద సమస్య ఉండేది ఒకప్పుడు, కానీ ఇప్పుడు లేదు. ఆ సమస్య ఏంటంటే, అమ్మాయిలు 8వ తరగతి లేదా 9వ తరగతికి రాగానే బడి మానేసేవారట. అలాంటి విద్యా వ్యవస్థను, బాలికల భవిష్యత్తును మార్చేస్తూ 2025-26 సంవత్సరంలో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఒక శక్తిశీలి గురించి ఈరోజు మాట్లాడబోతున్నాను. ఆవిడే కలెక్టర్ ఇన్ క్లాస్ రూమ్ ఒక స్ఫూర్తిదాయక శక్తిశీలి, ఐఏఎస్ శ్రీమతి గార్గీ జైన్. వారి ఇన్స్పైరింగ్ జర్నీ ఎలా సాగింది, ఎందుకు దేశమంతటా వారి గురించి మాట్లాడుకుంటున్నారు, ఈ కలెక్టర్ ఇన్ క్లాస్ రూమ్ ఈ ప్రాజెక్ట్ గురించి కూడా చెప్తాను. మరి అన్నీ వినాలంటే ఏం చేయాలి? ట్యూన్ చేసి ఉంచండి, వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

0: ఎటో వెళ్లిపోయింది మనసు. ఈ సినిమాకి కార్తీక్ ఆలపించిన పాట విన్నారు. సంగీతం ఇళయరాజా, రచన అనంత్ శ్రీరామ్. శక్తిశీలి కార్యక్రమం వింటున్నారు. స్టూడియోల సమయం 2:22 దాటి 40 సెకండ్లు అవుతోంది. శ్రోతలకు ఒక ముఖ్య గమనిక. వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మన హైదరాబాద్ కేంద్రంలో శ్రోతల కోసం మరింత వైవిధ్యభరితమైన వినోదాత్మకమైన కార్యక్రమాలతో మీ ముందుకొస్తోంది మన ఆకాశవాణి వివిధ భారతి. ఉదయం 10 గంటలకు మార్నింగ్ మస్తీ సూపర్ హిట్ పాటలతో, మీ ఉదయాన్ని ఉత్సాహభరితమైన సూపర్ హిట్ గీతాలతో మరింత ఆహ్లాదంగా, మరింత ఆనందంగా మార్చే సంగీత కార్యక్రమం. ఇక మధ్యాహ్నం 12:05 అమృత గీతం. సాహిత్యానికి, గీతాలకు ప్రాధాన్యతనిస్తూ అలరించే ప్రత్యేక సంగీత కార్యక్రమమే ఈ అమృత గీతం. మధ్యాహ్నం 1:20 చైతన్య స్ఫూర్తి, జీవితాన్ని, సమాజాన్ని, మన ఆలోచన విధానాన్ని స్ఫూర్తివంతం చేసే కార్యక్రమమే చైతన్య స్ఫూర్తి. మధ్యాహ్నం 2:15 మెలోడీ టైం, మధురమైన మెలోడీ పాటలతో సంగీత ప్రియులను మరింతగా అలరించాలనే ఆశతో ప్రత్యేక కార్యక్రమం. ఇక సాయంత్రం 7:30 నుండి 8 గంటల వరకు సరదా సాయంత్రం, శ్రోతలను ప్రశ్నలు అడుగుతూ అలరించే విజ్ఞాన వినోద కార్యక్రమం సరదా సందడి సమాధానం. తెలుసుకుందాం, నవ్వుకుందాం, నేర్చుకుందాం. మరి ఎప్పటి నుండి ఈ కార్యక్రమాలన్నీ, ఇంకెప్పటి నుండి, రేపటి నుండే 1 అక్టోబర్ కొత్త కార్యక్రమాలతో, కొత్త ఉత్సాహంతో మన వివిధ భారతిని మరింతగా ఆస్వాదిద్దాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
1: ఒక దేశాన్ని నిర్మించేది కళలు గని, ఆ కళల కోసం తమ జీవితాన్ని అర్పించే మనుషులు. ఒక ఉపాధ్యాయుడు, ఒక శాస్త్రవేత్త, ఒక రాజ్యాంగ నిర్మాత, ఒక వైద్యుడు, ఇంజనీరు, క్రీడాకారుడు, వాళ్ళు దేశానికి కేవలం సేవ మాత్రమే చేయరు, దేశ భవిష్యత్తును తీర్చిదిద్దుతారు. వీరంతా చరిత్రలో నిలిచిన వ్యక్తులు కాదు, చరిత్రను మలచిన వ్యక్తులు. ఈ నేలలో వారి అడుగుల ప్రతిధ్వని ఉంది, దేశ భవిష్యత్తులో వారి ఆలోచనల వెలుగుంది. భారతరత్న, ఒక జాతి కృతజ్ఞతాగాథ కార్యక్రమంలో ఆ మహనీయులను స్మరించుకుందాం. ప్రతి ఆదివారం 10:00 మీ ఎఫ్ఎం వివిధ భారతి 102.8 MHz పై భారతరత్న ప్రత్యేక ధారావాహిక తప్పక వినండి.
0: మీరు వింటున్నారు శక్తిశీలి మన ఆకాశవాణి వివిధ భారతి కేంద్రంలో. మరి గార్గి జైన్, ఐఏఎస్ గార్గి జైన్ గారి కలెక్టర్ ఇన్ క్లాస్ రూమ్, అసలు ఆ ప్రాజెక్ట్ గురించి ఎన్నో విషయాలు చెప్తానన్నాను కదా. ముందుగా అసలు గార్గి జైన్ గారు ఏం చేసేవారు, ఎలాగా ఈ కార్యక్రమాన్ని మొదలెట్టారో చెప్తే, గార్గి జైన్ ఒక పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలో వస్తున్న లక్షల జీతాన్ని, విలాసవంతమైన జీవితాన్ని వదిలేసి సమాజంలో మార్పు తేవాలనే లక్ష్యంతో యూపీఎస్సీలో 45వ ర్యాంక్ సాధించి ఐఏఎస్ అయ్యారన్నమాట. 2025 ఫిబ్రవరిలో ఆమెకి గుజరాత్లో అత్యంత వెనుకబడిన ఒక గిరిజన జిల్లా అయిన ఛోటా ఉదయ్పూర్లో కలెక్టర్గా నియమించారు. ఇక ఛోటా ఉదయ్పూర్ జిల్లాలో చూస్తే రద్వా గిరిజన తెగకు చెందిన ఎక్కువ మంది ప్రజలు అక్కడ నివసిస్తున్నారని గమనించారు. ఆ పల్లెలో చాలా మంది పిల్లలు, అంటే ఆ జిల్లాల్లో ఉన్న చాలా గ్రామాల్లో బాలికలు తమ కుటుంబాల్లోనే మొదటి తరం చదువుకునే అమ్మాయిలు. అంటే అప్పటి వరకు అసలు వాళ్ళకి చదువు అంటే ఏంటో తెలీదు, అసలు ఎప్పుడు స్కూల్కి కూడా వెళ్ళలేదు. అంటే పిల్లలు, తల్లిదండ్రులకు ఒక్క అక్షరం ముక్క కూడా రాదనమాట. అయితే వాళ్ళు తమ పిల్లలు చదువుకోవాలని స్కూల్కి పంపేవారు. ఇదంతా బాగానే ఉంది. ఇందాక చెప్పాను కదా, 8వ తరగతి 9వ తరగతికి వచ్చేసరికి సడన్గా పిల్లలందరూ స్కూల్ మానేయడం మొదలుపెట్టారు. ఇదేమో దగ్గరుండి గమనించారు గార్గి జైన్. మరి ఆ తర్వాత ఏం చేశారు చెప్తాను ఈ పాట తర్వాత. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

షాక్ సినిమాకి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర ఆలపించిన పాట విన్నారు రచన వేటూరి సుందరామూర్తి గారు. సంగీతం అందించారు అజయ్ అతుల్. శక్తిశీలి కార్యక్రమం వింటున్నారు. కలెక్టర్ ఇన్ క్లాస్ రూమ్ ఐఏఎస్ గార్గీ జైన్ గారు స్టార్ట్ చేసిన ప్రాజెక్ట్ గురించి, ఐఏఎస్ గార్గీ జైన్ గారి గురించి మాట్లాడుకుంటున్నాం. మరి అమ్మాయిలు 8 లేదా 9 తరగతికి వచ్చేసరికి బడి మానేసేవారు, స్కూల్ డ్రాప్అవుట్స్ గురించి చెప్పాను కదా. ఎందుకు అంటే తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు, చిన్న వయసులోనే పెళ్లిళ్లు చేసేయడం, సుదూర ప్రాంతాల్లో ఉన్న స్కూల్కి వెళ్లడానికి సరైన భద్రత లేకపోవడం, ఇవి కారణాలని తెలుసుకున్న గార్గీ జైన్ కేవలం కలెక్టర్ ఆఫీస్కే పరిమితం కాలేదు. ఇక రూట్ కాజ్ అంటే సమస్య ఎక్కడుందో తెలుసుకోవడానికి ఆవిడే స్వయంగా రంగంలోకి దిగారు. ప్రతి వారం ఒక మారుమూల గిరిజన పాఠశాలలకి అంటే కన్యా విద్యాలయాలకు వెళ్లి చూసేవారు. ఆమె అక్కడ ఇన్స్పెక్షన్ కోసం వెళ్లేవారు కాదుట, పక్కనే ఆ స్కూల్లోని ఆ ఉన్న బాలబాలిక

బాలికలు, బాలబాలికలు కాదు, బాలికలు పక్కన కూర్చొని ఆ బెంచ్ మీద కూర్చొని వాళ్ళతో మాట్లాడుతూ వాళ్ళకి ఏమేమి కష్టాలు ఉన్నాయి, ఎందుకు ఏంటేంటి ఇబ్బందులు ఉన్నాయి, ఎందుకు మానేస్తున్నారని తెలుసుకోవడం మొదలుపెట్టారు. అక్కడ నుండే పుట్టింది, ఆ క్లాస్ రూమ్లో ఉన్న బెంచ్ నుంచి పుట్టింది ఈ కలెక్టర్ ఇన్ క్లాస్ రూమ్ ప్రోగ్రామ్. ఇందుకీ ఏం చేశారు ఈ కలెక్టర్ ఇన్ క్లాస్ రూమ్ ప్రోగ్రామ్, ఎలాగా ఈ బాలికలు స్కూల్కి రావడానికి మళ్ళీ ఆవిడ ఎంకరేజ్ చేశారు, ఆ విషయాలన్నీ కూడా చెప్తాను. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

మళ్లీ మళ్లీ ఎదిరాని రోజు. ఈ చిత్రానికి హరిచరణ్ పాడిన పాట విన్నారు. రచన సాహితీ, సంగీతం గోపీసుందర్. శక్తిశీలి కార్యక్రమం వింటున్నారు. స్టూడియోలో సమయం 2:37 దాటి 35 సెకండ్లు. మరి ఏంటి కలెక్టర్ ఇన్ క్లాస్ రూమ్ కార్యక్రమం మొదలెట్టారు వైఎస్ గార్గీజీ అని, ఏం చేస్తారని చెప్తానన్నాను కదా. దానికన్నా ముందు, అసలు కార్యక్రమం మొదలెట్టే కన్నా ముందు, కలెక్టర్ ఇన్ క్లాస్ రూమ్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసే కన్నా ముందే, మారుమూల అటవీ ప్రాంతాల్లో గిరిజన బాలికల పాఠశాల దశకు రాగానే చదువు మానేసి కూలి పనులకు వెళ్లిపోయేవారట. బాల్య వివాహాలు, చిన్న వయసులోనే వారికి గర్భధారణ జరగడం వల్ల ఎంతో మంది మాతాశిశు మరణాలు కూడా సంభవించేవి అని గ్రహించారు గార్గి గారు. ఇవన్నీ తెలుసుకున్నారు, స్వయంగా రంగంలోకి వచ్చేసారని చెప్పాను కదా. ఇంకేం చేశారు, అన్ని స్కూల్స్కి వెళ్ళడం మొదలెట్టారు. క్లాస్ రూమ్లో ఏం నేర్పించాలని ఒక మాడ్యూల్ తయారు చేసుకున్నారట. ఈ ప్రోగ్రాం ద్వారా, అంటే కలెక్టర్ ఇన్ క్లాస్ రూమ్ ప్రోగ్రాం ద్వారా, గార్గీ జైన్ గారు 5 పెద్ద కన్యా విద్యాలయాల్లో దాదాపు 750 మంది బాలికల్ని దత్తత తీసుకొని ప్రతి వారం వారికి మెంటర్షిప్, అంటే శిక్షణ ఇచ్చేవారట. ఆ సెషన్స్లో కేవలం చదువు మాత్రమే కాకుండా ఆ బాలికలందరిలోనూ ఆత్మవిశ్వాసం నింపుతూ భయం లేకుండా సమాజంలో ఎలా మాట్లాడాలి, ఎలా నిలబడాలి అని ప్రాక్టికల్గా నేర్పేవారట. ఒక సందర్భంలో అయితే వారు చిన్నతనంలో ఎదుర్కొన్న ఒక రకమైన ఒక చెడు ఒక ఇష్యూని కూడా ఆ బాలికలకు చెప్పి, ఒకవేళ మీరు అలాంటి ఇష్యూని ఎదుర్కొంటే ఎలాగా మీరు ఫేస్ చేయాలి, ఎలా ధైర్యంగా నిలబడాలో అని నేనే లైవ్ ఎగ్జాంపుల్ అంటూ ఆవిడ చెప్పారట. ఇంకా గుడ్ టచ్, బ్యాడ్ టచ్ గురించి ప్రతి అమ్మాయికి అవగాహన కల్పించారు. బాల్య వివాహాలు చట్టరీత్యా నేరం అని చెప్తూ ఎవరైనా బలవంతంగా అలాంటి వివాహాలు చేస్తే తప్పకుండా ఫిర్యాదు ఎలా చేయాలో కూడా దగ్గరుండి ఆ బాలికలందరినీ తన సొంత బిడ్డల్లాగా అక్కును చేర్చుకున్నారట ఐఎస్ గార్గిజన్. మరి ఆవిడంటారు, కేవలం చదువు మాత్రమే కాదు, వారి హక్కులు, ఆరోగ్యం, డిజిటల్ టెక్నాలజీపై అవగాహన కల్పించడం కూడా ఈ కలెక్టర్ ఇన్ క్లాస్ రూమ్ ప్రాజెక్టులోని భాగమేనంటారు. మరి మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం, వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

మార్ చిత్రానికి శ్రీరామచంద్ర ఆలపించిన పాట విన్నారు. సంగీతం మణిశర్మ, రచన రెహమాన్. అలాగా గెలుపు తలుపులే తీసే అంటూ ఆడపిల్లల ఆశలన్నిటికీ తలుపులు తెరిచి ఇదిగో రెక్కలిస్తున్నాను, ఇంకా మీ పని కానియండి అన్నారు ఐఏఎస్ గార్గీచేన్. ఆమె మొదలుపెట్టిన ఆ ప్రోగ్రాం వల్ల, అంటే క్లాస్ రూమ్ అండ్ కలెక్టర్ ప్రోగ్రాం వల్ల 2025 సంవత్సరం నాటికి ఆ ప్రాంతాల్లో బాలికల డ్రాప్అవుట్స్, బడి మానేసిన స్కూల్ ఆడపిల్లల రేటు ఏకంగా 60% తగ్గిపోయిందిట. చూడండి, ఎక్కడ ఎంతమంది పానేసిన స్కూల్ పిల్లల నుండి 60% తగ్గిందిట. ఎంతమంది బాలికలు బాల్య వివాహాల నుండి రక్షించబడి ఉన్నత చదువుల కోసం అడుగులు వేయడం మొదలుపెట్టారు ఐఏఎస్ గార్గీజేన్ గారి స్ఫూర్తితో. మొదట్లో కలెక్టర్ అంతటి పెద్ద అధికారిని తమ క్లాస్ రూమ్లోకి వచ్చి తమతో కూర్చుంటే ఆ బాలికలు భయంతో వణికిపోయేవారట. మాట్లాడడానికి కూడా సాహసించేవారు కాదుట. కానీ గార్గీజేన్ చూపిన ఆత్మీయత, కరుణ ఆ భయాన్ని పోగొట్టాయి. తల్లిలాగా అక్కును చేర్చుకున్నారు ఆడపిల్లలందరినీ. ఆమె వారితో కలిసి కూర్చొని వారి కష్టాలను, వారి ఇంటి ఇబ్బందులను ఒక అక్కలాగా, ఒక అమ్మలాగా అడిగి తెలుసుకున్నారు. మెల్లిగా ఆ అమ్మాయిలు కలెక్టర్ గారిని మేడం కలెక్టర్ అని పిలవడం మానేసి ఆప్యాయంగా కలెక్టర్ దీది, కలెక్టర్ అక్క అని పిలవడం మొదలెట్టారట.

0: అమ్మాయిలంటే అంతే కదా. అసలు ఈ పాట వింటుంటే కాస్త ఎమోషనల్గా కూడా అనిపిస్తుంది. విశ్వాసం చిత్రం నుండి సత్యప్రకాష్ ఆలపించిన పాట విన్నారు. సంగీతం ఇమాం.
1: ఒక దేశాన్ని నిర్మించేది కలలుగని ఆ కలల కోసం తమ జీవితాన్ని అర్పించే మనుషులు. ఒక ఉపాధ్యాయుడు, ఒక శాస్త్రవేత్త, ఒక రాజ్యాంగ నిర్మాత, ఒక వైద్యుడు, ఇంజనీరు, క్రీడాకారుడు, వాళ్ళు దేశానికి కేవలం సేవ మాత్రమే చేయరు, దేశ భవిష్యత్తును తీర్చిదిద్దుతారు. వీరంతా చరిత్రలో నిలిచిన వ్యక్తులు కాదు, చరిత్రను మలచిన వ్యక్తులు. ఈ నేలలో వారి అడుగుల ప్రతిధ్వని ఉంది, దేశ భవిష్యత్తులో వారి ఆలోచనల వెలుగుంది. భారతరత్న ఒక జాతి కృతజ్ఞతాగాథ కార్యక్రమంలో ఆ మహనీయులను స్మరించుకుందాం. ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు మీ ఎఫ్ఎం వివిధ భారతి 102.8 మెగాహెర్ట్స్ పై భారతరత్న ప్రత్యేక ధారావాహిక తప్పక వినండి.
0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం శక్తిశీలి కార్యక్రమం వింటున్నారు. స్టూడియోలో సమయం 2:51 దాటి 45 సెకండ్లు. మరి ఐఏఎస్ కార్గి జైన్ గారి క్లాస్ రూమ్ కలెక్టర్ ఇన్ క్లాస్ రూమ్ ప్రాజెక్ట్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఆకాశమే హద్దుగా దూసుకెళ్లాలంటూ కెరీర్ గైడెన్స్ ని కూడా ఇవ్వడం మొదలుపెట్టారు ఈ ప్రోగ్రాంలో. తన కథనే ఉదాహరణగా చెప్పి వారి

ఎంతో మోటివేట్ చేశారు ఈ ఐఏఎస్. ఇందాక చెప్పాను కదా 60% 60% డ్రాప్అవుట్స్ తగ్గాయి. కలెక్టర్ ఇన్ క్లాస్ రూమ్స్ ప్రోగ్రామ్ చాలా హిట్ అయింది. అయితే ఇది కేవలం మాటలకే పరిమితం కాలేదు, అద్భుతమైన ఫలితాలనిచ్చి చూపించింది. 2025వ సంవత్సరం నుండి 2026వ సంవత్సరం నాటికి ఆ జిల్లాలో స్కూల్ మానేసిన పిల్లల సంఖ్య 9,000 నుండి 5,500కు పడిపోయింది. అంటే దాదాపు 4,500 మంది ఆడపిల్లలు తిరిగి బడిబాట పట్టేలా చేసిన కలెక్టర్ దీదీని అసలు ప్రశంసించకుండా ఉండలేకపోతున్నాం. ఆవిడిచ్చిన ధైర్యంతోనే ఎంతో మంది గిరిజన బాలికలు తమ ఇళ్లలో బాల్య వివాహాలను ఎదిరించి చదువు కొనసాగిస్తున్నారు. ఇది కదా స్ఫూర్తి అంటే.

0: ఆకాశమే నీ హద్దురా ఈ చిత్రంలో స్వీయ సంగీత దర్శకత్వంలో ధనుంజయతో కలిసి ఆలపించారు జీవి ప్రకాష్ కుమార్, రచన రామజోగయ్య శాస్త్రి. ఇక శక్తిశీలిలో ముక్తాయింపుగా చెప్పాలంటే ఐఏఎస్ గార్గిజైన్ గారి ఆశయం ఒక్కటే, ఈ మారుమూల గిరిజన తాండాల నుండి కనీసం 5 అమ్మాయిలైనా ఐఏఎస్ అధికారులుగా నేను చూడాలనుకుంటున్నాను. ఊహించండి, ఒక అధికారినిగా ఆఫీస్ వదిలి సమాజంలోకి వెళ్లి ఇష్టమైన పనిచేస్తే ఎలాంటి మార్పు వస్తుందో కళ్లకి కట్టినట్టు నిరూపించి చూపించిన ఐఏఎస్ గార్గిజైన్ గారి గురించి ఎంత చెప్పినా తక్కువే. కలెక్టర్ ఇన్ కార్యక్రమం కథ ఈరోజు దేశంలో ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తోంది. ఆడపిల్లలు దేశ భవిష్యత్తు, సరైన సహకారం ఇస్తే ప్రతి బాలిక ప్రతి మహిళ ఒక శక్తిశీలే. రెక్కలిద్దాం, హాయిగా వారికి నచ్చింది చేయనిద్దాం, ఆడపిల్లల్ని సపోర్ట్ చేద్దాం. ఇది ఇవాళ్టి శక్తిశీలి ఐఏఎస్ గార్గిజైన్ గారి గురించి.
1: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలేడంత గప్ షాప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి, రేడియో ఐకాన్ క్లిక్ చేయండి, బీబి తెలుగు సెలెక్ట్ చేయండి, వివిధ భారతి ఆకాశవాణి తెలుగు తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: అందరికీ నమస్కారం. నేను అశోక్ రెడ్డి, ఎండి మెట్రో వాటర్ సప్లై సీవరేజ్ బోర్డ్ హైదరాబాద్. వర్షాకాలం మొదలైంది. రాలిన ప్రతి వర్షపు నీటి బొట్టిని ఒడిసిపెట్టుకోవడం మనందరి బాధ్యత. ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతను నిర్మించుకుందాం. వివరాలకి, సలహాలకి 1553 లేదా 9989851 02కి లేదా hyderabadwater.gov.in సంప్రదించండి. మీకు జలమండలి ఎప్పుడు అందుబాటులో ఉంటుంది.
1: మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం ఇది. ఇవాళ్టి శక్తిశీలి ఈరోజు కార్యక్రమాలన్నీ. మరి మరొక రోజు మరొక కార్యక్రమంలో మిమ్మల్ని అందరినీ మళ్లీ పలకరిస్తుంది మీ రేడియో నేస్తం పద్మిని.

ఆకాశవాణి వరంగల్ కేంద్రం ఎఫ్ఎంఎన్ 103.5 మెగాహెడ్స్పై చిత్రసీమ కార్యక్రమానికి శ్రోతలందరికీ స్వాగతం, నమస్కారం. ఈనాటి కార్యక్రమంలో ముందుగా మనం చిత్రం కోసం శ్రేయా ఘోషల్, అశ్విని హరి పాడిన చంద్రబోస్ గీతం, సంగీతం అందించిన వారు అనూప్ రూబెన్స్.

చిత్రసీమ కార్యక్రమంలో ఇప్పుడు వినండి. అవారా చిత్రం కోసం హరిచరణ్ తాన్వి పాడిన చంద్రబోస్ గీతం, సంగీతం యువన్ శంకర్ రాజా.

చిత్రసీమ కార్యక్రమంలో ఇప్పుడు వినండి. మిరపకాయ చిత్రం కోసం రీటా మేఘ జనని వర్ధిని పాడిన సాహితీ గీతం సంగీతం థమనేసెస్.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాప్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫార్మ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫార్మ్ 7, సవరణలకు ఫార్మ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. చేవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: చిత్రసీమ కార్యక్రమంలో ఇప్పుడు వినండి, గేమ్ చేంజర్ చిత్రం కోసం కార్తిక్ శ్రేయ ఘోషల్ పాడిన రామ జోగయ్య శాస్త్రి గీతం, సంగీతం థమన్ ఎస్ఎస్.

చిత్రసీమ కార్యక్రమంలో ఇప్పుడు వినండి. మిస్టర్ పర్ఫెక్ట్ చిత్రం కోసం శ్రేయా ఘోషల్ పాడిన అనంత శ్రీరామ్ గీతం, సంగీతం అందించిన వారు దేవిశ్రీ ప్రసాద్.

చిత్రసీమ కార్యక్రమంలో ఇప్పుడు వినండి. నేను లోకల్ చిత్రం కోసం నరేష్ అయ్యర్, మనిషా పాడిన శ్రీమణి గీతం, సంగీతం అందించిన వారు దేవిశ్రీ ప్రసాద్.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. చేవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: చిత్రసీమ కార్యక్రమంలో ఇప్పుడు వినండి. మొన్న చిత్రం కోసం సాధన సర్గం నరేష్ అయ్యర్, క్రిష్ హరిచందన పాడిన కందికొండ గీతం, సంగీతం హరీష్ జయరాజ్.

శ్రోతలు చిత్రసీమ సినీ గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి, ఊరు పేరు భైరవ కోన. ఈ చిత్రం కోసం సిద్ధ శ్రీరామ్ పాడిన శ్రీమణి గీతం, సంగీతం అందించిన వారు శేఖర్ చంద్ర.

కార్యక్రమంలో ఇప్పుడు వినండి. నా పంచప్రాణం చిత్రం కోసం దిలీప్ హర్షిక పాడిన రాము బాబురావు గీతం, సంగీతం డ్రమ్స్ రాము.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLOకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. చేవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: కార్యక్రమంలో ఇప్పుడు వినండి, పారడైజ్ చిత్రం కోసం అనిరుద్ధ్ సుభాష్ని పాడిన కాసర్ల శ్యామ్ గీతం, సంగీతం అనిరుద్ధ్ రవిచందర్.

శ్రోతలు, చిత్రసింహ వింటున్నారు. కార్యక్రమంలో చివరిగా వినండి. రాజు వేడ్స్ రాంబాయ్ చిత్రం కోసం మిట్టపల్లి సురేందర్ స్వీయ రచనలో పాడిన ఈ గీతం సంగీతం అందించిన వారు సురేష్ బొబ్బిలి.

మీరింతవరకు చిత్రసీమ సినీ గీతాలు విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం. ఇప్పుడు దేశభక్తి గీతం వింటారు.

దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం నిలయంలో సమయం 6:05 కోసింది. మరి కాసేపట్లో న్యూస్ ఇన్ ఇంగ్లీష్ ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం.

0: with the women's team, mixed team and men's team all finishing on top. India also struck gold in shooting, with the mixed trap team securing the top spot. Indian boxers added 3 bronze medals to the tally, with Priya Ghangas, Narendra Berwal and Kapil Pokharia finishing on the podium. And with that, we end this news bulletin.
1: ఆకాశవాణి సమయం 6:10. ఇప్పుడు తెలుగులో ప్రాంతీయ వార్తలు వింటారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కిడాంబి కృష్ణవేణి. ముందుగా ముఖ్యాంశాలు. కరీంనగర్ సమీకృత జిల్లా అధికారుల సముదాయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. సుమారు 1,100 కోట్లకు పైగా విలువైన పలు అభివృద్ది పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. కేంద్ర బృందం ద్వారా రాష్టంలో పంట నష్టాన్ని అంచనా వేయించి బాధిత రైతులకు ప్రభుత్వం తక్షణమే పరిహారం అందజేయాలని బీజేపీ తెలంగాణ రాష్ట అధ్యకులు ఎన్ రామచంద్రరావు డిమాండ్ చేశారు. రాజస్థాన్తో ఉన్న సింగరేణి థర్మల్ విద్యుత్ ఒప్పందాన్ని రద్దు చేయాలని మాజీ మంత్రి హరీష్ రావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. ఉపాధి హామీ పథకం అమలును సమీక్షించేందుకు, క్షేత్రస్థాయి సమస్యలు పరిష్కరించేందుకు మంత్రి సీతక్క సర్పంచులు, గ్రామీణాభివృద్ది అధికారులతో ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఐచి నాగోయాలో జరుగుతున్న 2026 ఆసియా క్రీడల్లో ఈరోజు కాంపౌండ్ ఆర్చరీ విభాగంలో భారత్ 3 స్వర్ణ పతకాలు సాధించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యకులు మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు శ్రీధర్బాబు, పొంగులేటి పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మలతో కలిసి కరీంనగర్ నుంచి సిరిసిల్లకు చేరుకున్నారు. వేలాది మంది కాంగ్రెస్ కార్యకర్తలతో అంబేద్కర్ చౌరస్తా నుంచి బహిరంగ సభా వేదిక వరకు భారీ ర్యాలీ, పాదయాత్ర నిర్వహించారు. అనంతరం జరిగే సభలో సీఎం పలు అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసి ప్రసంగించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు చేపట్టిన కరీంనగర్ పర్యటన ముగిసింది. ఆయనకు కలెక్టర్ చిత్రా మిశ్రా, సీపీ ఘౌసాలం, మేయర్ కులగాని శ్రీనివాస్ స్వాగతం పలికారు. గార్డ్ ఆఫ్ ఆనర్ స్వీకరించిన అనంతరం తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించి 1,124.83 కోట్ల విలువైన సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఈ సందర్బంగా సీఎం పలు అభివృద్ది పనులు ప్రారంభించారు. అనంతరం కేంద్ర మంత్రి బండి సంజయ్, రాష్ట మంత్రులు, ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. మౌలిక సదుపాయాల ఆమోదాలు, రక్షణ భూముల బదిలీల కోసం కేంద్ర ప్రభుత్వంతో నిర్మాణాత్మక సహకారాన్ని ప్రస్తావిస్తూ ఉద్యోగుల ఫిర్యాదులు పరిష్కరించాలని పేర్కొన్నారు. 840 కోట్ల రూపాయలతో యూసీఎఫ్ నిధులతో పాటు లైబ్రరీ, కమాండ్ కంట్రోల్ సెంటర్, మార్కెట్, పార్కింగ్ వంటి అభివృద్ది పనుల శంకుస్థాపనలు జరిగాయని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం సిలబస్ మార్పుల పేరుతో సమాజాన్ని, దేశ చరిత్రను చీల్చే కుట్ర చేస్తోందని ఆరోపించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ప్రజల దృష్టిని మళ్లిస్తున్నాయని, ఈ నెల 4న అమిత్ షా కరీంనగర్ రానున్నారని పేర్కొన్నారు. రాష్టంలో కరువు వేళ రైతులను ఆదుకునేందుకు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన ఎంతగానో ఉపయోగపడదని, కానీ 2018 నుంచి ప్రభుత్వాలు ప్రీమియం చెల్లించకపోవడంతో పథకం నిలిచిపోయిందని బీజేపీ రాష్ట అధ్యకులు ఎన్ రామచంద్రరావు విమర్శించారు. ఆల్మట్టి ప్రాజెక్టు ఎత్తు పెంపుపై కాంగ్రెస్, బీఆర్ఎస్ వైఫల్యాల వల్లే కృష్ణానీటి పంపిణీలో రాష్టానికి అన్యాయం జరిగిందని నాగార్జునసాగర్ సమావేశంలో రామచంద్రరావు ఆవేదన వ్యక్తం చేశారు.
2: 2018 నుంచి ప్రీమియం కట్టకుండా ఫసల్ బీమా యోజన ఆపేయడం జరిగింది. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన దాన్ని అమలు పరిచుంటే రైతులకు ఇప్పుడు జరిగిన నష్టంలో కొంత గొప్ప వాళ్లకు నష్టపరిహారం దొరికింది.
1: సింగరేణి థర్మల్ ప్లాంట్ నుంచి రాజస్థాన్ కు 800 మెగావాట్ల విద్యుత్ను సరఫరా చేసే జాయింట్ వెంచర్ ఒప్పందాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ మాజీ మంత్రి హరీష్ రావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. ప్రభుత్వ విద్యుత్ నిర్వహణ, బొగ్గు సరఫరా సమస్యలపై అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఉత్పత్తి అవుతున్న విద్యుత్ మొత్తాన్ని తెలంగాణ అవసరాలకే కేటాయించాలని పేర్కొన్నారు. వీబీజీ రామ్జీ కార్యక్రమానికి సంబంధించి గ్రామీణ ఉపాధి పథకం అమలు, క్షేత్రస్థాయి సమస్యలు, పురోగతిపై మంత్రి సీతక్క వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ పనుల ఎంపికలో గ్రామసభ నిర్ణయాలకు ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులను సూచించారు. అర్హులైన కుటుంబాలన్నింటికీ ఉపాధి అవకాశాలు కల్పిస్తూనే పారదర్శకత, నాణ్యత పాటించాలని చెప్పారు. స్థానిక సమస్యలు పరిష్కరించాలని జిల్లా అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆమె కోరారు. కొచ్చిలో జరిగిన ఇండియా టుడే కాన్క్లేవ్ సౌత్ సదస్సులో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల సంఘం పారదర్శకతను కాపాడుకోవాలని, ఎన్నికల వ్యవస్థపై ప్రజలకు నమ్మకాన్ని పెంచాలన్నారు. తెలంగాణ సంక్షేమ పథకాలను సమర్థిస్తూనే వాటిని ఉచితాలుగా కాకుండా మానవ వనరులపై పెట్టే పెట్టుబడిగా పరిగణించాలని కోరారు. ఖరీఫ్ 2026-27కి గాను మద్దతు ధరల పథకం కింద 7.06 లక్షల మెట్రిక్ టన్నుల పప్పుధాన్యాలు, నూనె గింజల కొనుగోలుకు కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్

చౌహాన్ 5,547.99 కోట్లను ఆమోదించారు. తెలంగాణ, ఉత్తరప్రదేశ్, కర్ణాటక రైతులకు లబ్ది చేకూర్చే ఈ నిర్ణయం సుస్థిర వ్యవసాయ ఆదాయాన్ని అందించడానికి ఉపయోగపడుతుందని మంత్రి పేర్కొన్నారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలోని కృషి విజ్ఞాన కేంద్రంలో కిసాన్ మేళా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్, జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, కేవీకే శాస్త్రవేత్తలు హాజరయ్యారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ రైతులకు ఆధునిక వ్యవసాయ పద్దతులు, సంక్షేమ పథకాలపై అవగాహన కల్పించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా హైదరాబాద్ను గేమింగ్, విఎఫ్ఎక్స్, యానిమేషన్ రంగాలకు ప్రపంచస్థాయి హబ్గా మార్చడానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు వెల్లడించారు. డిసెంబర్లో నిర్వహించనున్న తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ సన్నాహాలను సమీక్షిస్తూ స్టోరీస్, గేమ్స్ అండ్ డ్రీమ్స్ థీమ్తో యువత కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సమ్మిట్ ప్రధానంగా అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించడం, రాష్ట సృజనాత్మక వినోద రంగాన్ని విస్తరించడం లక్ష్యంగా పెట్టుకుందని వివరించారు. ఎల్టీ, హెచ్టీ విద్యుత్ కనెక్షన్లకు యూనిఫామ్ సర్వీస్ లైన్ ఛార్జీలతో వినియోగదారులకు ఖర్చుపై ముందుగానే స్పష్టత లభిస్తుందని టీజీఎస్పీడీసీఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. తెలంగాణ విద్యుత్ నియంత్రణ కమిషన్ తీసుకొచ్చిన ఈ విధానంపై అవగాహన కల్పించేందుకు ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ లోడ్ ఆధారంగా స్థిర ఛార్జీలు ఉండడంతో గతంలో దూరం, ట్రాన్స్ఫార్మర్ సామర్థ్యం వల్ల అంచనాల వ్యయంలో ఉండే 30-40% వ్యత్యాసానికి తెరపడిందని తెలిపారు. అర్సపల్లి, నిజామాబాద్ బైపాస్, మాధవనగర్ ప్రాంతాల్లో 3 రైల్వే ఓవర్ బ్రిడ్జిలు, అనుసంధానం, 4 లేన్ల రహదారుల నిర్మాణం కోసం రాష్ట ప్రభుత్వం 14.77 కోట్లకు పైగా నిధులు విడుదల చేసిందని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి తెలిపారు. ఈ ప్రాజెక్టులు పూర్తయితే రైల్వే క్రాసింగ్ల వద్ద ట్రాఫిక్ సమస్యలు తొలగి ప్రయాణికులకు రాకపోకలు మరింత సులభతరం కానున్నాయని తెలిపారు. సంగారెడ్డి జిల్లా పొట్పల్లిలోని గోద్రేజ్ అగ్రోవేట్ ఆయిల్ పామ్ నర్సరీని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ పరిశీలించారు. ఈ సందర్బంగా నర్సరీ నిర్వహణలో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని ఉద్యానవన శాఖ అధికారులను ఆదేశించారు. ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఒక్కో మొక్కకు 193 రూపాయలు సబ్సిడీ అందిస్తోందని అధికారులకు వివరించారు. జపాన్లోని ఐచి నాగోయలో జరుగుతున్న 2026 ఆసియా క్రీడల కాంపౌండ్ ఆర్చరీ విభాగంలో భారత్ ఆధిపత్యాన్ని ప్రదర్శించి వివిధ విభాగాల్లో 3 స్వర్ణ పతకాలు కైవసం చేసుకుంది. జ్యోతి సురేఖ, చికితారావ్, ప్రతీక ప్రదీప్లతో కూడిన భారత మహిళల జట్టు ఫైనల్లో చైనాపై 238.234 తేడాతో విజయం సాధించి స్వర్ణం గెలుచుకుంది. మిక్స్డ్ కాంపౌండ్ టీం ఈవెంట్లో చికితారావు, సాహిల్ రాజేష్ జాదవ్ జోడీ ఉత్కంఠభరితమైన షూటాఫ్లో దక్షిణ కొరియాపై విజయాన్ని సాధించింది. పురుషుల కాంపౌండ్ టీం విభాగంలో కుశాల్ దలాల్, సాహిల్ జాదవ్, గణేష్ మణిరత్నంతో కూడిన భారత జట్టు చైనాపై స్వల్ప తేడాతో విజయం సాధించి టైటిల్ను నిలబెట్టుకుంది. దీంతో భారత్ ప్రస్తుతం 10 స్వర్ణాలు, 21 రజతాలు, 28 కాంస్య పతకాలతో మొత్తంగా 59 పతకాలు సాధించి పతకాల పట్టికలో 7వ స్థానంలో నిలిచింది. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ 27వ స్నాతకోత్సవం అక్టోబర్ 7 జరగనుందని వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి తెలిపారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ శివప్రతాప్ శుక్లా పాల్గొని 36,000 మంది విద్యార్థులకు డిగ్రీ పట్టాలు ప్రదానం చేయడంతో పాటు ప్రముఖ దర్శకులు బి నరసింహరావుకు గౌరవ డాక్టరేట్ను అందజేయనున్నారని వెల్లడించారు. మాజీ ఉప ముఖ్యమంత్రి స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి నీటిపారుదల శాఖ అధికారులతో కలిసి చీల్పూర్ మండలంలోని గండిరామారం ఎత్తిపోతల పథకం లిఫ్ట్ 1 పంప్ హౌస్ను ప్రారంభించారు. మిగిలిన 30% పనులను జనవరి నాటికి పూర్తి చేయాలని అధికారులను ఆదేశిస్తూ 2 పంటకు సాగునీరు అందిస్తామని హామీ ఇచ్చారు. నిజామాబాద్ జిల్లా లక్కంపల్లి సెజ్లో ప్రతిపాదిత ఆయిల్ పంప్ ఫ్యాక్టరీ కోసం కేటాయించిన స్థలాన్ని రాష్ట ప్రభుత్వ సలహాదారు పి సుదర్శన్ రెడ్డి, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే ఆర్ భూపతిరెడ్డి, కలెక్టర్ భవేష్ మిశ్రాతో కలిసి పరిశీలించారు. నిజామాబాద్ నిర్మల్ జిల్లాల్లో 17,000 ఎకరాలకు పైగా విస్తీర్ణంలో ఆయిల్ పామ్ సాగు జరుగుతోందని పేర్కొంటూ ఆయా ప్రాంతాల అనుకూలతలు వివరించారు. శారీరక దృఢత్వానికి యోగా, నడక ఎంతగానో అవసరమని సూర్యాపేట జిల్లా సంక్షేమాధికారి నరసింహారావు అన్నారు. అంతర్జాతీయ వయోవృద్దుల దినోత్సవం సందర్బంగా ఆయన మాట్లాడుతూ తరాల మధ్య అనుబంధాన్ని పెంపొందించేందుకు యాక్టివ్ ఏజింగ్ అండ్ ఇంటర్జనేషనల్ హార్మోని అనే ఇతివృత్తంతో మున్సిపల్ కార్యాలయం నుంచి ప్రణామ్ డే కేర్ సెంటర్ వరకు వాకథాన్ నిర్వహించారు. స్థానిక చేనేత కళ, సంస్కృతి, ప్రకృతిని ప్రోత్సహించడం ద్వారా పర్యాటకాన్ని పెంపొందించాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అన్నారు. పోచంపల్లి టూరిజం పార్కును కలెక్టర్ ఈరోజు సందర్శించారు.
సిద్దిపేట జిల్లా పుల్లూరు పద్మనాభునిపల్లి గ్రామాల్లో భూభారతి భూ రీసర్వే కార్యకలాపాలను జిల్లా కలెక్టర్ కె హైమావతి తనిఖీ చేశారు. ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలు పాటిస్తూ సర్వే ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 7:05 జాతీయ వార్తలు వింటారు.

ఆకాశవాణి వరంగల్ కేంద్రం ప్రసార విశేషాలు. ఎఫ్ఎం బ్యాండ్ 103.5 మెగాహెడ్స్పై ఈ పూట ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు మరియు రేపటి ప్రసారాలను కొన్ని ముఖ్య అంశాలు వింటారు. ముందుగా ఈ పూట ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ఈ సాయంత్రం 6:25 సమాచార దర్శిని. ఆరు గంటల 30 నిమిషాలు ప్రసారమయ్యే యువవాణి యువజనుల కార్యక్రమంలో డాక్టర్ సి నారాయణరెడ్డి గారి రచనలు, యువతకు వ్యక్తిత్వ పాఠాలు ఈ అంశంపై పి శ్రీనివాస్ అందిస్తున్న రూపకం వింటారు. 7 గంటలకు ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం. 7:05 తెలుగులో జాతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రంలోని ప్రసారం. ఇక 7:15 ప్రసారమయ్యే పంట పొలాలు వ్యవసాయదారుల కార్యక్రమంలో దీర్ఘకాలిక బిట్ట పరిస్థితులు, రైతులు చేపట్టవలసిన యాజమాన్య పద్ధతులు ఈ అంశంపై జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ వి వేణుగోపాల్ గారితో పరిచయం ఉంటుంది. పరిచయకర్త శ్రీ హర్షం సదానందం. అనంతరం వానాకాలంలో గొర్రెల పెంపకంలో అనుభవాలు ఈ అంశంపై ఆత్మకూరు మండలం పెంచికలపేట గ్రామ రైతు శ్రీ కనకయ్య గారితో పరిచయం ఉంటుంది. పరిచయకర్త శ్రీ హర్షం సదానందం. 7:45 వికసిత్ భారత్ ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం. ఎనిమిది గంటలకు మనోరంజని శ్రోతలు ఉత్తరాలు మరియు వాట్సాప్ ద్వారా కోరే సినీ గీతాల కార్యక్రమం వింటారు. 9:00 న్యూస్ 8 ఆకాశవాణి ఢిల్లీ కేంద్రంలోని ప్రసారం. 9:15 స్పాట్ లైట్ కార్యక్రమం ఢిల్లీ కేంద్రంలోని ప్రసారం. రాత్రి 9:30 శాస్త్రీయ సంగీత కార్యక్రమం. ఈనాటి కార్యక్రమంలో బాలాజీ శంకర్ గారి గాత్ర సంగీతం వింటారు. రాత్రి 20వ ఆసియన్ గేమ్స్ 2026 క్రీడలపై రేడియో నివేదిక ఆకాశవాణి ఢిల్లీ కేంద్రంలోని ప్రసారం. రాత్రి 10:20 11:00 మధుర గీతాలు, అలనాటి ఆనుమతి లాంటి సినీ గీతాలు వింటారు. ఇవి ఈ పూట ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు.

రేపటి ప్రసారంలోని కొన్ని ముఖ్యాంశాలు. రేపటి ఉదయం ప్రసారంలో 6:55 వందే మాతరం మంగళధ్వని వింటారు. 6:00 దేశభక్తి గీతం, 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 6:10 తరంగిణి భక్తి సంగీత కార్యక్రమం వింటారు. 6:40 ప్రాంతీయ వార్తలు, 7:00 జిల్లా సమాచార లేఖ, 7:05 తెలుగులో జాతీయ వార్తలు వింటారు. ఇక 7:15 ప్రసారమయ్యే ఉదయ తరంగిణి కార్యక్రమంలో భాగవత నీరాజనం ధారావాహిక కార్యక్రమం వింటారు. అనంతరం అవధానం శ్రీ బాలశ్రీనివాసమూర్తి గారి ప్రసంగం వింటారు. 8:00 జానపద సంగీతం, 8:15 మార్నింగ్ న్యూస్, 8:30 ఎన్సీఆర్టీ వారి ప్రయోజిత కార్యక్రమం వింటారు.

ఇక ఉదయం 9 గంటలకు చిత్రసీమ సినీగీతాలు వింటారు. 10 గంటలకు జీవ వైవిధ్యం, డాక్టర్ జరీనా బ్రేగం గారి ప్రసంగం వింటారు. 10:30 చిత్రసీమ సినీగీతాలు వింటారు. 12:30 వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు. 12:30 తెలుగులో జాతీయ వార్తలు, 1:10 ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం. ఇక సాయంత్రం 5 గంటలకు చిత్రసీమ సినీగీతాలు వింటారు. 6:30 జానపద సంగీత కార్యక్రమం, 7:15 కిసానవాణి రైతుల కార్యక్రమంలో జీవన ఎరువులు వాడే విధానంలో రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఈ అంశంపై వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త శ్రీమతి కె మానసగారితో పరిచయం ఉంటుంది. అనంతరం కాకరసాగులో అనుభవాలు వరంగల్ జిల్లా సంగి మండలం రామచంద్రపురం గ్రామ రైతు మాసంపల్లి రవిగారితో పరిచయం ఉంటుంది. రాత్రి 10 గంటలకు 20వ ఆసియా గేమ్స్ 2026 రేడియో నివేదిక వింటారు. రాత్రి 10:20 మధుర గీతాలు వింటారు. ఇవి రేపటి ప్రసారంలోని కొన్ని ముఖ్యాంశాల ప్రసార విశేషాలు విన్నారు.

0: ఆకాశవాణి వరంగల్ కేంద్రం సమాచార దర్శిని.
1: ముఖాన మొటిమల గజ్జా బొబ్బల నడుగులో కామరా బురద పుల్ల.
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్
3: ఎల్ఐసి వారి టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ జీవన రక్ష మీ సంతోషాలను సురక్షితంగా ఉంచుకోండి. మహిళలకు ప్రత్యేకమైన ప్రీమియం రేట్లు, బీమా రక్షణతో పాటు మరెన్నో సదుపాయాలు. మీ ప్రియమైన వారి భవిష్యత్తుకు భద్రత కల్పించండి, వారి సంతోషాలను వికసించనివ్వండి. ఎల్ఐసి ప్రతి క్షణం మీకు తోడుగా.
4: ఆకాశవాణి కార్యక్రమాలను మీ స్మార్ట్ ఫోన్ లో వినలేకపోతున్నారా? మీ స్మార్ట్ ఫోన్ లో రేడియో యాప్ లేదని చింతిస్తున్నారా? ఆ చింతను దూరం చేయడానికే ఆకాశవాణి న్యూస్ ఆన్ ఎయిర్ అనే మొబైల్ యాప్ను మీకోసం తీసుకొచ్చింది. న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ ద్వారా మీకు నచ్చిన ఆకాశవాణి ప్రసారాలను ప్రపంచవ్యాప్తంగా ఎక్కడి నుంచైనా వినవచ్చు. ఇంటర్నెట్ అనుసంధానంతో పనిచేసే ఈ అప్లికేషన్ ఆండ్రాయిడ్ మరియు ఐఓఎస్ ప్లాట్ఫామ్స్ లో ఉచితంగా లభ్యమవుతుంది. ఇక ఆలస్యమెందుకు? వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ను ఇన్స్టాల్ చేసుకోండి. కేవలం రేడియో తరంగాలపై మాత్రమే గాక న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ ద్వారా కూడా మా కార్యక్రమాలను విని ఆస్వాదించండి. న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ అప్లికేషన్, నిరంతరం మీ చెంతే మీ వెంటే. న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ అప్లికేషన్ ద్వారా వరంగల్ ఆకాశవాణి ప్రసారాలను ప్రపంచంలో ఎక్కడి నుంచైనా వినవచ్చు. మీ వ్యాపార ప్రకటనలకై నేడే సంప్రదించండి 9182986142 9182986142.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. చేవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
4: తరతరాలకు చెరగని సప్తస్వరాల బాణి వరంగల్ ఆకాశవాణి. అందమైన ఉదయాన్ని అర్థవంతంగా చేసే ప్రభాత సమాచార తరంగిణి ఉదయ తరంగిణి.
5: సంగీతాభిలాషులకు

0: జానపద, సినీ, భక్తి, లలిత సంగీత కార్యక్రమాలు.
1: కర్షక లోకానికి వెన్నుదన్నుగా కిసాన్ వాణి.
0: యువతకు మార్గదర్శనం చేసే యువవాణి.
1: ఉద్యోగార్థులకు ఉద్యోగ సమాచారం అందించే ఉద్యోగ వాణి.
0: ప్రపంచం నలుమూలల నుండి ఖచ్చితమైన సమాచారాన్ని అందించే వార్తా ప్రసారాలు.
1: చిన్నారుల్లో సృజనాత్మకతను ప్రోత్సహించడానికై చిన్నారి లోకం. కళలు, ఆరోగ్యం, సంక్షేమం, సాధికారత వంటి ఎన్నో అంశాలపై చైతన్య ప్రసంగాలు. ఇలా విస్తృత పరిధిగల నాణ్యమైన కార్యక్రమాలతో ఆబాల గోపాలాన్ని వినోదంలో ఓలలాడించే వరంగల్లోని ఏకైక ఎఫ్ఎం రేడియో కేంద్రం వరంగల్ ఆకాశవాణి 103.5 MHz పై మా ప్రసారాలను విని ఆస్వాదించండి.
2: మీరింతవరకు సమాచార దర్శనం విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం.

0: ఈనాటి యువవాణి యువజనుల కార్యక్రమానికి శ్రోతలందరికీ స్వాగతం, నమస్కారం. ఈనాటి కార్యక్రమంలో డాక్టర్ సి నారాయణరెడ్డి గారి రచనలు, యువతకు వ్యక్తిత్వ పాఠాలు, ఈ అంశంపై పి శ్రీనివాస్ అందిస్తున్న రూపకం వింటారు. ఈ కార్యక్రమం విన్న ముందుగా ఒక వాణిజ్య ప్రకటన.
1: మన్నికకి మారు పేరు, దర్జాకి దర్పానికి మరో పేరు. మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగిలు ధోవతులు టవల్స్ అన్ని రిటైల్ షాపుల్లో లభిస్తాయి. ప్రతి సందర్భంలో మిమ్మల్ని ప్రత్యేకంగా నిలుపుతాయి. మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగిలు ధోవతులు టవల్స్, నాణ్యతలో ఉన్నతం, నడకలో హుందాతనం.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: ఇప్పుడు వినండి డాక్టర్ సి నారాయణ రెడ్డి రచనలు, యువతకు వ్యక్తిత్వ పాఠాలు, రూపకం.
3: జ్ఞానపీఠ అవార్డు గ్రహీత, తెలుగు సాహిత్య విశ్వంభరుడు, తెలుగు సినీ సాహిత్య రేడు, బహుముఖ ప్రజ్ఞాశాలి, ప్రస్తుతం ఇప్పుడున్న తెలుగు కవులు రచయితలందరికీ ఆదర్శప్రాయులు, గురుతుల్యులు, సినారే అని ముద్దుగా పిలుచుకునే డాక్టర్ సింగిరెడ్డి నారాయణరెడ్డి తన రచనలను కానుకగా ఇచ్చి వాటిలోనే నన్ను చూసుకోమని ఈ ధరణికి సెలవన్నారు. కళాన్నే హలంగా మార్చి తెలుగు సాహితీ ప్రపంచాన్ని సుసంపన్నంగా మార్చిన ఘనత ఆయనది. మట్టి మనుషుల మధ్య పుట్టి, మట్టి పరిమళాల మధ్య పెరిగి సాహితీ సుగంధాలను ధరణి నలుచెరుగులా వెదజల్లిన విశ్వంభరుడాయన. హరికథలు, జానపదాలు, జంగం కథలతో స్ఫూర్తి పొందిన సినారే ఇంతింతై వటుడింతై అన్నట్టు పద్య, గద్య, కవిత, కథ, కథనాలు, నాటికలు, ఆఖరికి ఉర్దూ సాహిత్య ప్రక్రియ గజల్స్ను తెలుగులో పరిచయం చేసి సాహితీ చరిత్ర పాఠమై మిగిలిపోయారు. పుట్టితిని తెలంగాణ నట్ట నడిగడ్డపై, మేడి పట్టిన రైతు మేటి వంగడమందు, మెట్టితిని క్రొందెనే పట్టుల తలపించు తెలుగు పలుకుల కవీంద్రుల సుసాంగత్యమందు, చిన్ననాటి నుండి వ్రాసినదేదో వ్రాసితిని, పలుకగలిగినదెల్లా పాటగా మలచితిని అంటూ

తాను తెలంగాణ భూభాగంలో ఒక సామాన్య రైతు కుటుంబం నుండి వచ్చిన మేటి వంగడంగా వర్ణించుకున్న ఆధునిక తెలుగు కవి సార్వభౌముడు ఆయన. రచనల్లో ఆయన శైలి బహుముఖం. ప్రేమ, ఎడబాటు, విషాదం, హాస్యం, తత్వం, శృంగారం, భక్తి, ఇలా అన్ని రసాలను ఆయన రచనల్లో దొర్లించారు. ఆయన రచనల నుండి యువత అనేక వ్యక్తిత్వ పాఠాలను నేర్చుకోవచ్చు. ఎన్ని మెట్లు ఎక్కావని కాదు, ఎంత ఎత్తుకు ఎదిగావని, ఎన్ని మునకలేశావన్నది కాదు, ఎంత లోతు చూశావని, ఎన్ని సభలు తిరిగావని కాదు, ఎంత బుద్ధి పెంచావని, ఎన్ని కృతులు చదివావని కాదు, ఎంత సిద్ధి పొందావని అంటూ తన ప్రపంచ పదులు కావ్యంలో ఆయన రాసుకున్నది తన జీవితంలోనూ నిరూపించిన ప్రతిభ ఆయనది. ఇదే విషయాన్ని నేటి యువత ఆయన నుండి నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఏదైనా పనిని కష్టంతో కాక ఇష్టంతో చేయడం అనే సూక్ష్మాన్ని, వివేకము లేని విద్య వృధా అనే మర్మాన్ని యువత అవగతం చేసుకోవాల్సిన అవసరం ఉంది.

తెలంగాణ రాష్ట్రంలోని ఉమ్మడి కరీంనగర్ జిల్లా సిరిసిల్ల తాలూకా హన్మాజీపేటలోని ఒక సామాన్య రైతు కుటుంబంలో జన్మించారాయన. నిజాం పాలకుల ప్రభావం ఉన్న ప్రాంతం నుండి వచ్చిన సినారేకు చిన్ననాటి నుండే సామాజిక దృక్పథం అలవడింది. మారుటెన్నడో విషంబు గుండెలీ జగాన మారుటెన్నడో అనేది నారాయణరెడ్డి గారి తొలి గేయం. ఇది వారు 10వ తరగతిలో ఉన్నప్పుడు రాసిన గేయం. వెన్నవంటి మనసున్న వానికి అన్నమేమో కరువాయే, ఉన్నవానికింతన్నా విడుదామన్నా గుండె లేదాయే వంటి పాటలు రాశారాయన. తన 13వ ఏటనే ఇలాంటి కవితలు పాటలు రాయడం మొదలుపెట్టారాయన. సాహిత్యానికి ఏమీ సంబంధం లేని కుటుంబం నుంచి వచ్చిన, ఎలాంటి ప్రోత్సాహం లేకున్నా 85 ఏళ్లలో 100ల సంఖ్యలో గ్రంథాలను రచించి 50 ఏళ్లకు పైగా తెలుగు సాహిత్యానికి పట్టం కట్టారాయన. సినిమాల్లో 3000కు పైగా పాటలను రాశారు. చిన్నతనంలో ఏ ప్రోత్సాహం లేకపోయినా ఎవరికీ తలవంచకుండా, ఎవరినీ ఆశించకుండా గుండె బలాన్ని ఆయుధంగా నిండు మనసే పెట్టుబడిగా పెట్టి ఇన్ని సత్కారాలను తెలుగు సాహితీ ప్రియుల అభిమానాన్ని చూరగొన్నారు. ఆశయం పట్టుదల గట్టిదైతే విజయం వరిస్తుంది అని యువతకు ఆత్మవిశ్వాసాన్ని నూరిపోశారు నిండు సంసారం చిత్రంలోని ఈ పాటలో.

నేటి యువత ఇష్టపడే వాటిల్లో ఒకటి ఫ్రెండ్షిప్, అదే స్నేహం. యువత భవిష్యత్తును నిర్ణయించే వాటిల్లో ఒకటి స్నేహం, స్నేహ బృందాలు. మనలోని మంచి చెడులను, మనకున్న సానుకూల ప్రతికూల అంశాలను, బలాలను బలహీనతలను మనకు ఎరుగజేసేది స్నేహితులే. ఈ విషయాన్ని 30 ఏళ్ల క్రితమే డాక్టర్ సినారే నిప్పులాంటి మనిషి చిత్రం కోసం ఒక పాటలో చెప్పారు. ఈ రోజుల్లో యువతను చిత్తు చేస్తున్న మరో అంశం ఆత్మవిశ్వాసలేమి. ఆత్మవిశ్వాసం లోపించినప్పుడు నైరాశ్యం ఆవహిస్తుంది. అది ఎంతటి మనిషినైనా కుంగదీస్తుంది. నేడు సమాజంలో కుంగుబాటుకు గురి అయ్యి అనేక ఆత్మహత్యలు జరుగుతున్నాయి. ముఖ్యంగా ఈ ధోరణి యువతలో అధికంగా ఉండటం మనమూ గమనిస్తున్నాము. కారు చీకటిని సైతం పారదోలే శక్తి చిన్న దీపానికి ఉన్నట్టు, నైరాశ్యంతో నిండిపోయిన మనసుకు స్వాంతననిచ్చే చిన్న ఆలోచన మళ్లీ మనల్ని చైతన్యులను చేయగలదు అన్న సారాంశాన్ని కడలి నడుమ పడవ మునిగితే కడదాకా ఈదాలి, నీళ్లు లేని ఎడారిలో కన్నీరైనా తాగి బతకాలి అంటూ గోరంత దీపం చిత్రంలో ఆయన రాసిన పాట నేటి యువతకు వ్యక్తిత్వ వికాస పాఠంగా నిలుస్తుంది.

ఏ దేశానికి ఏగినా మన భారతీయ మూలాలను మరవద్దు అంటూ ఖండాంతరాలు దాటి విద్యనభ్యసిస్తున్న యువతను జాగరూకులను చేశారు కోడలు దిద్దిన కాపురం సినిమా పాటలో.

0: మరవద్దు.
1: ప్రపంచం కుగ్రామం అవుతున్న ఈ రోజుల్లో భిన్నత్వంలో ఏకత్వం కేవలం మన భారతదేశానికే పరిమితం అవ్వలేదు. ప్రపంచ స్థాయిలో అనేక మంది విద్యార్థులు తమ సొంత దేశాన్ని విడిచి వేరే దేశాల్లో విద్యనభ్యసిస్తూ విదేశాల్లో స్థిరపడిపోతున్నారు. అందువల్ల ప్రస్తుతం భిన్నత్వంలో ఏకత్వం కొన్ని వేరే దేశాలకు కూడా వర్తిస్తుంది. ఇలాంటి సందర్భంలో కుల, మత, జాతి విద్వేషాలను విడనాడితేనే మనుగడ సాధ్యమవుతుందని చెప్పక తప్పదు. సరిగ్గా అలాంటి సంబోధాత్మక గీతాన్ని కర్ణా చిత్రం కోసం రచించారు సినారే. యువత లౌకిక తత్వాన్ని అలవర్చుకోవడం అత్యవసరం అనే విషయాన్ని ఈ గీతంలో తెలిపారు.

ధర్మో రక్షిత రక్షిత అంటే ధర్మాన్ని పెంచి పోషించిన మనిషిని ఏ వంచన ఏమీ చేయదన్న అనే సందేశాన్ని అందించారు మంచి మిత్రులు సినిమాలోని ఒక పాటలో. ఇలాంటి జీవిత పాఠం నేటి యువత గ్రహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

కృషి, పట్టుదల, దేశభక్తి, చక్కని స్నేహ బృందం, ఆత్మవిశ్వాసం, మంచి ఆశయం, నిరాశకు దూరంగా ఉండడం, వివేకంతో కూడిన విద్య, ఇవన్నీ నేడు యువత నేర్వాల్సిన వ్యక్తిత్వ వికాస పాఠాలు. ఇలాంటి పాఠాలెన్నో పాటల రూపంలో అందించి సెలవంటూ కవితను వదిలి వెళ్లారు సినారే. ఏసీ గదుల్లో కూడా ఊపిరాడడం లేదు. కారణం, నేను ఈరోజు కవిత రాయలేదు అని కవిత్వం, రచనలతోనే ఆయన ఊపిరిని సాగించారు.

మీరు ఇంతవరకు యువవాణి యోజనల కార్యక్రమంలో డాక్టర్ సి నారాయణరెడ్డి గారి రచనలు, యువతకు వ్యక్తిత్వ పాఠాలు ఈ అంశంపై పి శ్రీనివాస్ అందించిన రూపకం విన్నారు.

మీరు విన్న ఆ పాట ఆరాధన చిత్రం కోసం. మహమ్మద్ రఫీ ఎస్ జానకి పాడిన డాక్టర్ సి నార్నేటి గీతం. సంగీతం ఎస్ హనుమంత్.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. చేవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ఈనాటి యువవాణి యువజనుల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి వరంగల్ కేంద్రం, ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం.
2: ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం. మొదటి ఉద్యోగ సమాచారం. కేంద్ర ప్రభుత్వానికి చెందిన స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవెల్ ఎగ్జామినేషన్ సిజీఎస్ఎల్ 2026 నోటిఫికేషన్ ను విడుదల చేసింది. వివిధ కేంద్ర ప్రభుత్వ సంస్థలు, కార్యాలయాలు, మంత్రిత్వ శాఖలు, ట్రిబ్యునళ్లు మొదలైన వాటిలో ఎల్డిసి, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ లేదా డేటా ఎంట్రీ ఆపరేటర్స్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందులో భాగంగా మొత్తం 2536 ఖాళీలను భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు ఇంటర్ లేదా తత్సమాన కోర్సు ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అభ్యర్థుల వయస్సు అక్టోబర్ 1, 2026 నాటికి 18 నుండి 27 ఏళ్ల మధ్య ఉండాలి. టైర్ 1, టైర్ 2 రాత పరీక్ష, ధృవపత్రాల పరిశీలన, వైద్య పరీక్షల అనంతరం అభ్యర్థులను ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు. దరఖాస్తులను ఆన్లైన్లో పూరించాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించి పూర్తి సమాచారం కోసం వెబ్సైట్ అడ్రస్ ssc.nic.in అనే వెబ్సైట్ ను చూడవచ్చు. అభ్యర్థులు దరఖాస్తులను పంపించాల్సిన చివరి తేదీ అక్టోబర్ 7, 2026. మరొక ఉద్యోగ సమాచారం. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రైల్వే జోన్లలో 3477 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ లో భాగంగా గ్రాడ్యుయేట్ కేటగిరీలో చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్, స్టేషన్ మాస్టర్, గూడ్స్ ట్రైన్ మేనేజర్, జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్, సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్, ట్రాఫిక్ అసిస్టెంట్ వంటి ఖాళీలను భర్తీ చేయనున్నారు. అభ్యర్థుల వయస్సు 18 నుండి 33 సంవత్సరాల మధ్య ఉండాలి. ఇందుకు సంబంధించి పూర్తి సమాచారం కోసం వెబ్సైట్ అడ్రస్ rrbapply.gov.in అనే వెబ్సైట్ ను చూడవచ్చు. అభ్యర్థులు దరఖాస్తులను పంపించాల్సిన చివరి తేదీ నవంబర్ 6, 2026. మరొక ఉద్యోగ సమాచారం. భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వ శాఖ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీస్ లో 1688 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా ఉన్న వివిధ రైల్వే జోన్లలో తాత్కాలిక ప్రాతిపదికన ఈ ఖాళీలను భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డు నుండి తప్పనిసరిగా ఇంటర్మీడియట్ లేదా తత్సమాన పరీక్ష ఉత్తీర్ణులై ఉండాలి. కొన్ని నిర్దిష్ట పోస్టులకు అదనంగా కంప్యూటర్ మరియు ఇంగ్లీష్ లేదా హిందీ టైపింగ్ నైపుణ్యం కలిగి ఉండాలి. అభ్యర్థుల వయస్సు 18 నుండి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. ఇందుకు సంబంధించి పూర్తి సమాచారం కోసం వెబ్సైట్ అడ్రస్ rrbapply.gov.in అనే వెబ్సైట్ ను చూడవచ్చు. అభ్యర్థులు దరఖాస్తులను పంపించాల్సిన చివరి తేదీ నవంబర్ 13, 2026. మరొక ఉద్యోగ సమాచారం. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఢిల్లీ పోలీస్ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ లో సబ్ ఇన్స్పెక్టర్ నియామక పరీక్ష 2026 నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఈ పరీక్ష ఆధారంగా ఢిల్లీ పోలీసు విభాగంతో పాటు కేంద్ర సాయుధ బలగాలైన బీఎస్ఎఫ్, సిఐఎస్ఎఫ్, ఐటీబీపీ వంటి విభాగాల్లో సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందులో భాగంగా మొత్తం 1871 ఎస్ఐ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి బ్యాచిలర్స్ డిగ్రీతో పాటు నిర్దిష్ట శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి. గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి ఏదైనా బ్యాచిలర్స్ డిగ్రీ లేదా తత్సమాన అర్హత కలిగి ఉండాలి. అభ్యర్థుల వయస్సు 1 ఆగస్టు 2026 నాటికి. ఉద్యోగాన్ని బట్టి పద్దుసం వెబ్సైట్ అడ్రస్ ssc.gov.in అనే వెబ్సైట్ ను చూడవచ్చు. అభ్యర్థులు దరఖాస్తులను పంపించాల్సిన చివరి తేదీ అక్టోబర్ 1, 2026.
1: ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది ములకాల స్వాతి. ముందుగా ముఖ్యాంశాలు. 2027-28 సంవత్సరానికి గాను రబీ పంటలన్నిటికీ కనీస మద్దతు ధర పెంచుతూ కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిందని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. పర్యాటక రంగం కేవలం వినోదానికి పరిమితం కాకుండా ఆర్థిక వ్యవస్థకు ఒక ప్రధాన స్తంభంగా, ఉపాధికి ముఖ్యమైన వనరుగా నిలుస్తోందని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ అన్నారు. న్యూఢిల్లీలోని భారత్ మండపంలో రేపు జరిగే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూపీఎస్సీ శతాబ్ది వేడుకల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొంటారు. గువాహటి వేదికగా భారత్ వెస్టిండీస్ జట్ల మధ్య జరుగుతోన్న రెండో వన్డేలో మొదట బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ నిర్ణీత 50 ఓవర్లలో 405 పరుగులకు 7 వికెట్లు కోల్పోయింది. 2027-28 మార్కెటింగ్ సంవత్సరానికి గాను రబీ పంటలన్నిటికీ కనీస మద్దతు ధరల పెంపునకు ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ సీసీఈఏ ఈరోజు ఆమోదం తెలిపింది. కేంద్ర కేబినెట్ సమావేశం అనంతరం న్యూఢిల్లీలో సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ మీడియాతో మాట్లాడుతూ, రైతులు తమ పంటకు లాభదాయకమైన ధరలు పొందేలా చూసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలియజేశారు. ఎంఎస్పీలో అత్యధిక పెంపు కుసుమ పంటకు క్వింటాలకు 675 రూపాయలు, ఆవాలు క్వింటాలకు 413 రూపాయలని మంత్రి తెలియజేశారు. అలాగే గోధుమలను 25 రూపాయల చొప్పున పెంచినట్లు మంత్రి వెల్లడించారు. ఈ సమావేశంలో పీఎం ధార పథకానికి కూడా కేబినెట్ ఆమోదం తెలిపిందని వైష్ణవ్ తెలియజేశారు. ఈ చారిత్రాత్మక నిర్ణయం రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల మధ్య 135 గిగావాట్ల వరకు పునరుత్పాదక ఇంధన సరఫరాకు వీలుగా దేశ అంతరాష్ట ప్రసార వ్యవస్థను బలోపేతం చేస్తుందని మంత్రి తెలిపారు.
1: 1,86,000 crore rupees का ये पूरा प्रोग्राम बनाया गया है. इस प्रोग्राम में 135 गीगावाट को रिन्यूएबल एनर्जी को, बैटरी एनर्जी स्टोरेज सिस्टम, स्टेट की जो ट्रांसमिशन यूटिलिटीज है उनको अपग्रेड करना और नई ग्रीन फील्ड लाइन्स को बनाकर इसको और एग्जिस्टिंग लाइन्स को अपग्रेड करना, इन सब को ध्यान में रखते हुए इस प्रोग्राम को इम्प्लीमेंट किया जाएगा. इस प्रोग्राम के इम्प्लीमेंटेशन में एमएनआरई का रोल रहेगा, पावर ग्रिड का रोल रहेगा, मिनिस्ट्री ऑफ पावर का रोल रहेगा और बहुत सारा रोल रहेगा स्टेट गवर्नमेंट्स. स्टेट गवर्नमेंट्स के साथ मिलकर इसको इम्प्लीमेंट करेंगे.
0: పర్యాటక రంగం కేవలం ప్రయాణం, వినోదానికి పరిమితం కాకుండా ఆర్థిక వ్యవస్థకు ఒక ప్రధాన స్తంభంగా, ఉపాధికి ఒక ముఖ్యమైన వనరుగా నిలుస్తోందని కేంద్ర సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ అన్నారు. న్యూఢిల్లీలో అసోచాం నిర్వహించిన జాతీయ పర్యాటక సదస్సులో ప్రసంగిస్తూ మంత్రి, ప్రపంచవ్యాప్తంగా నేడు భౌగోళిక రాజకీయ అనిశ్చితులు ఉన్నప్పటికీ ఈ రంగం వృద్ధిని కొనసాగిస్తుందని తెలియజేశారు. గత ఏడాది దేశంలో దేశీయ పర్యాటక రంగం 12.5% వృద్ది రేటును నమోదు చేసిందని, దేశవ్యాప్తంగా 428 కోట్లకు పైగా పర్యాటకులు సందర్శించారని మంత్రి వెల్లడించారు. అలాగే గత ఏడాది 2,53,00,000 మందికి పైగా విదేశీ పర్యాటకులు భారతదేశాన్ని సందర్శించారని పేర్కొన్నారు.
2: भारत के घरेलू पर्यटन ने जिस तरह की वृद्धि पिछले वर्षों में निरंतर दिखाई है, 12.5% की ग्रोथ रेट पर्यटन क्षेत्र में घरेलू पर्यटन की दिखाई दी है. पिछले एक साल में लगभग 428 करोड़ से ज्यादा पर्यटक यात्राएं भारत में हुई, लगभग 2,53,00,000 से ज्यादा विदेशी अतिथि भारत की धरती पर आए. आज के समय में पर्यटन अर्थव्यवस्था की एक बड़ी धुरी और रोजगार का एक बड़ा साधन बना है.
0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు న్యూఢిల్లీలోని భారత్ మండపంలో జరిగే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూపీఎస్సీ శతాబ్ది వేడుకల్లో పాల్గొంటారు. ఈ సందర్భంగా మోదీ సభను ఉద్దేశించి ప్రసంగిస్తారు. 1926లో యూపీఎస్సీ స్థాపన జరిగి 100 ఏళ్లు పూర్తయిన సందర్బంగా గత ఏడాది 1 అక్టోబర్ ప్రారంభమైన ఏడాది పొడవు వేడుకల ముగింపునకు ఈ కార్యక్రమం వేదిక కానుంది. ఈ సందర్బంగా యూపీఎస్సీ శతాబ్ది స్మారక నాణం, స్మారక తపాల బిల్లా, 100 Landmark Judgments Shaping the Policies of UPSC and Public Service Commissions in India అనే పుస్తకాన్ని కూడా ప్రధానమంత్రి ఆవిష్కరిస్తారు. 2029 నాటికి పంజాబ్ను మాదక ద్రవ్యరహిత రాష్టంగా తీర్చిదిద్దుతామని బీజేపీ సీనియర్ నాయకుడు కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. ఈరోజు జలంధర్లో జరిగిన నషాముక్త పంజాబ్ ర్యాలీలో అమిత్ షా పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, రాష్టంలో మాదక ద్రవ్యాల సమస్యను నిర్మూలించడమే ప్రధాన అంశంగా రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పోటీ చేస్తుందని తెలిపారు.

లను బీజేపీ ఖచ్చితంగా నెరవేరుస్తుందని స్పష్టం చేశారు. జమ్మూకాశ్మీర్లో ఉగ్రవాదాన్ని అరికట్టడంలోనూ, ఈశాన్య రాష్ట్రాల్లో తీవ్రవాదాన్ని అంతం చేయడంలోనూ ప్రభుత్వం విజయం సాధించిందని అమిత్ షా అన్నారు. ఇకపై పంజాబ్ను

ఏఐఆర్ న్యూస్ అండర్ స్కోర్ హెచ్ఓడిని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. న్యూఢిల్లీలో భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఎంహెచ్ఐ ఇండస్ట్రీ యాక్సెలరేటర్ ప్రాజెక్టు నివేదికను కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి హెచ్డి కుమారస్వామి ఈరోజు డిజిటల్ గా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంతో ఎంహెచ్ఐ ఇండస్ట్రీ యాక్సెలరేటర్ ప్రాజెక్టు ముగిసిందని, దేశీయ సాంకేతిక ఉత్పాదక సామర్థ్యాలను పెంపొందించుకోవాల్సిన ప్రాముఖ్యత స్పష్టమైందని మంత్రి పేర్కొన్నారు. ఆత్మనిర్బర్ భారత్ దార్శనికతకు అనుగుణంగా దేశం కేవలం అధునాతన సాంకేతికతలకు వ్యవస్థగా ఉండటానికే పరిమితం కాకుండా వాటి అభివృద్ది కేంద్రంగా నిలిచే సామర్థ్యాన్ని పెంపొందించుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా 4వ తేదీన తెలంగాణలో పర్యటిస్తారు. 3వ తేదీన రాత్రికి హైదరాబాద్ చేరుకుని హోటల్ కాకతీయలో బస చేస్తారు. ఈ పర్యటనలో భాగంగా అమిత్ షా 4వ తేదీన మెదక్ జిల్లా బ్రాహ్మణపల్లి వద్ద అమూల్ సంస్థ నిర్వహించే మిల్క్ యూనిట్ కు భూమి పూజ చేస్తారు. అనంతరం నిర్వహించే బహిరంగ సభలో పాల్గొంటారు. ఆ తర్వాత కరీంనగర్లోని ప్రతిమా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ సిల్వర్ జూబ్లీ వేడుకలకు అమిత్ షా ముఖ్య అతిథిగా హాజరవుతారు. క్వాంటమ్ సెక్యూర్ కమ్యూనికేషన్లో 1000 కిలోమీటర్లకు పైగా దూరాన్ని అధిగమించి సాంకేతిక సామర్థ్యాల్లో భారత్ ఒక మైలురాయిని సాధించిందని శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. 8000 లక్ష్యంలో సగాన్ని 3 ఏళ్లలోపే అధిగమించిందని ఆయన తెలియజేశారు. న్యూఢిల్లీలో జరిగిన జాతీయ క్వాంటమ్ మిషన్ ప్రగతి క్యూ ఫౌండరీ కార్యక్రమ ప్రారంభోత్సవంలో మంత్రి పాల్గొని ప్రసంగించారు. ప్రస్తుతం జాతీయ క్వాంటమ్ మిషన్ వ్యవస్థలో 14 సాంకేతిక బృందాలు, 17 ప్రాజెక్టు బృందాలు, 150 మందికి పైగా పరిశోధకులు, 17 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల్లో విస్తరించి ఉన్న 43 సంస్థలు ఉన్నాయని ఆయన వెల్లడించారు. జౌళి రంగంలో వస్తున్న నూతన సాంకేతికతలపై చర్చించేందుకు న్యూఢిల్లీలో రేపు ఒక సదస్సు జరగనుంది. ఈ సందర్బంగా న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన విలేకరుల సమావేశంలో లఘు ఉద్యోగ్ భారతి జాతీయ ప్రధాన కార్యదర్శి ఓం ప్రకాష్ గుప్తా మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా జౌళి రంగానికి చెందిన 400 సూక్ష్మ చిన్న తరహా పరిశ్రమలు చర్చించేందుకు ఈ సదస్సు ఒక వేదికగా నిలుస్తుందని తెలిపారు. కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ ఈ సదస్సును ప్రారంభిస్తామని ఆయన తెలియజేశారు. వివిధ దేశాలతో కుదుర్చుకున్న స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాల వల్ల కొత్త మార్కెట్లు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. దేశవ్యాప్తంగా వస్త్ర రంగం సుమారు 4.5 కోట్ల మందికి ఉపాధి కల్పిస్తుందని ఆయన తెలియజేశారు. జపాన్లోని ఐచి నగోయాలో జరుగుతున్న 2026 ఆసియా క్రీడల కాంపౌండ్ ఆర్చరీ విభాగంలో భారత్ ఆధిపత్యాన్ని ప్రదర్శించి వివిధ విభాగాల్లో 3 స్వర్ణ పతకాలను కైవసం చేసుకుంది. జ్యోతి సురేఖ, చికితారావు, ప్రీతిక ప్రదీప్తో కూడిన భారత మహిళల జట్టు ఫైనల్లో చైనాపై 238-234 తేడాతో విజయం సాధించి స్వర్ణ పతకం సాధించింది. మిక్స్డ్ కాంపౌండ్ టీమ్ ఈవెంట్లో చికితారావు, సాహిల్, రాజేష్, జాదవ్ జోడి ఉత్కంఠభరితమైన షూటాఫ్లో దక్షిణ కొరియాపై 158-157 తేడాతో విజయం సాధించింది. పురుషుల కాంపౌండ్ టీమ్ విభాగంలో కుషాల్ దలాల్, సాహిల్ జాదవ్, గణేష్ మణిరత్నంలతో కూడిన భారత జట్టు చైనాపై 238-237తో స్వల్ప తేడాతో విజయం సాధించి టైటిల్ను కైవసం చేసుకుంది. దీంతో భారత్ ప్రస్తుతం 10 స్వర్ణాలు, 21 రజతాలు, 28 కాంస్య పతకాలతో మొత్తం 59 పతకాలు సాధించి పతకాల పట్టికలో 7వ స్థానంలో నిలిచింది. గువాహటి వేదికగా భారత్ వెస్టిండీస్ జట్ల మధ్య జరుగుతున్న 2వ వన్డేలో టాస్ గెలిచిన భారత్ ఫీల్డింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 405 పరుగులు చేసింది. వెస్టిండీస్ జట్టులో 3 ఆటగాళ్లు సెంచరీలు నమోదు చేశారు. భారత బౌలర్లలో కుల్దీప్ 2, రవీంద్ర జడేజా 2, గుర్నూర్ బ్రార్ 2, ప్రసిద్ధ కృష్ణ 1 వికెట్ తీశారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల ముఠాలకు వ్యతిరేకంగా గుజరాత్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్, ఇండియన్ కోస్ట్ గార్డ్, కేంద్ర నిఘా సంస్థలు సంయుక్తంగా చేపట్టిన ఒక భారీ ఆపరేషన్లో దాదాపు 3000 కోట్ల రూపాయల విలువైన 526 కిలోలకు పైగా మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నాయి. ముంబై వైపు వెళ్తున్న ఆజాద్ అనే ఇరానియన్ పడవను లక్షద్వీప్ తీరం వద్ద భద్రతా దళాలు అడ్డుకున్నాయని గుజరాత్ ఏటీఎస్ డీఐజీ సునీల్ జోషి తెలియజేశారు. సంవత్సరానికి గాను రబీ పంటలన్నింటికీ కనీస మద్దతు ధరను పెంచుతూ కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిందని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. పర్యాటక రంగం కేవలం వినోదానికి పరిమితం కాకుండా ఆర్థిక వ్యవస్థకు ఒక ప్రధాన స్తంభంగా, ఉపాధికి ముఖ్యమైన వనరుగా నిలుస్తోందని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ అన్నారు. న్యూఢిల్లీలోని భారత్ మండపంలో రేపు జరిగే యూనియన్ పబ్లిక్ సర్వీసెస్ కమిషన్ యూపీఎస్సీ శతాబ్ది వేడుకల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొంటారు.

0: ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి వరంగల్ కేంద్రం పంట పొలాలు వ్యవసాయదారుల కార్యక్రమం.

0: ఈనాటి పంట పొలాల వ్యవసాయాల కార్యక్రమానికి శ్రోతలందరికీ స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో దీర్ఘకాలిక బిట్ట పరిస్థితులు, రైతులు చేపడవలసిన యాజమాన్య పద్ధతులు, ఈ అంశంపై జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ వి వేణుగోపాల్ గారితో పరిచయం ఉంటుంది. అనంతరం వానాకాలంలో గొర్రెల పెంపకంలో అనుభవాలు, ఈ అంశంపై ఆత్మకూరు మండలం పెంచికలపేట గ్రామ రైతు శ్రీ కనకయ్య గారితో పరిచయం ఉంటుంది. పరిచయకర్త శ్రీ హర్షం సదానందం. ముందుగా దీర్ఘకాలిక బిట్ట పరిస్థితులు, రైతులు చేపట్టవలసిన యాజమాన్య పద్ధతులు, ఈ అంశంపై జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ వి వేణుగోపాల్ గారితో పరిచయం విందాం.
1: ఈరోజు కృషి విజ్ఞాన కేంద్రం జమ్మికుంట శాస్త్రవేత్త డాక్టర్ జి వేణుగోపాల్ గారు మన ఆకాశవాణి స్టూడియోలో ఉన్నారు. ఈ వర్షాకాలం సీజన్లో ఎదుర్కోవలసిన బిట్ట పరిస్థితులు, రైతులు ఎదుర్కోవలసినటువంటి జాగ్రత్తలు, తీసుకోవలసినటువంటి మెలకువలపై వేణుగోపాల్ గారు వారి సలహాలు అందిస్తారు. నమస్కారం అండి వేణుగోపాల్ గారు.
2: నమస్కారం సార్.
1: వేణుగోపాల్ గారు, ఈ వర్షాకాలం సీజన్లో బిట్ట పరిస్థితులపై మీ అభిప్రాయం ఏందో చెప్పండి. మరి
2: ముఖ్యంగా మనకు రైతులందరూ వర్షాకాలం వచ్చిన వెంటనే మనకు ఋతుపవనాల ద్వారా ఏంటంటే ఎక్కువ వర్షాలు అవడం జరుగుతూ ఉంటుంది. ఈ సంవత్సరం మనకు ఎల్నినో ఎఫెక్ట్ ద్వారా మనకు వర్షాలు అనేవి తక్కువ కురిచే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మనకు ఈ యొక్క అల్పపీన ద్రోణి వల్ల వచ్చిన వర్షాల వల్ల చాలామంది రైతులు ఇప్పుడు సాగుకు పూనుకోవడం జరిగింది. దీని ద్వారా ఏంటంటే ఎక్కువ మంది రైతులు ఎక్కువ ఎకరాలలో సాగు మొదలుపెట్టారు. నిజానికి ఈ యొక్క తుఫాన్ వల్ల మనకు కొన్ని రోజుల వరకు వర్షం ఉండొచ్చు. ఎందుకంటే ముఖ్యంగా ఈ వారాంతం వరకు వర్షాలు ముగిసినట్లయితే మనకు తర్వాత వచ్చే వారం నుంచి మనకు బిట్ట పరిస్థితులు ఏర్పడే అవకాశం లేకపోలేదు. కాబట్టి రైతులందరూ కూడా ఎంచుకునే పంట కానీ తీసుకునే నిర్ణయాలు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే 60 నుంచి 75 మిల్లీమీటర్ల వర్షపాతం ఉంటేనే మనము రైతులందరూ కూడా విత్తనాలు విత్తుకునే అవకాశము ఉంటుంది. దీని ద్వారా ఏంటంటే మనకు సరిపడా నీటి ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది. ప్రస్తుతం తుఫాన్ ద్వారా ఏంటంటే మనకు ఎక్కువ వర్షపాతం నమోదు అవుతున్నప్పటికీ బిట్ట పరిస్థితులు ఎదురయ్యే అవకాశం కూడా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి రైతులందరూ కూడా పంటను ఎంచుకునే విధానంలో చాలా జాగ్రత్తలు పాటించాలి.
1: ఈ వర్షాకాలం ఎంతవరకు ఉండవచ్చు చెప్పండి. మరి
2: ఈ వర్షాకాలం ముఖ్యంగా మనకు ఇందాక అనుకున్నట్టుగా మనకు ఈ యొక్క తుఫాను దాటి ఎంతవరకు ఉంటుందో అంతవరకు ఉంటుందండి. ముఖ్యంగా ఈ యొక్క ఋతుపవనాలు ఈ సంవత్సరము ఉండొచ్చు ఉండకపోవచ్చు అనే అవసరం మనకు ఎల్నినో ఎఫెక్ట్ ద్వారా అర్థమవుతుంది. ఈ యొక్క తుఫాను ద్వారా ఎదురైనటువంటి వర్షపాతం వల్ల మనకు చాలామంది రైతులు పత్తి కానీ మనకు వివిధ రకాల పంటలు వాటి యొక్క సరైన సమయానికి తడి ఇవ్వడం వల్ల ఏంటంటే మొక్కలు బలంగానే ఉన్నవి. కానీ ఇప్పుడు కొత్తగా పంటలు ఎంచుకునే రైతులందరూ కూడా ఈ యొక్క తుఫాను బేస్ చేసుకుని మాత్రము పంట సాగుకి పూనుకోవద్దనేది నా యొక్క సూచన. ఎందుకంటే ఈ యొక్క తుఫాను అయిపోయిన అనంతరం బిట్ట పరిస్థితి ఎదుర్కొనే అవకాశం ఉంటుంది.
1: వర్షాలు ఆగిపోయాక బిట్ట పరిస్థితులు ఏర్పడే అవకాశాలు ఉన్నాయా? ఉంటే ఎలాంటి యాజమాన్య పద్ధతులు పాటించాలో చెప్పండి. మరి
2: బిట్ట పరిస్థితులు ఉన్నాయండి. కాబట్టి మనం ఏంటంటే ముఖ్యంగా మనకు ఈ యొక్క కూరగాయల రైతులు కానీ పండ్ల తోట రైతులు కానివ్వండి, అదేవిధంగా వివిధ రకాల వ్యవసాయ పంటల రైతులందరూ కూడా వారి యొక్క క్షేత్రాల్లో ఖచ్చితంగా ఎత్తైన మోడళ్లను ఏర్పాటు చేసుకోవాలి. దీని ద్వారా ఏంటంటే రైతులందరూ కూడా మనకు ఏంటంటే ఈ యొక్క తేమ నిల్చునే అవకాశం ఎక్కువ ఉంటుంది. అదేవిధంగా బోదలు కాలువల ద్వారా సాగు చేసే రైతులందరూ కూడా ఈ యొక్క పద్ధతులు ఎంచుకోవాలి. ఎందుకంటే దీని ద్వారా ఏంటంటే మనము సాలు విచ్చి సాలుకి మనం నీటిని అందించే అవకాశం ఉంటుందన్నమాట. ఎందుకంటే మనకు బిట్ట పరిస్థితులు ఏంటంటే నీటి యొక్క నిల్వలు ఉండకపోవడం వల్ల, బావుల్లో నీరు ఆవిరైపోవడం వల్ల ఏంటంటే మనకు ఒకేసారి నీరు అందించడం ద్వారా మనం మొత్తం తోట ఎండిపోయే అవకాశం, తర్వాత నీరు ఉండదు కాబట్టి తోటలు ఎండిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి సాలు విచ్చి సాలుకి నీరు

0: అందించే వర్షం బోధ పద్ధతిలో, అదేవిధంగా ఈ యొక్క కాలువలు బోధలు పద్ధతిలో మనం అనుసరించి ఈ యొక్క సాగును చేపట్టాలి. ముఖ్యంగా అదేవిధంగా మనకు నీరు అందించిన తర్వాత అప్పుడప్పుడు ఈ యొక్క ఈ విధంగా తుఫాన్ ద్వారా వచ్చిన వర్షాల వల్ల మనకు ఉపయోగం ఉంటుంది. లేదు అనుకుంటే మనకు బెట బస్సులు ఏరినప్పుడు మాత్రం ప్రాణాధారంగా అంటే మనకు మొక్కలు చనిపోయే అవకాశం ఉండే అవకాశం ఉంది. ఆ సమయంలో కూడా మనము నీటిని అందించే అవకాశం మనం చూసుకోవాలి. కాబట్టి దానికి తగ్గట్టుగా మనము వీలుంటే మనకు ఈ యొక్క మైక్రో ఇరిగేషన్ సేంద్రియ పద్ధతిలో మన బిందు సేద పద్ధతిలో, అదేవిధంగా మినీ స్ప్రింక్లర్స్ ద్వారా కూడా మనము నీటిని అందించినట్లయితే మనకు ఈ యొక్క బెట బస్సులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఎప్పటికప్పుడు నేలలో తేమ శాతం మనం గమనిస్తూ ఉండాలి. అదేవిధంగా ఈ యొక్క కలుపులను ఎప్పటికప్పుడు నివారించడం ద్వారా ఏంటంటే మనకు ఉన్న తేమ భూమిలో ఉన్న తేమ అంతా కూడా వేరే మొక్కలకు అందకుండా ఉండడానికి మనము ఈ యొక్క కలుపును కూడా ఎప్పటికప్పుడు నివారించుకోవాలి. అదేవిధంగా అంతర్దుక్కులు కూడా మనము సమయానికి చేసుకోవడం ద్వారా కూడా ఈ యొక్క బిటపస్సులను ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మనకు బిటపస్సులు ఎక్కువగా అధికంగా మనం గమనించినట్లయితే 2% యూరియాని లేదా అంటే 20 గ్రాముల యూరియా ఒక లీటర్ నీటి కలుపుకొని పిచికా చేయడం ద్వారా ఈ యొక్క బిటపస్సు నుంచి మొక్కలను కాపాడుకునే వాళ్ళం అవుతాము. అదేవిధంగా పొటాషియం నైట్రేట్ మనకు అందుబాటులో ఉంటుందండి. లీటర్ నీటికి 10 గ్రాములు చొప్పున మనము పిచికా చేసుకున్నట్లయితే మనకు ఈ యొక్క మొక్కల యొక్క వల్లిపోకుండా ఉంటుంది. అదేవిధంగా కాయలు ఏర్పడినటువంటి పంటల్లో ఈ యొక్క కాయలు కూడా నాణ్యంగా పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క 2 నుంచి 3 సార్లు ఈ యొక్క బిట్టపస్సులు ఎదుర్కొన్నప్పుడు ఈ యొక్క యూరియా కానీ పొటాషియం నైట్రేట్ కానీ మందులు మనం పిచికారి చేయడం ద్వారా ఎందుకంటే మనకు ఈ యొక్క మొక్కలు అదేవిధంగా కాయలు నాణ్యంగా ఉంటుంది. అదేవిధంగా రైతులందరూ కూడా మనకు సరైన సమయంలో ఈ యొక్క పురుగు మందుల్ని పిచికారి చేయడం ద్వారా లేదంటే పురుగు యొక్క సస్యరక్షణ చర్యలు పాటించడం ద్వారా ఏంటంటే మనకు తక్కువ ఖర్చుతోనే ఈ యొక్క సస్యరక్షణ చర్యను పూర్తి చేసుకొని పంటను కాపాడుకోవచ్చు. అదేవిధంగా మనకు యూనివర్సిటీ ద్వారా కానీ మనకు వివిధ రకాల శాస్త్రవేత్తల నుంచి సలహాలు తీసుకొని అదేవిధంగా రైతు నిస్తం ప్రోగ్రాం ద్వారా జరిగేటువంటి ఈ యొక్క చర్చా కార్యక్రమాలు ప్రతి మంగళవారం శుక్రవారము రైతు వేదికల్లో కూడా మనకు ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది. సో దీనిలో భాగం కూడా మన రైతులందరూ పార్టిసిపేట్ చేయడం ద్వారా రావడం ద్వారా తెలుసుకోవడం ద్వారా ఈ యొక్క బిట్టపస్సును ఎదుర్కొనే సూచనల్ని సమయానుకూలంగా మనం పొందే అవకాశం ఉంటుంది. అదేవిధంగా అంతర పంటల విధానాలు అనేటివి మనకు చాలా ముఖ్యమైనవి. ముఖ్యంగా ఆయిల్ పంపులు కానివ్వండి, వివిధ తోటలు మామిడి తోటలు కానివ్వండి, కొత్తగా పెంచుకున్నటువంటి ఏ తోటనైనా సరే మనం ఏంటంటే ముఖ్యంగా మనకు ఈ యొక్క అంతర పంటల విధానాల ద్వారా ఏంటంటే తేమ శాతాన్ని నిలుపుకునే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నమాట.
1: ఉద్యానవన పంటల రైతులు పాటించే కొన్ని పద్ధతుల గురించి చెప్పండి. మరి
0: ముఖ్యంగా మనకు ఈ యొక్క ఉద్యాన పంటల రైతులందరూ కూడా ఇందాక చెప్పుకున్నట్టుగా ఎత్తైన మొలల్లో మనము ఈ యొక్క ఉద్యాన పంట సాగు చేయడం ద్వారా ఏంటంటే మనకు మనము బోదలు తయారు చేసుకున్న తర్వాత వాటిపైన మనం డ్రిప్ ఇరిగేషన్ ద్వారా అంటే మనకు బిందు సిద్ధపతిలో పైపులు సాపుకోవడం ద్వారా దానిపైన మల్చింగ్ కాగితం వేసుకోవడం ద్వారా ఏంటంటే మనకు ఈ యొక్క మల్చింగ్ కాగితం ద్వారా మనకు నీటి ఆవిరి అనేది తగ్గిపోతుంది అన్నమాట. అదేవిధంగా బిందు సిద్ధ పద్ధతిలో మనము ఇవ్వడం ద్వారా ప్రతి నీటి చుక్క అనేది మొక్క యొక్క వేరుకు తాకడం వల్ల మనకు ఖచ్చితంగా మొక్క తీసుకునే అవకాశం ఉంటుంది. అదేవిధంగా అక్కడ కలుపు సమస్య ఉండదు కాబట్టి ఇచ్చిన నీటి అనేది వృధా అవ్వదు. అదేవిధంగా మన ఇచ్చిన ఎరువు కూడా వృధా అవ్వదు కాబట్టి ఈ యొక్క బోధే పద్ధతిలో మల్చింగ్ చేసుకోవడం ద్వారా అదేవిధంగా ప్లాస్టిక్ మల్చింగ్ కానివ్వండి, ఆర్గానిక్ మల్చింగ్లో ముఖ్యంగా మనకు ఈ యొక్క మనకు పల్లి పొట్టు కానివ్వండి, ఉనుక కానివ్వండి, ఇవన్నీ వాడడం ద్వారా కూడా మనము ఈ యొక్క నీటి ఎద్దడి లేకుండా మనము సంరక్షించుకునే వాళ్ళం అవుతాము. అదేవిధంగా మైక్రో ఇరిగేషన్లో ముఖ్యంగా బిందు సేద పద్ధతిలో మినిమం 1 గంటకి 1 లీటర్ వాటర్ విడుదలయ్యేటట్టుగా మనం ప్లాన్ చేసుకోవాలి. ముఖ్యంగా బిందు సేద పద్ధతిలో మనకు 1 గంట డ్రిప్ ఇరిగేషన్ మనం వేసినట్లయితే 1 గంటకి వచ్చేసి 8 లీటర్ల నీరు పడే అవకాశం ఉంటుంది. మినిమం 2 లీటర్లు వచ్చేటట్టు ప్లాన్ చేసుకున్నా సరే మనము ఈ యొక్క బిట్టపస్సును ఎదుర్కొనే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా ఇందాక చెప్పుకున్నట్టు మనము ప్రాణాధారంగా మన మొక్కలు చనిపోతాయి అనుకునే ఉద్దేశం ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆ సమయంలో నీరిచ్చే విధంగా మనము ఆ యొక్క నీటి వస్తువులను మనం ఏర్పరచుకొని ఉండాలి. అదేవిధంగా పొటాషియం నైట్రేట్ మందుని ఎప్పటికప్పుడు మనము ఈ యొక్క వడ్లిపోయినప్పుడు అదేవిధంగా యూరియా పిచికారిని చేయడం ద్వారా అదేవిధంగా మనకు ఫర్టిలైజర్స్ అంటే మన ఎరువులు ఇచ్చేటప్పుడు కూడా ఆర్గానిక్ మెన్యూర్స్ అంటే ముఖ్యంగా సేంద్రియ ఎరువులు వాడడము, అదేవిధంగా వెర్మి కంపోస్ట్ వాడడము, ఈ యొక్క పురుగులు అవి చీడపిల్లలు చేరకుండా వేప పిండి కానీ వేప కషాయాలు కానీ పిచికారి చేసుకోవడం ద్వారా కూడా మనము చేసుకోవచ్చు. అదేవిధంగా మనము ఈ యొక్క కలుపు సమస్య లేకుండా ఉండడం ద్వారా ఏంటంటే మనకు మొక్కల మధ్య ఈ యొక్క తేమ కోసము ఈ యొక్క కాంపిటీషన్ అని ఉండదు కాబట్టి మనము ఈ యొక్క ఉద్యాన పంటల్లో ఎక్కువ మనము చర్యలు తీసుకోవచ్చు అన్నమాట. అదేవిధంగా ఎక్కువగా మన తీగజాతి కూరగాయలు తీసుకున్నట్లయితే మనకు ఎక్కువ బిట్టపస్సులు మనం గమనించినట్లయితే పూత రాలే అవకాశం ఉంటుందన్నమాట. సో ఈ యొక్క సమయంలో మనం ఏం చేయాలంటే అందరం కూడా నీటి తరలు ఖచ్చితంగా ఉదయం పూట మన కానీ సాయంత్రం పూట కానీ ఒకటి అనుకుని దాని ద్వారా ద్వారానే మనం నీటిని అందించడం ద్వారా ఈ యొక్క పూత రాలకుండా ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది. దానికి సంబంధించి ఈ యొక్క బోర్ అనే మందు మనకు మార్కెట్లో అందుబాటులో ఉంటుంది, బోరాక్స్ రూపంలో. అది లీటర్ నీటికి 1 నుంచి 2 గ్రాములు పిచికారీ చేసుకున్నట్లయితే మనకు ఆ మగపూత తగ్గి

0: పోయి ఆడపులు ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది. ఈ యొక్క పూత రావడానికి మనకు వివిధ రకాలుగా యూరియా ఎక్కువ వేసినా కానీ రాలిపోతుంది. అదేవిధంగా మనము ఎక్కువ టెంపరేచర్ అంటే ఉష్ణోగ్రత పెరగడం వల్ల కూడా మనకు ఈ యొక్క కూరగాయల తోటలో పూత రాలే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క గమనించుకుని రైతులందరూ కూడా ఉదయం పట్ల కొన్ని ఈ యొక్క సూచనలు పాటించినట్లయితే మనకు ఈ యొక్క ఎల్నినో ఎఫెక్ట్ బెటర్ పర్సన్ ఎదుర్కొనే అవకాశం లేకపోలేదు.
1: ఈ బాగా ఉష్ణోగ్రతలు పెరిగితే రైతులు ఏం చేయాలో చెప్పండి. మరి
0: ముఖ్యంగా బాగా ఉష్ణోగ్రతలు పెరిగితే మనకు గవర్నమెంట్ ఇచ్చిన సబ్సిడీ ద్వారా మనకు షేడ్ నెట్లు అందుబాటులో ఉన్నాయండి. ఆ షేడ్ నెట్లను 50% షేడ్ నెట్లు మనకు కూరగాయలకు మనం ఉపయోగించుకోవచ్చును. అదేవిధంగా మనకు బోడాక్స్ మిక్చర్ అనేది మనకు మార్కెట్లో కాపర్ సల్ఫేటు అదేవిధంగా సున్నాన్ని కలుపుకొని తయారు చేసుకుని మనము ఈ యొక్క బోడాక్స్ మిశ్రమాన్ని పిచికారీ చేసుకోవచ్చు. లేదంటే బోడాక్స్ పేస్ట్ని కూడా మనం తయారు చేసుకొని కూడా ఈ యొక్క తోటల్లో కాండాలకు పోయడం ద్వారా ఏంటంటే హీట్ స్ట్రెస్ అనేది తగ్గిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క బోడాక్స్ పేస్ట్ కానీ బోడాక్స్ మిక్చర్ అని తయారు చేసుకొని రైతులందరూ కూడా వారి యొక్క తోటలని ముఖ్యంగా పండ్ల తోటలను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఈ యొక్క బోడాక్స్ మిక్చర్ని కానీ బోడాక్స్ పేస్ట్ని కానీ మనము బోడాక్స్ పేస్ట్ ముఖ్యంగా మనం 1:1:10 రేషియోలో తయారు చేసుకుంటాము. 1 కేజీ కాపర్ సల్ఫేట్, 1 కేజీ సున్నము, 5 లీటర్ నీళ్ళ కాపర్ సల్ఫేట్ని అదేవిధంగా మరో 5 లీటర్ నీళ్ళల్లో సున్నాన్ని దేనికి దానికి మిక్స్ చేసుకొని ఈ యొక్క కాపర్ సల్ఫేట్ మిశ్రమాన్ని సున్నం యొక్క ద్రావణంలో మనం కలుపుతూ ఈ యొక్క పేస్ట్ తయారు చేసుకుని ఒక పండ్ల తోటల యొక్క కాండాలు వేసుకోవడం ద్వారా హీట్ స్ట్రెస్ని కంట్రోల్ చేయడమే కాకుండా మనము ఈ యొక్క ఫంగల్ అంటే శిలీంధ్రాల నాశకాలకు సంబంధించిన శిలీంధ్ర నాశకం కూడా మనం దీన్ని ఉపయోగించుకోవచ్చు అన్నమాట. అదేవిధంగా ఇందాక చెప్పినట్టుగా మనము ముఖ్యంగా ఈ యొక్క బిందు సిద్ధపత్తిని ఉపయోగించుకొని మనము చేసుకోవచ్చు. ముఖ్యంగా స్ప్రింక్లర్స్ ద్వారా కొన్ని కూరగాయ తోటలో పూతారాని తోటలో మనం వాడుకోవచ్చు. అదేవిధంగా పొటాషియం నైట్రేట్ 10 గ్రాములు, అదేవిధంగా మోనో పొటాషియం ఫాస్ఫేట్ కూడా మనకు మార్కెట్లో అందుబాటులో ఉంటుంది. ఇది లీటర్ నీటికి 10 గ్రాముల వరకు మనం కూడా పిచికారీ చేసుకున్నట్లయితే మనము ఈ యొక్క ఫ్రూట్ కంట్రోల్ అదే ఫ్రూట్ డ్రాప్ కంట్రోల్ కూడా మనం చూడవచ్చు. అదేవిధంగా ఇందాక మనం అనుకున్నట్టుగా బోరణ యొక్క పిచికారీ 1 నుంచి 2 గ్రాములు పిచికారీ అయితే మనకు ఈ యొక్క పూత అదేవిధంగా ఆడపూత ఎక్కువ రావడం జరుగుతుంది. అదేవిధంగా పూత రాలకుండా ఉండే అవకాశం కూడా మనకు గమనిస్తూ ఉంటాము. ముఖ్యంగా డ్రాగన్ ఫ్రూట్ లాంటి కొన్ని పండ్ల తోటలు ఏంటంటే మనకు ఎక్కువగా సన్ స్కేల్ మనకు ఎక్కువగా సన్ బర్న్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. అంటే మన కాండము కూడా ఎల్లో కలర్ రావడము కొంచెం మాడిపోవడం అలాంటి జరుగుతూ ఉంటుంది. అప్పుడు మనకు కేవలం మందు మనకు మార్కెట్లో అందుబాటులో ఉంటుంది. అది లీటర్ నీటికి 3 గ్రాములు కలుపుకొని పిచికారీ అయితే మనకు ఈ యొక్క చెట్టు యొక్క కాండాలను కూడా మనం కాపాడడం వాళ్ళవుతాం.
1: ఎలాంటి పంట రకాలు వేసుకుంటే మంచిదో చెప్పండి. మరి
0: ముఖ్యంగా రైతులందరూ కూడా వారికి ఉన్నటువంటి చుట్టుపక్కల ఏవైతే ఎక్కువ అమ్ముడుపోతున్నాయో అవి పూలు కానివ్వండి మన కూరగాయలు కానివ్వండి వాటిని ఎంపిక అనేది చాలా ముఖ్యమైన దీంట్లో. ముఖ్యంగా మనకు స్వల్పకాలిక పంటలు బొబ్బరి కానివ్వండి అలచింత కానివ్వండి ఇలాంటి పంటలు ఎంచుకోవడం ద్వారా ఏంటంటే తొందరగా పంట అయిపోయే అవకాశం ఉంటుంది. రైతుకు నికరాదాయం కూడా పొందే అవకాశం ఉంటుంది. అదేవిధంగా పూల సాగులో మనం బంతి కానీ అదేవిధంగా చామంతి కానీ గైలాడియ కానీ ఇలాంటి రకాల పంటలు కూడా మనం ఎంచుకోవచ్చు. ఇవన్నీ కూడా 100 రోజుల పంటలు వారితో సమానంగా ఆ యొక్క రోజుల్లో మనకు రావడం జరుగుతుంది. వారికైతే ఎక్కువ నీళ్ళు అవసరం ఉంటుంది, వీటికైతే తక్కువ నీళ్ళు అవసరం ఉంటుంది. దీనికి వచ్చే చీడపీళ్ళు కూడా తక్కువగా ఉంటాయి కాబట్టి రైతులు చాలా చక్కగా మనకు సాగు చేసుకోవచ్చు. దసరా దీపావళి పండుగలు కూడా మనం మార్కెట్ చేసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి రైతులు ఇలాంటి పంటలు ఎంచుకోవడం ద్వారా కూడా మంచి లాభం ఉంటుంది. అదేవిధంగా దీర్ఘకాలిక కూరగాయల పంటలు ముఖ్యంగా మనం మునగ సాగు కూడా చేసుకోవచ్చు. ఇది తక్కువ నీటి ఎద్దరిని కూడా తట్టుకునే అవకాశం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇలాంటి పంట రకాలను ఎంచుకోవడం ద్వారా రైతులు ఏంటంటే తక్కువ స్థలంలో ఎక్కువ మొక్కలు పెట్టుకొని అధిక లాభం పొందే అవకాశం కూడా ఉందన్నమాట. అదేవిధంగా మనకు ఎవరైతే పండ్ల తోటలు పెంచాలనుకున్నారో వాళ్ళందరూ కూడా నవంబర్ వరకు కూడా మనము వాటి పండ్ల తోటలను నాటుకునే అవకాశం ఉంటుంది. వీటికి సంబంధించిన సబ్సిడీ కూడా ఆయా మండలాల సంబంధించిన ఉద్యాన శాఖ అధికారిని సంప్రదించినట్లయితే మీకు పూర్తి వివరాలు కూడా వారు మీకు ఇవ్వడం జరుగుతుంది.
1: ఈ బిడ్డ పరిస్థితులలో చెప్పాలంటే వెంటనే మొక్కలను తాజా స్థితికి తీసుకొని రావాలంటే ఎలాంటి మందులు పిచికారీ చేయాలో చెప్పండి. మరి
0: ముఖ్యంగా మనకి ఒక బిడ్డ పరిస్థితులు అంటే మనము నీటి ఎద్దడి కావచ్చు, అదేవిధంగా ఉష్ణోగ్రతల కారణం కావచ్చు, అదేవిధంగా మనకు బిట్ట అంటే బాగా పగులు రావడం కావచ్చు నీళ్ళలో, అదేవిధంగా పోషకాల లోపాల ద్వారా కూడా మనకి యొక్క మొక్కల యొక్క వల్లిపోయే అవకాశం కూడా ఉంటుంది. అదేవిధంగా చిన్న చిన్న పండ్లు ఏర్పడుతున్న దశలు కూడా పండ్లు రాలే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మనకు వీటన్నిటినీ మనము తాజా స్థితికి తీసుకురావాలంటే ఉదాహరణకు బిట్ట పసలు బాగా ఉన్నవి ఇందాక చెప్పినట్టుగా మనం డిస్కస్ చేసినట్టుగా యూరియా పిచికారీ లీటర్ నీటికి 20 గ్రాములు, లేదు అనుకుంటే మనకు పొటాషియం నైట్రేట్ మార్కెట్లో అందుబాటులో ఉంటుంది 10 గ్రాములు లీటర్ నీటి కలుపుకొని పిచికారీ చేయాలి. లేదంటే మోనో పొటాషియం ఫాస్ఫేట్ కూడా మనకు అందుబాటులో ఉంటుంది, అది లీటర్ నీటికి 3 గ్రాముల వరకు పిచికారీ చేసుకుంటే మనకు ఈ యొక్క డ్రాట్ అండ్ స్ట్రెస్ని

0: తట్టుకునే అవకాశం ఉంటుంది ఎద్దడిని. అదేవిధంగా వేడి ఉష్ణోగ్రతలు ఉండితే మనకు పొటాషియం నైట్రేటు, అదేవిధంగా పొటాషియం సల్ఫేట్ అనేటివి మనకు 5 గ్రాములు ఎటువంటి కలుపుకొని కూడా పిచికారీ చేసుకోవచ్చును. అదేవిధంగా మనకు నీటి ఎద్దడి ద్వారా అంటే మాయిశ్చర్ అంటే మనకు యొక్క తేమ నేలలో లేకపోవడం వల్ల వల్లిపోవడం మనం గమనించినట్లయితే మాత్రము ఇందాక అనుకున్నట్టుగా పొటాషియం నైట్రేట్ బాగా పనిచేస్తుంది. పోషక లోపాలు మనం గమనించినట్లయితే సూక్ష్మ పోషకాల మిశ్రమాలు మనకు మార్కెట్లో అందుబాటులో ఉన్నవి, ఫార్ములా 4 కానీ ఫార్ములా 6 కానీ మనకు అందుబాటులో ఉండడం దాన్ని బట్టి లీటర్కి 3 గ్రాములు కలుపుకొని పిచికారీ చేసుకోవచ్చు. అదే ఎకరము మనము డ్రిప్ ఇరిగేషన్లో ఇస్తున్నట్లయితే మనకు బిందు సిద్ధపతిలో ఇస్తున్నట్లయితే మనకు ఒక 600 నుంచి 1 కిలోగ్రామ్ వరకు మనము ఈ యొక్క మైక్రోన్యూట్రియంట్ మిక్చర్ని కూడా మనము ఈ యొక్క పద్ధతిలో ఇవ్వచ్చు అనమాట. దాని ద్వారా ఏంటంటే పోషక లోపాలు లేకుండా మనము చూసుకోవచ్చును. అదేవిధంగా కాయలు ఏర్పడే దశలో ఏంటంటే కాయలు చిన్న చిన్న పిందెలు రాలిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ సమయంలో ప్లానోఫిక్స్ అనే మందు మనకు మార్కెట్లో అందుబాటులో ఉంటుంది. లేదు అంటే మన నాఫ్థాలిక్ ఎస్టిక్ యాసిడ్ ప్యూర్గా మనకు కొన్ని కెమికల్ షాపులు అందుబాటులో ఉంటుంది. అది 400 లీటర్లకు 2 గ్రాములు కలుపుకొని పిచికారీ చేసుకోవచ్చును. లేదు అంటే ప్లానోఫిక్స్ అనే మందు మనం మార్కెట్లో రెడీమేడ్గా అందుబాటులో ఉంటుంది. అది 10 లీటర్ నీళ్ళలో 3 ml మాత్రం కలుపుకొని పిచికారీ చేయడం ద్వారా ఏంటంటే కాయలు రాలకుండా అదేవిధంగా పూత రాలకుండా ఉండే అవకాశం ఉంటుంది. అదేవిధంగా కొన్ని తోటలు ఏంటంటే మనకు లిటిల్ లీఫ్ అంటే మనకు కొన్ని ఆకులు చిన్న రావడం వంకాయలు కానివ్వండి, లేదంటే మామిడి తోటల్లో కొమ్మలనే దగ్గరగా చుకుచుకుపోయే అవకాశం ఉంటుంది. ఈ సమయంలో కూడా మన యొక్క ప్లానోఫిక్స్ అనే మందును మనం స్ప్రే చేయడం ద్వారా ఏంటంటే మనకు ఈ యొక్క చెట్లు మంచిగా పెరిగే అవకాశం ఉంటుంది. అదేవిధంగా పిందెలు రాలకుండా ఈ మనము ప్లానోఫిక్స్తో పాటు పొటాషియం నైట్రేట్ 10 గ్రాములు, బోరాన్ వచ్చేసి మనకు 1 నుంచి 2 గ్రాములు, అదేవిధంగా జింక్ సల్ఫేట్ కూడా మన మార్కెట్లో అందుబాటులో ఉంటుంది. లీటర్ నీటికి వచ్చేసి 2 నుంచి 3 గ్రాములు ద్వారా కలుపుకొని పిచికాయ చేసుకోవడం ద్వారా కూడా మనకు కాయలు నాణ్యంగా పెరిగే అవకాశం కూడా ఉంటుంది. వీటికి సంబంధించినటువంటి మందులు మనము కరెక్ట్గా ఎంచుకొని పిచికాయ చేసినట్లయితే మనకు ఈ యొక్క మొక్కలను మనం కాపాడుకునే అవకాశం ఉంటుంది.
1: బాగుందండి వేణుగోపాల్ గారు, ఈ వర్షాకాలం సీజన్లో బిట్ట పరిస్థితులపై చాలా చక్కగా వివరించారు. మీదైనా సలహాలు సూచనలు జిల్లా రైతులు పాటిస్తారని కోరుకుంటూ ధన్యవాదాలండి. నమస్కారం.
0: నమస్కారం సార్. థ్యాంక్ యూ.
2: మీరు ఇంతవరకు దీర్ఘకాలిక బిట్ట పరిస్థితులు, రైతులు చేపట్టవలసిన యాజమాన్యం పద్ధతులు ఈ అంశంపై జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ వి వేణుగోపాల్ గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ హర్షం సదానందం గారు. ఇప్పుడు వినండి వానకాలంలో గొర్రెల పెంపకంలో అనుభవాలు ఈ అంశంపై ఆత్మకూరు మండలం పెంచికలపేట గ్రామ రైతు కనకయ్య గారితో పరిచయం.
3: నమస్కారం అండి కనకయ్య గారు. ఇప్పుడు కనకయ్య గారు, గొర్రెలను పెంచుకోవాలంటే ముందు దొడ్డిని ఏ విధంగా శుభ్రంగా ఉంచుకోవాలి, గొర్రెలను గాయాలంటే మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే దాని గురించి మీరు రైతులకు చెప్పండి. మరి
4: గొర్రెలను గురించి చెప్పాలంటే దొడ్డి వేసుకోవాలి, దొడ్డికి మంచిగా శుభ్రంగా మంచిగా ఊడ్చుకోవాలి, సెట్ చేసుకోవాలి, పౌడర్ గీడర్ చేసుకోవాలి, ఫ్యాన్లు పెట్టుకొని మంచిగా దాన్ని శుభ్రత తీసుకొని దాన్ని ఏ జాగ్రత్తలు తీసుకున్నా, సూదులు వేసుకున్నా, మందులు వేసుకున్నా.
3: ఇప్పుడు మీరు ఎన్ని సంవత్సరాలు ఉన్నారు? మీరు
4: 60 సంవత్సరాలు.
3: ఎన్ని సంవత్సరాలు నువ్వు గొర్రెలను కాసినావు? గొర్రెలను గాయడానికి నువ్వు ఎవరిని చూసి నేర్చుకున్నావు? మరి
4: నేను చిన్నప్పటి నుంచి గొర్రెలనే కాసిన. మనకు ఎప్పుడన్నా ఒకసారి పోతే ఎవరైనా పిలిస్తే గొర్రెలు రమ్మంటే కాళ్ళు లేవకుండా ఉన్నాయి, పోతలేను. అయితే ఇప్పుడు వాళ్ళ గొర్రె గురించి కానీ ఏది దేని గురించి కానీ దాని సూదులు కానీ మందులు కానీ అన్ని వాడకం వాడినాము. ఏ సూదితే దేనికి పని చేసేది అనేది డాక్టర్ చెప్తూ ఉన్నారు, మేము వేసుకుంటా పోయాను, మంచిగానే జాగ్రత్తలు జరిగినాయి. ఇప్పుడు అది నీళ్ళ రోగానికి వేరే మందులు వచ్చినాయి, కాకపోతే ఇంకా సొలు రోగానికి అవి మందులు వేరే వచ్చినాయి. ఆ మందులు కూడా వాడుకుంటూ పనిచేసుకుంటాం. ఇప్పటి వరకు జాగ్రత్తగానే ఉన్నాయి. ఇప్పుడు ఈ ఇన్ని రోజుల కాడికే కూడా మా ఊళ్ళో ఉన్నంత జనం ఎక్కడ లేరు. ఇప్పుడు ఇప్పటికి కూడా గొర్రెలు కూడా మంచిగానే ఉన్నాయి. ఊరు వరకు 10 మందలు అవసరం ఉన్నాయి.
3: 10 మందలు ఉన్నాయి. ఇప్పుడు 10 మందలలో ఎన్ని నగలు ఉంటాయి? మరి
4: 10 మందలలో దాదాపుగా ఒక మందకొకటికి 600, 700, 1000 దానిక ఉంటాయి.
3: అయితే ఇప్పుడు ఇంకోటి కనకయ్య గారు, మీరు అప్పుడు గొర్రెలు కాసేది కదా, అప్పుడు గొర్రెలు కాసినప్పుడు అప్పుడు ఉన్నటువంటి రోగాలు ఇప్పుడు ఏమైనా వస్తున్నాయా? ఇప్పుడు అప్పుడు వేరు వేరే ఉన్నాయా? మరి
4: అప్పుడు వచ్చిన రోగాలకు మందులు లేవు ఎక్కువ. ఇప్పుడు ఈ సొలు రోగానికి మందులు ఇంకా పూర్తిగా సొలు రోగానికి సరి అయినది దొరకలే.
3: ఇంకా దొరకలే.
4: ఇంకా దొరకలే. ఒక రోజు రెండు రోజులు నిద్రపోయినాయి అనుకో, జ్వరం వదిలేదు దానికి. అయితే ఒక రోజు వచ్చిన రోజు కాస ముఖం నలుపు చేసుకున్న రోజులా, దానికి మందు గోళీను సూది ఎత్తావా, తెల్లారితల కాస మీద పట్టినట్టుగా దానికి అందుబాటులో అయినట్ట ఇది. కానీ దానికి ఒక రోజు నిద్రపోయింది అనుకో, దానికి ఆ రోగం జ్వరం అనేది పోదు. మనం ఎంత నాలుగైదు సూదులు వేసినా కానీ పోదు. అట్లా ఉన్నది.
3: ఇప్పుడు ఒకదానికి జ్వరం వచ్చింది అనుకో, ఇప్పుడు ఆ వచ్చిన జ్వరం వచ్చిన గొర్రెను మళ్ళీ అదే మందల ఒకవేళ మనం కలిపి ఉంచినాం అనుకో, అన్ని గొర్రెలకు అలా జ్వరం వచ్చే అవకాశాలు ఉంటుందా, లేదంటే దాన్ని ఏమైనా దూరం తీసుకుపోయి కట్టేయాలా?
4: అప్పుడే ఓ సూది గోలి వేసినట్ట అంటే తెల్లారితల కాస మళ్ళా మీద పడుతుంది. ఆ రోజు మనం కానక ఉన్నాం అనుకో, అది కానక ఉంటే మాత్రం అది మళ్ళా తెల్లారి సూది వేసినా గోలి వేసినా కొన్ని రోజులు గడవాలి. అది అయితే కావచ్చు, లేకపోతే లేకపోవచ్చు.
3: వాగులలో నీళ్లు తాగించినప్పుడు ఈ గొర్రెలకు నీళ్ళ ట్యాంగ్ రోగం అని వస్తుంది, అంటే నీళ్ళు నాలిక రోగం అని వస్తుంది ఒకటి.
4: ఈ నీళ్ళ రోగం అనేది మన సంక్రాంతి ముందు అవతల ఇవతల ఈ రోజులలో వస్తుంది. అది ఇప్పుడు వచ్చేది ఏంటంటే బురద నీళ్లు, బుట్ట నీళ్లు, అదో నీళ్ళు తాగుతాయి. ఇప్పుడు తాగినా గానీ అది దానికి పేగుల పంట ఎఫెక్ట్అయ్యుడు ఉండే వరకు కానీ మన
3: నట్టలు
4: నట్టలు పడతాయి. అయితే దానికి మందులు పెడతారు, మంచి బలమైన మందులే పెడతారు. ఇప్పుడు మన ఈ గవర్నమెంట్ ఇచ్చినవి కాకుండా వీళ్ళు కూడా ఇంకా దరఖాలు తెచ్చుకొని పెట్టుకుంటారు.
3: ఇప్పుడు ఇంకోటి కనకయ్య గారు ప్రధానంగా ఈ గొర్రెల దొడ్డి శుభ్రం చేసుకోవాలంటారు. శుభ్రం చేసుకునే క్రమంలో ఇప్పుడు మీరు దొడ్డిని ఎన్నిసార్లు ఊడుచుకుంటారు? మరి పొద్దున సాయంత్రం ఊడుస్తారా?
4: పొద్దున సాయంత్రం ఊడుస్తాం.
3: పొద్దున సాయంత్రం ఊడుతారు.
4: పొద్దున సీగవాడి తెల్లగా ఇంటికాడ వన్నా గానీ తెల్లారితాలకు లేచుకుంటాం. అంతా శుభ్రం చేసుకుని ఊడ్చుకొని అవతల బార పోసుకొని గొర్రెల బయట ఇంకో వేరే దిక్కు బండ పెట్టుకుంటాం. ఇక దాంట్లో రావు మలసీగవాడి, మలసీగవాడి వస్తేనే మళ్ళీ
3: పోతాం. అంటే అడవి రాజ్యం పోతారు,
4: తూర్పు దేశం పోతాం.
3: తూర్పు దేశం
4: ఎక్కడ గడ్డి ఉంటే అక్కడ మేపుకుంటాం.
3: మేపుకుంటారు. అక్కడికి పోయినప్పుడు మీ గొర్రెలకు ఏమైనా దొంగల భయం గానీ ఇంకా వేరే ఏమైనా భయం ఉంటుందా?
4: దొంగల భయం ఈ సంబంధంలో ఎప్పుడు లేదు. ఆ వెనకట ఉండే అని
3: మీ
4: అప్పుడుండే దొంగలుండే, తోడేళ్ళుండే. తోడేళ్ళు లేవు ఇప్పుడు. దొంగలు కూడా తప్పుదారి వస్తే పోతే పోతూనే ఉంటుంది. ఒకటి ఉంటే ఉంటేనే ఉంటుంది. దానికి అంత సంబంధం
3: అంటే కుక్కలు కానీ లేదా పాములు ఇట్లా ఘర్షే అవకాశం ఏమైనా?
4: పాములు ఎప్పుడన్నా దబ్బున ఒక ఒక వ్యక్తి ఘర్షింది. మరి ఆ టైంకు మనం అది చూసినప్పుడు మనం టైంకు చూస్తే దాహన తీసుకపోయిన ఒకళ్ళను తీసుకపోయినా గానీ ఇది కాలే.
3: ఇప్పుడు మన యాదవులు ప్రధానంగా గొర్రెలను మేపడానికి తీసుకుపోయినప్పుడు ఈ పుట్టకే తలబెట్టి పండుకుంటారు సమాచారం. పుట్ట మీదనే తలకాయ పెట్టి పండుకుంటారు అనేది తెలుసు. అయితే అట్లా పెట్టి పండుకోవడం వల్ల ఏమన్నా పాములు కలిసే అవకాశం ఉండదు అమ్మ?
4: మాకైతే వారికైతే ఎవరికి ముట్టుకోలేదు. ఒక ఇద్దరి మనసులకు మాత్రం అది అది ఎట్లా ముట్టిందో ఎట్లనో కానీ భగవంతుందా గానీ ఆ ఇద్దరు మా ఇద్దరు మాత్రం చచ్చిపోయారు.
3: ఇప్పుడు మీరు ఈ గొర్రెలను తీసుకుపోయే క్రమంలో మేపేటప్పుడు గడ్డలే మేపేటప్పుడు వర్షాకాలంలో కానీ లేదంటే చలికాలంలో కానీ గడ్డలే మేపేటప్పుడు ఈ గొర్రెకు కనుక ఏమన్నా ఒకవేళ పురుగు పూసి ఏమైనా ముట్టిందనుకో, పాము కానీ తేలి కానీ కరిచింది అనుకో, ఎలాంటి జాగ్రత్త తీసుకుంటారు? దాని పాము కరిచిందని ఎట్లా గుర్తుపడతారు మీరు?
4: పాము కరిచిందని ఎట్లా గుర్తుపడతారు అంటే అది చెవులు చల్ల పడతాయి, ముఖం నల్ల చేసుకుంటది, మొత్తం నిండుగా జ్వరం వచ్చినట్టుగా ఏర్పడుతుంది. ఏర్పడప్పుడు ఏం చెప్తామంటే దన్న ఇటాడ చూస్తే కత్తో గిట్టో దొరుకుతానో ఏం లేదు. లేకపోతే ఏం చేస్తాం, చెవు పడతాం, లగాంచి పండ్లతో కొరికి పారేస్తాం.
3: చెవును
4: చెవు ఈ చెవు ఈ చెవు రెండు చెవులు కొరికి పారేస్తాం. కొరికి పారేసి ఊంచుతాం కదా అది అడిగి అడిగే. అదే పురుగు అయినట్టంత మాత్రం దెబ్బకు మళ్ళా మన తెలివికి వస్తుంది.
3: తెలివి
4: అదే ఖచ్చితంగా అదే పురుగు అయినట్ట అంటే తెలివి.
3: కొంతమంది డాక్టర్లు ఏమంటారు అంటే అట్లా చెవులు కోయడం వల్ల మన విషయం తగ్గదని అంటారు. అది మరి
4: అది పెంజరపావు అని ఉంటది. ఆ పెంజరపావు అని ఉంటే ఆ పెంజరపావం వలన ఆ గొర్రెకి ఏమైతుంది అంటే అక్కడక్కడ మన మచ్చలు మచ్చలు మచ్చలు మచ్చలు వేసినట్టుగా బూరు ఊసిపోతుంది.
3: అప్పటికప్పుడే
4: అప్పటికప్పుడే ఊసిపోతుంది. తర్వాత కొన్ని కొన్ని రోజుల వరకు ఓ నెల తర్వాత ఈ ఆడిన దాడితో బూరు ఊసిపోతుంది మనం మనిషికి కదా
3: మచ్చలు అట్లా ఊసిపోతుంది. చనిపోయే అవకాశం ఉంటుంది.
4: చనిపోదు కానీ అట్లా అవస్థపడి అయితే కానీ వస్తే లేకపోలేదు. అది తేలిపోతే తెలియపోతుంది. లేకపోతే దానికి మళ్ళీ ఏదో ఒకటి ఇదో ఆడో మాతోటి మందులు డాక్టర్ రాసిచ్చినాయి కానీ మేము దానికి సేదుపడి చేసే మా పది మందులు కానీ పెట్టుకుంటే బాగుపడితే బాగుపడుతుంది. ఒకటి పోనిపోతుంది.
3: ముందుగా ఒక రైతు గొర్రెలను పెంచుకోవాలంటే ఎన్ని గొర్రె పిల్లలను తెచ్చుకొని పెంచుకుంటే బాగుంటుంది? ఏ సైజు లో తెచ్చుకొని పెంచుకోవాలి? ముందుకు
4: మంచి సడే వాటిని తీసుకుని ఒక 50 ఉంటే మనిషికి కావాలి ఉంటుంది. ఇక అంతకు తక్కువ ఉంటే మన ఇంటి జాగ్రత్త మన ఎల్లు బట్టను చూసుకొని 30 కొనుక్కోవచ్చు, 20 కొనుక్కోవచ్చు.

0: కావచ్చు, 50 కొనుక్కోవచ్చు, అది మన మన బలం గురించి. కానీ మనం ఇప్పుడు అన్ని కొనుక్కుందాం అంటే అన్ని కొనుక్కునేటంత బలం అన్ని కొనుక్కుంటాం కూడా ఉంటది.
1: ఇప్పుడు 50 నగలు కొనుక్కోవాలంటే ఫస్ట్ ఎంత డబ్బులు పెట్టి కొనుక్కోవాలి, మనకి ఎన్ని డబ్బులు వస్తాయి కదా,
0: అవి చల్లగా ఉంటే
1: ఉంటే,
0: లేకపోతే ఒకటి రోగం వచ్చిపోతుంది, ఒకటి పాలు తరగనే పోతుంది, ఒకటి నొప్పి వచ్చిపోతుంది.
1: ఇప్పుడు ప్రధానంగా ఈ గొర్రెలను పెంచేటప్పుడు ఏం ఖర్చు ఎక్కువ అవుతుంది, అంటే దానకి ఎక్కువ ఖర్చు ఎక్కువ అవుతుందా, లేదంటే మందులకు ఎక్కువ ఖర్చు అవుతుందా,
0: దానకైతే
1: ఖర్చు అవుతుందా,
0: దానకేం లేదు,
1: మరి ఎట్లా
0: జీతగానికి పోతే మందులకు,
1: మందులకు మందులు అందాది ఎంత ఎంత ఖర్చు అవుతుంది, మందులు తెచ్చిన మందులు డాక్టర్ రాసినాయి, డాక్టర్ వేస్తారా లేదంటే మీరే వేస్తారా, మరి
0: కొన్ని డాక్టర్ వేస్తాం మన గది గాలి రోగపోయి గాలైతే గాల బాపతి, లేకపోతే పెద్ద రోగం బాపతి, తల్లెవైన బాపతి, ఐసుల పెట్టి పట్టుకొస్తారు, పట్టుకొచ్చి అవి వేస్తారు వాళ్ళు, వాళ్ళని తీసుకొచ్చుకొని వేపించుకొని వాళ్ళకి ఇంత అంతా వాళ్ళకి సన్మానం చేసి వెళ్ళకూడదు.
1: కొంతమంది ఏం చెప్తారంటే మన గొర్రెల కాపర్లు, గొర్రెలకు ఏమైనా వ్యాధులు వచ్చినప్పుడు కానీ ఏమైనా జబ్బులు వచ్చినప్పుడు కానీ వీళ్ళే సొంతగా ట్రీట్మెంట్ అంటే వీళ్ళే ఇంజక్షన్లు కూడా వీళ్ళే ఇస్తారు, మరి అట్లా చేయడం వల్ల ఏమైనా ప్రమాదం జరిగే అవకాశం ఉండదా, మరి
0: డబ్బున ఏదన్నా కూడా దానికి నరానికి ఇట్లా తాకితే అపవాదం
1: అవుతుంది, మరి
0: నరానికి ఇట్లా తాకకుంటూ ఈ కండలా వేసుకున్నట్టు అంటే ఏం కాదు,
1: ఏం కాదు. మీరు గొర్రెలు కాసినప్పుడు అంటే అట్లాంటి చికిత్సలు ఏమైనా చేసినరా, మరి
0: చేసినాం, చేస్తే ఓ దానికి ఇట్లా తొంటికేస్తే, తొంటికేస్తే నరానికి తాకుతే, నరానికి తాకితే నరం ఇసుకొస్తుంది దానికి, ఇసుకుంటూ ఇసుకుంటూ ఇసుకుంటూనే వస్తుంది అయితే అట్లా దాని కొన్ని రోజుల వరకు తేలిపోతే తేలిపోతే తేలిపోతే లేకపోతే అపవాదం
1: గాలి అవుతుంది. దాంతోపాటు ఇంకో పెద్ద రోగం అని కూడా తల్లి,
0: పెద్ద రోగం అంటే నీళ్ళు నీళ్ళు వస్తాయి, బయలుపోతుంది, అది పెద్ద రోగం.
1: మూతికి ఇట్లా పుండ్లేదు,
0: మూతిలో పుండ్లే బాబది, ఇది సొలు రోగం అంట,
1: సొలు రోగం అంట. ఇప్పుడు ఈ వచ్చినప్పుడు ఈ తల్లి అయినప్పుడు గొర్రె కూడా చనిపోయే అవకాశం ఉంటుంది, ఈ గొర్రె చనిపోక ముందుకు ఈ తల్లి అయిన గొర్రె, ఒక్క గొర్రెకు తల్లి అయితే మంద మొత్తంలో తల్లి అయ్యే అవకాశం ఉంటుంది,
0: ఒక్క గొర్రె అది తల్లి అయితే దాన్ని మంచిగా నిండుకున్నాక ఏం చేస్తామంటే ఇందిసినిచ్చే మా వాళ్ళు కొందరు ఉంటారు అట్లా, అయితే డాకు మనిషిని తీసుకొస్తాం, డాకు మనిషిని తీసుకొచ్చి దీన్ని అంతా ఇట్లా రాక్కుంటూ ఈ బూరంతా పీకుతాం, ఇది బూరంతా పీకి ఒకటి ఈ శాఖలు ఉంటుంది ఇట్లా తీసుకుంటా నీళ్ళల్లో కలుపు పాలల్లో కలుపుకుంటా ఇట్లా తీసుకుంటా పాలల్లో కలుపుతాం, పాలల్లో కలిపి దాన్ని ఈ చెవుకు కొస చెవుకు ఏం చేస్తాం అంటే దాంతో గోరగల్ల సౌండ్ ఉంటుంది ఇట్లా అని ఆ సుక్క తీసి ఇలా పెడతారు, ఇట్లా పెట్టుకుంటూ దాన్ని మేము మొత్తం అన్ని
1: మందలో ఉన్న
0: టీకాలు ఇస్తాం,
1: వరంగల్ జిల్లా రైతులకు గొర్రెల పెంపకం మీద మంచి సలహాలు సందేశాలు అందించారు. మీ పెంచికలపేట రైతులు గాని జిల్లా రైతులు గాని తప్పకుండా గొర్రెలను పెంచి మంచిగా దిగుబడి తీస్తూ డబ్బులు సంపాదిస్తారని కోరుకుంటూ ధన్యవాదాలండి, నమస్కారం.
0: నమస్కారం.
2: మీరు ఇంతవరకు పంట పొలాల కార్యక్రమంలో వానాకాలంలో గొర్రెల పెంపకంలో అనుభవాలు ఈ అంశంపై ఆత్మకూరు మండలం పెంచికలపేట గ్రామ రైతు కనకయ్య గారితో పరిచయం ఉన్నారు. పరిచయం చేసిన వారు శ్రీ హర్షం సదానందం.

ఈనాటి పంట పొలాల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. నిలయంలో సమయం 7:45 కావస్తుంది. మరి కాసేపట్లో వికసిత్ భారత్ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి.

ఆకాశవాణి వికసిత్ భారత్ కార్యక్రమంలో భాగంగా పోషణ్ మాహ్ ఆరోగ్య భారతం వైపు అడుగులు ఈ అంశం గురించి పొదిలి స్త్రీ శిశు సంక్షేమ శాఖ చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ శ్రీమతి పి. సుధామారతి గారితో పరిచయం వింటారు.

0: ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. ఆరోగ్యవంతమైన జాతి ఏ దేశములో ఉంటుందో ఆ దేశం అన్ని విధాలా అభివృద్ధి చెందిన దేశంగా భావించవచ్చు. అభివృద్ధి చెందుతున్న మన భారతదేశంలో నేటికి కూడా శిశు మరణాల శాతం అధికంగా ఉందని చెప్పుకోవాలి. 2047 నాటికి సంపూర్ణంగా అభివృద్ధి సాధించాలంటే ముందుగా శారీరకంగా మానసికంగా ఆరోగ్యంగా ఉండే జాతిని అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని గౌరవనీయులు భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు పోషణ్ మాహ్ అనే వినూతన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. పోషణ్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా చేపట్టిన ఈ పోషణ్ మాహ్ కార్యక్రమం ద్వారా గర్భవతులకు, బాలింతలకు, శిశువులకు పోషక విలువలు కలిగిన ఆహారాన్ని అందించి ఆరోగ్య భారతదేశాన్ని నిర్మించాలన్నదే మన భారత ప్రధాని నరేంద్ర మోదీ గారి లక్ష్యం. 2018లో ఈ పోషణ్ మాహ్ కార్యక్రమానికి కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టడం జరిగింది. నాటి నుంచి నేటి వరకు కూడా పోషణ లోప నివారణ కోసం అనేక కార్యక్రమాల ద్వారా అటు గర్భవతులకు, శిశువులకు, చిన్నారులకు, కిశోర బాలికలకు వివిధ ప్రభుత్వ శాఖల ద్వారా పోషక విలువలు కలిగిన ఆహారాన్ని అందించడం జరుగుతుంది. అందుకే సెప్టెంబర్ మాసాన్ని పోషణ మాసంగా అభివర్ణించడం జరుగుతా ఉంది. ప్రభుత్వ శాఖలలో అతి పెద్దదైన స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అంగన్వాడీల నుంచి గర్భవతులకు, బాలింతలకు, బాలబాలికలకు పోషక విలువలు కలిగిన ఆహారాన్ని అందించి పోషణ లోప నివారణ చర్యలు ప్రభుత్వం పెద్ద ఎత్తున చేపడుతుంది. పోషణ అభియాన్ లో భాగంగా చేపడుతున్న పోషణ్ మాహ్ అనే ఈ కార్యక్రమం ద్వారా ముందుగా తల్లి, శిశువు, చిన్నారులు, కిశోర బాలికలతో సహా కుటుంబంలోని ప్రతి ఒక్కరికి సమతుల్యమైన ఆహారం, ఆరోగ్యం, పరిశుభ్రతలపై అవగాహన కార్యక్రమాలు ICDS ద్వారా చేపట్టడం జరుగుతా ఉంది. ఇందులో ముఖ్యంగా తక్కువ ఖరీదుతో స్థానికంగా లభించే పోషక విలువలు కలిగిన ఆహార వినియోగంపై ప్రజలకు అవగాహన కల్పించడం జరుగుతా ఉంది. రాష్ట్రీయ పోషణ్ మాహ్ ఏర్పాటు చేయడంలో ప్రధాన లక్ష్యం ఏమిటి, పోషణ లోపం వల్ల కలిగే అనర్థాలు ఏమిటి, పిల్లల ఎదుగుదలకు ఎటువంటి ఆహారాన్ని బలవర్ధకమైన ఆహారంగా భావించవచ్చు ఇత్యాది అంశాల గురించి సవివరంగా వివరించడానికి పొదిలి ICDS CDPO గారు శ్రీమతి పి సుధామూర్తి గారు మన కేంద్రానికి విచ్చేసినారు. వారి ద్వారా పోషక విలువలు కలిగిన ఆహారం గురించి సమగ్ర సమాచారాన్ని శ్రోతలకు అందిద్దాం. నమస్కారం మేడం.
1: నమస్తే సార్.
0: మేడం, మరి ముఖ్యంగా ఈ పోషణ అభియాన్ కార్యక్రమంలో భాగంగా రాష్ట్రీయ పోషణ్ మాహ్ కార్యక్రమం యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటి, పోషణ లోప నివారణ కార్యక్రమాలు మీ శాఖ ద్వారా కేంద్ర ప్రభుత్వం ఎటువంటి ఆహారాన్ని అందించడం జరుగుతుందంటారు సవివరంగా?
1: ముందుగా అందరికీ 9వ జాతీయ పోషణ మాసోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. మొదటగా మన గౌరవ భారత ప్రధాని గారి వికసిత్ భారత్ అనే కార్యక్రమానికి సంబంధించి, వికసిత్ భారత్ అంటే ప్రజలందరూ కూడా మంచి ఆరోగ్యము, విద్య, వైద్య సదుపాయాలు అన్నీ కలిగి ఉండి మంచి పౌరులుగా తయారవడానికి ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. అందులో భాగంగా మా సంస్థ ద్వారా జాతీయ పోషణ మాసోత్సవాలు ప్రతి సంవత్సరం మేము సెప్టెంబర్ నెలలో నెల మొత్తం నిర్వహిస్తాము. ఇవి 2018 నుంచి జాతీయ పోషణ మాసోత్సవాలు మన దేశం అంతటా జరుగుతాయి. 2018 నుంచి 20 వరకు 3 సంవత్సరాల పాటు లైఫ్ సైకిల్లో 1000 డేస్ ఇంపార్టెన్స్ అని చెప్పి, మన తల్లి గర్భంలో ఉన్నప్పటి నుంచి 1000 రోజుల పాటు బిడ్డకు 2 సంవత్సరాలు వచ్చేదాకా ఎటువంటి సంరక్షణ జరగాలనే విషయాల మీద ప్రజలందరిలోనూ అవగాహన కల్పించాము. 2021లో 4వ జాతీయ పోషణ మాసోత్సవాలలో లోప పోషణ నివారణ గల పిల్లల్ని గుర్తించి, వారిని పర్యవేక్షించి, వారికి మరియు లోప పోషణ నివారణ కలిగించి వారిలో ఆరోగ్యం పెంపొందించే విధంగా చర్యలు చేపట్టాము. తర్వాత 2022లో 5వ పోషణ మాసోత్సవాల్లో మహిళా ఔర్ స్వాస్థ్య, బచ్చా ఔర్ శిక్ష అంటే మహిళల ఆరోగ్యం, బాలల విద్య ఈ విషయాల మీద అవగాహన కల్పించాము. 6వదైన 2023 జాతీయ పోషణ మాసోత్సవాల్లో సుపోషిత భారత్, సాక్షర భారత్, స్వాస్థ భారత్ అంటే సుపోషిత భారతదేశం, సాక్షర భారతదేశం, సశక్త భారతదేశం అనే నినాదాలతోటి తల్లి పిల్లల ఆరోగ్యము, మంచి పోషణపై తల్లులు అవగాహన కలిగి ఉండడం అనే కార్యక్రమాలు నిర్వహించాము. 7వ జాతీయ పోషణ మాసోత్సవం

0: సందర్భంగా మన దేశంలో దాదాపు ప్రతి మహిళ బాధపడే రక్తహీనత నుంచి నివారించడానికి, పిల్లలలో పెరుగుదల పర్యవేక్షణకి, అట్లాగే బాల్యారంభ విద్యకు ప్రాధాన్యతనిస్తూ వాటి మీద మేమందరిలో అవగాహన కలిగించాము. 8వ పోషణ మాసోత్సవాలు 2025లో స్వాస్థనారి స్వాస్థ పరివార్ అనగా ఆరోగ్యకరమైన మహిళ, తద్వారా బలవర్ధకమైన కుటుంబం, అందుమూలంగా గర్భవతులు బాలింతలు పిల్లలకు సమగ్రమైన వైద్య ఆరోగ్య పరీక్షలు చేయించడం ద్వారా స్వాస్థనారి స్వాస్థ పరివార్ అనే కార్యక్రమాన్ని మేము చేపట్టాము. ప్రస్తుతం 9వ జాతీయ పోషణ మాసోత్సవాలు గౌరవ ప్రధానమంత్రి వర్యుల ఆదేశాల మేరకు ఈ సంవత్సరం మనం వారణాసి నందు సెప్టెంబర్ 9వ తారీఖున దేశవ్యాప్తంగా అందరం కూడా మొదలు పెట్టాము. ఈ జాతీయ పోషణ మాసోత్సవం అనేది కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ప్రతి గ్రామ గ్రామాన ప్రతి అంగన్వాడీ సెంటర్ ద్వారా జరుగుతుందండి.
1: ఈ పోషణ మాసోత్సవాల ప్రధాన ఉద్దేశం ఏమిటంటారు?
0: పోషణ మాసోత్సవాల ముఖ్య ఉద్దేశం ఏంటంటే అండి, ప్రజల్లో పోషకాహారం ఆవశ్యకతపై అవగాహన కలిగించడం, తద్వారా ప్రజలకు ముఖ్యంగా తల్లులు పిల్లలకు సరైన పోషణ అందేలాగా, లోపపోషణను ఎదుర్కొనేలాగా, పిల్లలలో కురసదనం వయసుకు తగిన ఎత్తు బరువు వాళ్లు పెరిగేలాగా చూడడం, రక్తహీనత అనేది నివారింపబడేలా ప్రజలందరిలోకి అవగాహన కల్పించడం ముఖ్య ఉద్దేశం. ఇందులో భాగంగా ఏమేం చేస్తామంటే, లోపపోషణను ఎదుర్కొనడానికి పిల్లల్లో తీవ్ర లోపపోషణ, కురసదనం, బరువు తక్కువగా ఉండడం, అలాగే పుట్టేటప్పుడు కనీసం 3 కేజీలు కూడా లేకుండా తక్కువ బరువుతో పుట్టడం, ఇటువంటివన్నీ జరగకుండా ఉండడం కోసంగా ముందుగానే గర్భవతులు బాలింతలకు వారందరికీ కూడా సరైన పోషకాహారం అందించడం ద్వారా మరియు వాళ్లలో అవగాహన కలిగించడం ద్వారా ఇంటి వద్ద వారు మంచి ఆహారం తీసుకునేలాగా మేము అవగాహన కల్పిస్తాం. అలాగే రక్తహీనత తగ్గించడానికి పిల్లలు, యుక్త వయసు బాలికలు, గర్భవతులు బాలింతల్లో రక్తహీనత తగ్గించడానికి వివిధ శాఖలతో సమన్వయం చేసుకుని వాళ్లకి రక్తహీనత తగ్గించడంలో మేము మా వంతు బాధ్యత నిర్వర్తిస్తాము. అలాగే ప్రవర్తన మార్పులు, పిల్లలలో ఈ కార్యక్రమాల్లో భాగస్వామ్యం చేసి పెద్దలందరినీ కూడా వారిలో వారి జీవితాంతం ఆరోగ్యంగా ఉండే విధమైన ఆహారం ఎలా తీసుకోవాలి, ఎటువంటి అలవాట్ల వల్ల మంచి ఆహారం తీసుకోగలుగుతారు, హానికర పదార్థాలని తినకుండా ఎలా ఉండగలుగుతారు అనే విషయాన్ని వాళ్లకి మేము సమన్వయం చేయడం ద్వారా కూడా ప్రవర్తన మార్పులు తీసుకొస్తాము. దీంతో పాటుగా సమగ్ర విద్య ఆరోగ్యం, వీళ్లకి ఆరోగ్యంతో పాటు మంచి విద్య కూడా అవసరం కాబట్టి పిల్లలందరిలో కూడా బాల్యారంభ విద్యని అందుకునేలా చేస్తాము. పోషణ్ బి పడాయి బి అనే నినాదంతో ముందుకు తీసుకెళ్తున్నాము. దీనంతటికీ కావలసిన వివిధ మంత్రిత్వ శాఖలు, అంటే మహిళల కోసం పిల్లల కోసం ఎటువంటి మంత్రిత్వ శాఖలన్నీ పనిచేస్తున్నాయో వారందరి సమన్వయంతో మేము వివిధ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందండి.
1: ఈ కార్యక్రమానికి ఎప్పుడు రూపకల్పన చేశారు?
0: ఈ సంవత్సరం 9వ జాతీయ పోషణ మాసోత్సవం వారణాసిలో మన గౌరవ ప్రధానమంత్రి వర్యులు మరియు మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రిని వారు శ్రీమతి అన్నపూర్ణాదేవి గారు వీరందరి సమక్షంలో వారందరూ ప్రారంభోత్సవం చేసి ఉన్నారండి. సెప్టెంబర్ 9వ తేదీ నుంచి అక్టోబర్ 8వ తేదీ వరకు ప్రతిరోజు కూడా వివిధ కార్యక్రమాలు జరుపుతాము. ఈ సంవత్సరం మేము 5 అంశాలకు ప్రాధాన్యతనిచ్చాం. మొదటిది ఆహార వైవిధ్యం, అంటే మన ఆహారంలో ఒకే రకమైన పదార్థాలు కాకుండా శరీరానికి శక్తినిచ్చేవి, శరీరం కండపుష్టినిచ్చేవి, రోగ నిరోధక శక్తిని పెంచే వివిధ రకాలైన ఆహారాలు ప్రతిరోజు భోజనంలో ఉండేలాగా, అలాగే ఆహారంలో తగినంత ప్రోటీన్ ఉండేలాగా శ్రద్ధ తీసుకునేలాగా మేము అందరికీ అవగాహన కల్పిస్తాము. రెండవది అంగన్వాడీ కేంద్రంలో తాజా వేడి భోజనం. అంగన్వాడీ కేంద్రంలో 3 నుంచి 6 సంవత్సరాల పిల్లలందరికీ కూడా బాల్యారంభ విద్యను నేర్పించడం జరుగుతుంది. ఇందులో భాగంగా వారికి ప్రతిరోజు మధ్యాహ్నం వేడిగా భోజనం వండి వడ్డిస్తారు. ఈ వేడి భోజనంలో ఎటువంటి పోషక పదార్థాలున్నాయి అనే విషయాన్ని సమాజంలో ఉన్న వారందరూ తెలుసుకోవడం కోసం కూడా వారిని అందరినీ అంగన్వాడీ కేంద్రానికి ఆహ్వానించి ఆ పిల్లలకు పెట్టే వేడి భోజనాన్ని వీళ్ళు కూడా రుచి చూసేలాగా చేసి వాళ్లకు అవగాహన కల్పిస్తామండి. మధ్యాహ్న భోజనం ఆవశ్యకత గురించి తెలియజేస్తాము. మూడోది సమాజ భాగస్వామ్యం. ఒక ప్రభుత్వ సంబంధిత ఉద్యోగులు మాత్రమే చేస్తే సరిపోదు, దీనిలో ప్రజల భాగస్వామ్యం ఉంటేనే 100% కార్యక్రమం అనేది సఫలవంతమవుతుంది. జన్ భాగీదారీ అనే కార్యక్రమాన్ని మన ప్రధానమంత్రి గారు ఎప్పుడు మనకి చెప్తూ ఉంటారు. ఈ జన్ భాగీదారీ కార్యక్రమంలో భాగంగా సమాజంలో అందరినీ కూడా భాగస్వామ్యం చేస్తూ మా యొక్క జవాబుదారీతనాన్ని వారికి తెలియజేసేలా కూడా 3వ కార్యక్రమం ఏర్పాటు చేశాము. 4వది పోషణ మరియు బాల్యారంభ వికాసానికి ప్రారంభ ప్రేరణ, అంటే బిడ్డ తల్లి కడుపులో ఉన్నప్పటి నుంచే తల్లి వారిని ప్రేరణ ఇస్తూ పుట్టినప్పటి నుంచి పిల్లలతోటి వారితో ప్రేమగా మాట్లాడుతూ వారితోటి చిన్న చిన్న పనులు చేయిస్తూ తల్లి దగ్గరగా ఉంటూ కుటుంబ సభ్యులందరూ కూడా పిల్లల్ని మంచి వాతావరణంలో పెంచితే పిల్లలు మంచి తెలివి కలవాళ్లుగా ఎదుగుతారనే విషయాన్ని తెలియజేస్తూ బాల్యారంభ వికాసానికి తగిన ప్రేరణ ఎలా ఇవ్వాలనేది తెలియజేస్తాము. ఐదవది, ప్రధానమంత్రి మాతృవందన యోజన అనే పథకం ద్వారా మన గౌరవ ప్రధానమంత్రి వారు ఏర్పాటు చేసిన మాతృవందన యోజన పథకం అంటే గర్భవతి ప్రసవం అయిన తర్వాత ఆమెకి ఆర్థికంగా వెసులుబాటు కల్పించడం కోసంగా మొదటి బిడ్డ పుట్టినప్పుడు ఏ బిడ్డ అయినా సరే 5,000 రూపాయలు 2 విడతలుగా

0: వారికి వారి ఖాతాలోకి జమ అవుతుంది. రెండో బిడ్డ ఆడబిడ్డ పుట్టినట్లయితే 6,000 రూపాయలు వారి ఖాతాలకు జమ అయ్యేలాగా మాతృవందన యోజన పథకాన్ని అర్హులైన వారందరికీ అమలు చేసేలాగా చూడడం ఈ 5 ప్రధాన అంశాలని మేము ఈ సంవత్సరం మా కార్యక్రమాలలో భాగం చేసుకున్నాం.
1: మేడం, మరి ఆహార వైవిధ్యం అంటే ఏంటి? ముఖ్యంగా ప్రతిరోజు మన అందరము తీసుకునే ఆహారం సమతుల ఆహారమా?
0: మనం రోజు తినే ఆహారంలో వివిధ రకాల ఆహార పదార్థాలు ఉండాలి. అంటే శక్తినిచ్చేవి అంటే పిండి పదార్థాలు, శరీర కండరాలను పెంపొందించేవి అనగా ప్రోటీన్లు లేదా మాంసకృత్తులు, శరీరంలో జరిగే వివిధ రసాయనిక క్రియలకు తోడ్పడే శరీర నిర్మాణాన్ని చేసేవన్నమాట ఈ ప్రోటీన్లు, అలాగే శరీరానికి రక్షణనిచ్చేవి. ఇవి అన్నీ ఉంటేనే అది సమతుల ఆహారం అంటారు. అవి మనకు ఖచ్చితమైన పోషణనిస్తాయి. మీరు చెప్పినట్లు మనం తింటున్నామా ఈ సమతుల ఆహారం అంటే ఒక రకంగా మనం లేదనే చెప్పాలి. మన అందరం ఆహార పదార్థాలు, మనకి ఇష్టమైన పదార్థాలు లేదా మన ఇంట్లో తరతరాలుగా మనకి సాంప్రదాయంగా వస్తున్న ఆహార పదార్థాలు మనం తింటున్నాము అనుకుంటాము. కానీ సాంప్రదాయ ఆహార పదార్థాల్లో గత కాలంలో నిజంగానే అన్ని రకాలు ఉండేలాగానే మన పూర్వీకులు తినేవారు. కానీ ఇప్పుడు మనం బిజీ షెడ్యూల్ అనుకోండి, లేదంటే బయట దానికి చౌకగా దొరికే ఆహార పదార్థాలు అనుకోండి, మనం వాటి రంగులని చూసి ఆ ప్యాక్డ్ ఫుడ్ చూసి మనం అట్రాక్ట్ అయ్యి మన పిల్లలకి కూడా జంక్ ఫుడ్ అనేది మనం ఎక్కువగా ఇస్తున్నాము. దాని వల్ల మనకు శరీరానికి హాని జరుగుతుందే గాని మంచి జరగటం లేదండి. ప్రతిరోజు మనం ఖచ్చితంగా మన శరీరానికి శక్తినిచ్చే పదార్థాలతో పాటుగా ప్రోటీన్ అంటే మాంసకృత్తులను అందించే పదార్థాలు తినాలి. దానితో పాటుగా శరీరానికి రక్షణనిచ్చే ఆకుకూరలు కాయగూరలు కూడా తినాలి. ఈ ప్రోటీన్ మనకందరికీ దాదాపుగా తగ్గుతోందనే చెప్పాలి. అన్ని వయసుల వారు కూడా ప్రోటీన్ పైన శ్రద్ధ పెట్టడం లేదు కాబట్టి అయితే మనం బలహీనంగా ఉంటున్నాం, లేదంటే ఊబకాయంతో ఒబేస్తో తయారవుతున్నాం. గాని ప్రోటీన్ పదార్థం లోపం అనేది అందరిలోనూ కనిపిస్తోంది. కాబట్టి ఈ 9వ జాతీయ పోషణ మాసోత్సవాల్లో భాగంగా మేము ప్రతిరోజు ఆహారంలో ప్రోటీన్ తీసుకోవాల్సిన ఆవశ్యకత గురించిన కార్యక్రమాన్ని ప్రతిరోజు ప్రజలందరిలోకి అవగాహన కలిగిస్తున్నాం. ఈ ప్రోటీన్ లేకుండా ఒక కార్బోహైడ్రేటే తినడం వల్ల అంటే పిండి పదార్థం మాత్రమే తీసుకోవడం వల్ల లోపపోషణ అనేది జరుగుతోంది. కాబట్టి ఖచ్చితంగా మనం ప్రోటీన్ లేదా మాంసకృత్తులు అనేది పదార్థం మన శరీర పోషణకి చాలా అవసరం కాబట్టి ప్రతిరోజు ఆహారంలో ఉండాలండి.
1: శరీరానికి మాంసకృత్తులు అందకపోతే ఏమవుతుందంటారు?
0: మనం ఒక ఇల్లు కట్టాలంటే దానికి ముఖ్యంగా అవసరమైనది ఏంటంటే ఇటుక కదా. ఆ ఇటుక లేకుండా మనం ఇల్లు అయితే ఎలా కట్టలేమో, ఒకవేళ కట్టిన ఆ ఇల్లు బలంగా దృఢంగా ఎలా ఉండలేదో, మన శరీరానికి ప్రోటీన్ లేకపోతే ఇటుక లేకుండా కట్టిన భవంతి లాగే అయిపోతుంది. ఈ ప్రోటీన్ ఎందుకు పనికొస్తుందంటే శరీర నిర్మాణం చేయడానికి, అంటే మన ఎముక చుట్టూ ఉండే కండరాలు ఏర్పడడానికి. ఒకవేళ ఆ కండరాలు ప్రతిరోజు మనం చేసిన రకరకాల పనుల వల్ల శరీరంలో కండరాలలో కొన్ని కణజాలాలు దెబ్బతింటాయి. అసలు ఒకటేమిటి, మన శరీరంలో మనం తీసుకున్న ఆహారం శోషించుకోవడానికి కావలసిన రసాయనాలు తయారవ్వాలన్నా కూడా మనకు ప్రోటీన్ అవసరం. అలాగే శరీర భాగానికి వెళ్లవలసిన సంకేతాలు, మనం ఏదైనా ఒక పని చేయాలంటే మెదడు నుంచి మన శరీర భాగానికి సంకేతాలు రావాలి. అవి రావాలన్నా కూడా ప్రోటీనే దానికి ఒక మెసెంజర్ లాగా పనిచేస్తుంది. ప్రోటీన్ లేకపోతే మనం ఆ పని కూడా చేయలేం. మరీ ముఖ్యంగా రక్తంలో ఎర్ర రక్త కణంలో హీమోగ్లోబిన్ అనే పదార్థం ఉంటుంది. ఈ హీమ్ అనేది ఇనుముకు సంబంధించిన పదార్థం, ఇనుప ఖనిజం. గ్లోబిన్ అనేది ప్రోటీన్ అండి. గ్లోబిన్ అనేది లేకపోతే ఎర్ర రక్త కణాలు కూడా సరిగా ఉండవు. ప్రోటీన్ లోపం వల్ల కూడా రక్తహీనత సంభవిస్తుంది. కాబట్టి మన శరీరానికి అత్యంత అవసరమైనది ప్రోటీన్. మన ప్రధానమంత్రి వర్యుల యొక్క ఆశయానికి మా వంతు కృషిగా మేము ఈ కార్యక్రమాలు జరుపుతున్నామండి.
1: చక్కటి విషయాలు తెలియజేశారు. నమస్కారం మేడం.
0: ధన్యవాదాలు సార్.
2: మీరింతవరకు వికసిత్ భారత్ కార్యక్రమంలో భాగంగా పోషన్ మాహ్, ఆరోగ్య భారతం వైపు అడుగులు ఈ అంశం గురించి పొదిలి స్త్రీ శిశు సంక్షేమ శాఖ చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ శ్రీమతి పి సుధామారుతి గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త శ్రీ గాయం ఆదినారాయణ రెడ్డి. ఈ కార్యక్రమం ఆకాశవాణి మార్కాపురం కేంద్రం సమర్పణ.

ఆకాశవాణి వరంగల్ కేంద్రం మనోరంజని శ్రోతలు ఉత్తరాలు మరియు వాట్సాప్ ద్వారా కూడిన

సినీ గీతాల కార్యక్రమంలో ముందుగా వాట్సాప్ నుండి కోరిన శ్రోతలు, నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం నుంచి షేక్ తబాలా మస్తాన్ బాషా వీరి కుటుంబ సభ్యులు, కర్నూలు నుండి బ్రహ్మయ్య గారు, గురుశంకర్ గారు, అనువుల మోహన్ గారు, నల్లిమిల్ల వెంకటరెడ్డి గారు, ఉన్న వెంకటేష్ గారు, మాణిక్యాలరావు గారు, పూజారి ధనుంజయ, పిచిలి వెంకటేషు, మార్కాపురం నుండి అశోక్ గారు, గుంటూరు నుండి కాజాబాయి, వీరందరి కోరిక మేరకు నువ్వొస్తానని చిత్రం నుండి శంకర్ మహాదేవన్ పాడిన చంద్రబోస్ గీతం సంగీతం అందించినవారు ఎస్ఏ రాజ్కుమార్. ఈ పాటను వినిపించమని కోరుచున్నారు. వీరందరి కోరిక మేరకు ఈ పాట

కార్యక్రమంలో తొలదిపాట ఖైదీ ఈ చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన వేటూరు గీతం సంగీతం చక్రవర్తి. ఈ పాటను వినిపించమని కోరిన శ్రోతలు, వరంగల్ కరీమాబాద్ బొమ్మలగుడి దగ్గర నుండి గోని రవి, అరుణ, విజయ్ కుమార్, కీర్తన, నాగిరెడ్డి, అజయ్ కుమార్ వీరి కుటుంబ సభ్యులు. వీరందరి కోరిక మేరకు ఈ పాట

మనోరంజన కార్యక్రమంలో తర్వాతి పాట లక్ష్మీ నరసింహ. ఈ చిత్రం కోసం శంకర్ మహాదేవన్ పాడిన చంద్రబోస్ గీతం సంగీతం అందించిన వారు మణిశర్మ. ఈ పాటను వాట్సాప్ ద్వారా కోరిన శ్రోతలు, చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం తలుపులపల్లి గ్రామం నుంచి నరేందర్ రెడ్డి, స్వరూప, సాయి, పూజ, ప్రత్యూష, దిలీప్, అన్విత వీరి కుటుంబ సభ్యులు, మిత్రులు వీరందరి కోరిక మేరకు ఈ పాట.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫార్మ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫార్మ్ 7, సవరణలకు ఫార్మ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: కార్యక్రమంలో తర్వాత పాట బుల్లెమ్మ బుల్లుడు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన రాజశ్రీ గీతం, సంగీతం సత్యం. ఈ పాఠం లేఖల ద్వారా కోరిన శ్రోతలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం గ్రామం నుండి కట్ల సతీషు, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోష్ని, కట్ల రాజేశం, సరోజిని, మాయ వీరి కుటుంబ సభ్యులు, మిత్రులు.

మనోరంజన కార్యక్రమంలో తర్వాత పల్నాడు సింహం చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన వీటూరు సుందరమూర్తి గీతం, సంగీతం చక్రవర్తి. ఈ పాటను వాట్సాప్ ద్వారా కోరిన శ్రోతలు కరీంనగర్ జిల్లా అమరగుర్తి నుండి భూమిదేని లక్ష్మీనారాయణ, విజయ, అభినయ్, సాయి కిరణ్, వెంకటేశాలు, వెంకటమ్మ, శాంతమ్మ, ఉప్పుల, దేవేందర్ కుమార్, చిన్మయ్, శ్రీధర్, శంకర్, పాపయ్య శాస్త్రి, ఎండి రహీం, సోనీ, వీరి మిత్రబృందం వీరందరి కోరిక మేరకు ఈ పాట.

కార్యక్రమంలో తర్వాతి పాట మగధీర ఈ చిత్రం కోసం. అనుజ్ గోరువారా రీటా పాడిన చంద్రబోస్ గీతం, సంగీతం ఎంఎం కిరవాణి. ఈ పాటను లేఖ ద్వారా కోరిన శ్రోతలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లంద 14 నంబర్ బస్తీ నుండి భరతలాల్ పరదేశి, భారతీబాయి, జ్యోతిబాయి, అంజలి, రాజనందిని, లక్ష్మీ ప్రహ్లాద్, రమేష్ లోత్, అజయ్, ఆదిత్య, కిరణ్, జానకి, విష్ణు, హనుమాన్, శివరాణి, భారతి, భారత్ వీరి కుటుంబ సభ్యులు, మిత్రులు, వీరందరి కోరిక మేరకు ఈ పాట.

0: మన్నికకి మరో పేరు, దర్జాకి దర్పానికి మరో పేరు.
1: మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగిలు ధోవతులు టవల్స్ అన్ని రిటైల్ షాపుల్లో లభిస్తాయి. ప్రతి సందర్భంలో మిమ్మల్ని ప్రత్యేకంగా నిలుపుతాయి. మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగిలు ధోవతులు టవల్స్, నాణ్యతలో ఉన్నతం, నడకలో హుందాతనం.
2: మనోరంజన కార్యక్రమంలో తర్వాత పాట సూర్యవంశం చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన యశ్మూర్తి గీతం, సంగీతం ఎస్ఏ రాజ్కుమార్. ఈ పాటను వాట్సాప్ ద్వారా కోరిన శ్రోతలు, జనగాం జిల్లా జఫర్గఢ్ మండలం షాపల్లి గ్రామం నుండి చింత శ్రీనివాస్, వీరి కుటుంబ సభ్యులు.

కార్యక్రమంలో. తర్వాత పాట మాయదారి మల్లిగాడు చిత్రం కోసం పి సుశీల పాడిన ఆచార్య ఆత్రేయ గీతం, సంగీతం కెవి మహాదేవన్. ఈ పాటను లేఖ ద్వారా కోరిన శ్రోతలు వరంగల్ కాశీబుగ్గ నుండి దాసి రామచంద్రం, సుమతి, నాగరాజు, శ్రీకళ, భువిక, శివకృష్ణ, దీప్తి, హాన్సిని, సుహాస్ కృష్ణ, వలాల భిక్షపతి, సంధ్యారాణి, హర్షిణి, హిమశ్రీ. ఇదే పాటను వాట్సాప్ ద్వారా కోరిన శ్రోతలు హన్మకొండ జిల్లా కాసుపేట మండలం తరాలపల్లి గ్రామం నుండి జీరిపోతుల బుచ్చయ్య, వీరి కుటుంబ సభ్యులు, వీరందరి కోరిక మేరకు ఈ పాట.

కార్యక్రమంలో తర్వాత. రక్త సంబంధం చిత్రం కోసం పిబి శ్రీనివాస్, పి సుశీల పాడిన డాక్టర్ సి నారాయణ రెడ్డి గీతం, సంగీతం ఘంటసాల. ఈ పాటను వినిపించమని కోరిన శ్రోతలు, ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం ఇర్లపూడి గ్రామం నుండి కాపర్తి బాబుచారి, కాపర్తి సతీష్ చారి, కాపర్తి పవన్చారి, కాపర్తి బ్రహ్మయ్య, సత్యవతి అమృతమ్మ, కళ్యాణి విదంత, ఖమ్మం జిల్లా రఘునాథపాలెం నుండి లేఖ ద్వారా కోరినారు. వీరి కోరిక మేరకు ఈ పాట.

అక్కాయమ్మ, వీరి కుటుంబ సభ్యులు, మిత్రులు వీరంతా కూడా వాట్సాప్ ద్వారా కోరినారు. ఇప్పుడు వినండి, బొబ్బిలి రాజా చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రగానం చేసిన సిరివెన్నెల సీతారామ శాస్త్రి, సంగీతం ఇళయరాజా. ఈ పాటను వాట్సాప్ ద్వారా కోరుతున్న శ్రోతలు గజల్ ఉపేందర్, రాజేశ్వరి, మౌనిక, విద్య, జాన్విక, వీరి కుటుంబ సభ్యులు వీరంతా కూడా సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మున్సిపాలిటీ నుండి కోరుచున్నారు. వీరి కోరిక మేరకు ఈ పాట.

0: మీరు విన్న ఆ పాటతో ఈనాటి మనోరంజన కార్యక్రమం ఇంతటితో సమాప్తం.
1: ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: ఆకాశవాణి వరంగల్ కేంద్రం నిలయంలో సమయం 9 గంటలకు వస్తుంది. మరికాసేపట్లో న్యూస్ 8 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం.

ఆకాశవాణి వరంగల్ కేంద్రం శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో బాలాజీ శంకర్ గారి గాత్ర సంగీతం వింటారు. కార్యక్రమంలో ముందుగా

వాయి గణపతి హంసధ్వని రాగం ఆదితాళం స్వాతి తిరునల్ రాగం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జైవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: శ్రోతలు, శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో బాలాజీ శంకర్ గారి గాత్ర సంగీతం వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి అపరాధముల దర్బారు రాగం, కందచాపు తాళం, త్యాగరాజ కీర్తన.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. చేవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో బాలాజీ శంకర్ గారి గాత్ర సంగీతం వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి పార్వతి కుమారన్ నాటకురంచి రాగం రూపక తాళం దీక్షితార్ కీర్తి.

ఆకాశవాణి వరంగల్ కేంద్రం. మధుర గీతాలు అలనాటి అనుమతి లాంటి సినీ గీతాలు వింటారు కార్యక్రమంలో. ముందుగా వినండి మరో చరిత్ర చిత్రం కోసం కమల్ హాసన్ పి సుశీల పాడిన ఆచార్య ఆత్రేయ గీతం, సంగీతం ఎంఎస్ విశ్వనాథన్.

మధురైతల కార్యక్రమంలో ఇప్పుడు వినండి భక్త కన్నప చిత్రం కోసం వి రామకృష్ణ పి సుశీల పాడిన వేటూరి సుందరామూర్తి గీతం సంగీతం ఆదినారాయణరావు.

మధురగీతల కార్యక్రమంలో మీరు విన్న పాట భార్య బిడ్డల చిత్రం కోసం ఘంటసాల ఎల్లారేశ్వరి పాడిన ఆచార్య అతడి గీతం సంగీతం కివి మహాదేవన్. ఇప్పుడు వినండి ఆలుమొగలు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల గానం చేసిన డాక్టర్ సి నారాయణ రెడ్డి గీతం సంగీతం టి చలపతిరావు.

మధురగీతల కార్యక్రమంలో మీరు విన్న పాట భట్టి విక్రమార్క చిత్రం కోసం ఘంటసాల పి సుశీల పాడిన అనిశెట్టి గీతం సంగీతం పెండియాల. ఇప్పుడు వినండి ఆరాధన చిత్రం కోసం పి సుశీల పాడిన శ్రీశ్రీ గీతం.

0: అందమైన ఉదయాన్ని అర్థవంతంగా చేసే ప్రభాత సమాచార తరంగిణి ఉదయ తరంగిణి.
1: సంగీతాభిలాషులకు శాస్త్రీయ, జానపద, సినీ, భక్తి, లలిత సంగీత కార్యక్రమాలు.
0: కర్షక లోకానికి వెన్నుదన్నుగా కిసాన్ వాణి.
1: యువతకు మార్గదర్శనం చేసే యువవాణి.
0: ఉద్యోగార్థులకు ఉద్యోగ సమాచారం అందించే ఉద్యోగ వాణి.
1: ప్రపంచం నలుమూలల నుండి ఖచ్చితమైన సమాచారాన్ని అందించే వార్తా ప్రసారాలు.
0: చిన్నారుల్లో సృజనాత్మకతను ప్రోత్సహించడానికై చిన్నారి లోకం. కళలు, ఆరోగ్యం, సంక్షేమం, సాధికారత వంటి ఎన్నో అంశాలపై చైతన్య ప్రసంగాలు. ఇలా విస్తృత పరిధి గల నాణ్యమైన కార్యక్రమాలతో ఆబాల గోపాలాన్ని వినోదంలో ఓలలాడించే వరంగల్లోని ఏకైక ఎఫ్ఎం రేడియో కేంద్రం వరంగల్ ఆకాశవాణి 103.5 MHz పై మా ప్రసారాలను విని ఆస్వాదించండి.
1: మీ వ్యాపార ప్రకటనల కొరకై సంప్రదించండి 9182986142. మీ వాణిజ్యాన్ని విస్తరించాలనుకుంటున్నారా?
0: మీ ఉత్పత్తికి మెరుగైన ప్రచారం కావాలా?
1: మీ వ్యాపార ప్రకటనను స్పష్టంగా తెలపాలనుకుంటున్నారా?
0: మీ వ్యాపార ప్రకటన అన్ని వర్గాల వినియోగదారులకు చేరుకోవాలా?
1: మీ ఉత్పత్తితో వినియోగదారులకు మరింత చేరువవుదాం అనుకుంటున్నారా?
2: ఆకాశవాణి వరంగల్ కేంద్రం నిలయంలో సమయం 11 గంటలు దాటి 30 సెకండ్లు. ఈరోజు ప్రసారాలు ఇంతటితో సమాప్తం. తిరిగి ఎఫ్ఎం బ్యాండ్ 103.5 MHz పై మా రేపటి ప్రభాతం ప్రసారం ఉదయం 6 గంటలకు ప్రారంభమవుతుంది. అంతవరకు సెలవు. మరి నమస్తే. జై హింద్.